తంత్రీ ప్రకర్షమ దురస్వ నయాది పంచ గాయత్యనంతచరితం తవ నారదోపి భాషా సమగ్రమ సకృత్క రచానురమ్యం శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం భృంగావళీచమకరందరసానువిరిధజంకారగీతనినదైపహతేవనాయ నిర్యాచ్యుపాంతర

శ్రీమన్నందగరుడాదిభిరక్షితాంబే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. శ్రీపద్మనాభ పురుషోత్తమ వాసుదేవ వైకుంఠ మాధవ జనార్దన చక్రవాళి శ్రీమత్ సచింహ శరణ.

స్వామి సుశీల సులభాశ్రితపాణిజాతశ్రీవేంకటేశచరణౌచరణంపద్యే శ్రీమన్కృపాజల నిధేకృతసర్వలోకసర్వజ్ఞజకకలనవసలసర్వశేషిణిన్ స్వామి సుశీల సులభాశ్రితపాణిజాతశ్రీవేంకటేశచరణౌచరణంపద్యే ఆనూపురార్పితసుజాతసుగంధిపుష్ప

భవాగోచరౌ కుమార్యౌ శ్రీవేంకటేశరణౌ శరణం ప్రపద్యే. లక్ష్మీమతీ తదనురూప నిజానుభావ నీలాదివ్య మహిషీ కదపల్లవానా ఆరుణ్య సంక్రమణ కిల సాంగరాదౌ శ్రీవేంకటేశరణౌ శరణం ప్రపద్యే.

శ్రీలేంకటేశరణౌ శరణం ప్రపద్యే విష్ణోపదేశ్రీలేంకటేశరణౌ శరణం ప్రపద్యే పార్థాయ తత్సదృశకారధినాత్వయైవ యోగదర్శితౌ శరణౌ శరణం రజేతి భూయోపి మక్షమిహతౌ కరదర్శితౌ తే శ్రీలేంకటేశరణౌ శరణం

ృష్యవనీతీర్ణపుష్పౌకటాదృశిఖరాభరణాయ ఆనందితాఖిల మనోనయనోత్తమయితో శ్రీవేంకటేశరణం ప్రపద్యే. ప్రాయ ప్రపన్న జనతా ప్రథమావగాహ్యౌ మాతు సనాతిపశిశోరమృతాయ మానవ ప్రాప్తౌ పరస్పరకులామతులాంతరౌ తే శ్రీవేంకటేశరణం ప్రపద్యే. సత్వోత్తరైః సతతసేవ్యపదాంబుజేన సంసారతారకదయాకృతృగంచలేన సౌమ్యోపయంతృమునినామదర్శితౌ తే శ్రీవేంకటేశరణౌ శరణం ప్రపద్యే. సత్వోత్తరైః సతతసేవ్యపదాంబుజేన సంసారతారకదయాకృతృగంచలేన సౌమ్యోపయంతృమునినామదర్శితౌ తే శ్రీవేంకటేశరణౌ శరణం ప్రపద్యే.

0: FM 90.4.
1: అలా అనిపించడమే రాక్షస స్పర్శ. నీకు ఈశ్వరుడు ఓపికిచ్చిన అన్నాళ్ళు చెప్పాలి, కానీ నీకు ఏదో చిన్న కష్టం వచ్చిందని ప్రవచనం మానేస్తానంటే అలాగా తరించట్లా. దానివల్ల తపహ 2 గంటల సేపు ఈశ్వరుడు గురించి చెప్పడం అంటే 2 గంటలు ఉత్తిని చెప్పేయడం కుదురుతుందా? 2 గంటలు మీకు చెప్పాలంటే కనీసం 2 గంటలు నేను చదవాలి. ఇదేమీ చదవకుండా నేను వచ్చి మీకు ఏం చెప్పాను? ఇప్పుడు 2 గంటలు చెప్పడానికి 2 గంటలు చదువుతున్నావా? 24 గంటల్లో 4 గంటల తపస్సు జరిగిందా? ఏమీ లేకపోవడం ఏమిటి? నువ్వు పొందట్లా మనుష్య జన్మ ప్రయోజనాన్ని పూనికతో నిలబడాలి, ప్రతిబంధకం వచ్చినప్పుడే నిలబడాలి అని అనుకున్నారనుకోండి, ఇక్కడ వచ్చిన భావాన్ని ఇక్కడే తొక్కుతారు. కాబట్టి ఇప్పుడు మంచి పక్కకి చెడు స్పర్శ ఉంటుందా ఉండదా? ఎప్పుడూ ఉంటుంది, ఉండకపోవడం ఏమి ఉండదు. కించిత్ లొంగితే కించిత్ చెడు ఉంటుంది, ఎక్కువ లొంగితే ఎక్కువ చెడు ఉంటుంది. చెడు నుంచి విముక్తి అయితే వెలుతురు ఉంటుంది. చీకటి వెన్నెల లేకుండా ఉండవు, ఉంటాయి, కానీ తమసోమా జ్యోతిర్గమయ విడుదల పొందే ప్రయత్నం చెయ్యాలి. కానీ ధార్మిక ప్రవచనం, ధర్మనిష్ట గురించిన చదువు కేవలం చదువుకోవడానికి, కేవలం వినడానికి అనుకోండి, ఏమీ ఉపయోగం ఉండదు. రామాయణం చదువుకుంటున్నానండి, ఎందుకు చదువుతున్నారు అంటే ఇక్కడ ఇలా పట్టుకుని చదవడం మనసు ధర్మం కాబట్టి చదివేస్తూ నేను ఇవాళ ఈ పనులు చెయ్యాలి ఈ పనులు చెయ్యాలి అనుకుంటూ గబగబా పేజీలు తిప్పేసి అయిపోయే 120 పేజీలు అని చెప్పేసి పై పైన కొంత చూసేసి అయిపోయిందని చెప్పి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయైన మార్గేన మహిమహీషామని నీరాజనం ఇచ్చేసి వెళ్ళిపోయాను అనుకోండి, రాముణ్ణ చొక్కా

అన్నానా నువ్వు సరిగ్గా చదవలేదు అని నన్నేం అండవు. కానీ ఎందుకది, ఎవరికోసం చేస్తున్నట్లు? ఒక్క శ్లోకం చదువుకోవాలంటప్పుడు ఒకే ఒక్క శ్లోకం చదువుతాలి. భగవద్గీత కించిదీత గంగాజలవ కణికాపీత సకృతపి ఏన మురారి సమర్చ క్రియతే తస్య యమేన చర్చ. నీకు పనుంది పూనికతో ఒక్క గంటే పూజ చేయి, నీకు పనుంది పూనికతో అరగంట చేయి. నువ్వు చెయ్యగలను అని అన్ని విధాలు అనుకున్నావు, మనసారా 2 గంటలు చేయి. ఏది చేసినా మనసారా చేయి, తప్ప రాక్షస స్పర్శని విడిపించుకునే ప్రయత్నం చేయాలి. బయట ఉత్తిష్టంతో భూత పిశాచాహ ఎంత అవసరమో ఇక్కడ ఉత్తిష్టంతో భూత పిశాచాహ కూడా అంతే అవసరం. కాబట్టి ఇందులో రావణాసురుడి వైక్లభ్యం ఎక్కడ కనపడుతుంటుందంటే, మనస్సు యొక్క మూలుగుని మూలుగులాగే ఉంచుతాడు తప్ప మనసు ప్రసంగం చేసే అవకాశాన్ని అసలు ఇవ్వడు. అంటే లోపల నుంచి వచ్చే సంకల్పాన్ని వినడు. దానివల్ల ఏమవుతుందంటే ఎప్పుడూ చెడే, ఎప్పుడూ చెడే. ఇది బాహ్యంలో కూడా తనకి ప్రీతికరమైన మాటలే వినాలనుకుంటాడు తప్ప నాకు ప్రీతికరంగా ఉండడమా లేకపోతే అది అలా జరుగుతుందా దాని గురించి ఆలోచించాడు. నాకొకటి ప్రీతికరం అండి, కానీ నాకు ప్రీతికరమని జరుగుతాయా అన్నీ? నీకు ప్రీతికరంగా ఎందుకు ఉండాలి? దాని గుణదోషములను చూసుండిపో అంతే, అంతవరకే నీ స్థితి. అంతేగాని నీకెందుకు దాని గురించి అన్న కోణంలో ఉన్నాడనుకోండి, యథార్థం అర్థం అవుతుంది. ఓ, అవతల సైన్య బలవంతం ఉంది కాబట్టి నేను యథార్థాన్ని గ్రహించవలసి ఉంది అనుకుంటాడు. ఇది ఒక్కనాటికి రావణుడికి రాదు. అందుకే రావణుడు అంటే బహు కోణముల యందు పతనావస్థకు వెడుతుంటాడు. ఇందులో ఏ ఏ మంచి మార్గాలుంటాయో అన్నిటినీ మూసేస్తాడు. పోని లోపల నుంచి విండు, బయట నుంచి ఎవరైనా చెప్తే అది వినడు. ఒకరు కాదు ఎవరు చెప్పినా వినడు. వయసులో పెద్దవాళ్ళు, బంధుత్వం ఉన్నవాళ్ళు, తల్లి, భార్య, గురువు, ఎవరు చెప్పనివ్వండి. ఎంత ప్రమాదం అని చెప్పనివ్వండి. తా పట్టిన కుందేలుకు 3 కాళ్ళు అంతే. తనతో ఉండడం అంటే తాను బతికితే బతకడం, తాను చావాలనుకుంటే తనకన్నా ముందు చచ్చిపోవడం. తనకన్నా ముందు, తన తర్వాత కాదు, అది ఒప్పుకోడు. తను అందరి తర్వాత చేస్తాడు, అందరినీ చంపితం చేస్తాడు. ఎందుకంటే ఏమో అప్పుడైనా తీరుతుందేమో అని ఎదురు చూస్తుంటాడు. కావం ఇది, ఈ ధోరణి ఎక్కడి నుంచి వచ్చేస్తుందంటే రావణుడు తయారవుతాడు. ఎలా తయారవుతాడంటే మీరు మార్గాలు మూస్తే రావణుడు తయారవుతాడు. మీరు మార్గాల్ని జాగ్రత్తగా తెలుసుకుని అమ్మో నాలో రావణుడు పెరుగుతున్నాడు అన్న భావన మీరు పొందారనుకోండి అంతే, రావణుడు లోపల ఉండే అవకాశం ఉండదు, రాముడే కూర్చుంటాడు. కాబట్టి ఇది మీరు గమనించవలసి ఉంటుంది. శ్రీరామాయణంలో ఈ ధర్మ సూక్ష్మం లేకుండా నేను కేవలం రావణుడి గురించి చెప్పడంలో అది అంత ప్రయోజనకరము అని నేను అనుకోవట్లేదు. అందుకని నేను మధ్య మధ్యలో ఈ విషయాన్ని మీకు మనవి చేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ శుకసారణులు ఇద్దరినీ కూడా కోపగించి పంపించేశాడు. శార్దూలుడు అనబడేటటువంటి ఒక గూఢచారిని తీసుకొచ్చారు అక్కడున్న అమాత్యులు. వాళ్ళని పిలిచి నీవు కొంతమంది గూఢచారులతో కలిసి వానర బలంలో ప్రవేశించి వాళ్ళ బలం ఇటువంటిదో, వాళ్ళు ఎంత గొప్ప స్థితిలో ఉన్నారో, వాళ్ళు ఏ వ్యూహంతో ఉన్నారో నువ్వు కనిపెట్టిరా అంటాడు. మళ్ళీ తిరిగి వచ్చి వాళ్ళు రామబలం చాలా గొప్పదన్నారనుకోండి, మళ్ళీ వెంటనే ఏం చెప్తాడో తెలుసా అండి? నేను దేవేంద్రుడిని గెలిచాను, నేను యముణ్ణి గెలిచాను, నేను యక్షుల్ని గెలిచాను, నేను గంధర్వుల్ని గెలిచాను, ఈ నరుడు నాకు ఒక లెక్క, ఈ వానరములు ఒక లెక్క అంటాడు. మరి అలాంటప్పుడు కనుక్కురమ్మని ఎందుకన్నావు అని అనకూడదు ఎదురుగుండేవాళ్ళు. ఎందుకంటే అలా అనే సాహసం చేయరు. ఎందుకంటే కామం పక్కన క్రోధం ఉంటుంది, చంపేయండి వీళ్ళని అంటాడు. యుక్తాయుక్త విచక్షణ ఉండదు. ఇది రావణుడి శీలంలో ఉన్నటువంటి చాలా ప్రమాదకరమైన ధోరణి. ఈ ధోరణి కానీ మనం అనుమతించామో లోపలికి మనలో కూడా రావణుడు చేరిపోతాడు. అందుకే చాలా జాగ్రత్తగా మనని మనం పరిశీలించుకోవడం అలవాటు అవుతూ ఉండాలి. ఇప్పుడు వెళ్ళిన శార్దూలుడు ఏం చేస్తాడండి? అక్కడ ఏముందో అదే కదా చెప్తాడు. మీరిల్లు చూసినా, నేనిల్లు చూసినా, ఆయనిల్లు చూసినా, ఆయనిల్లు చూసినా, అక్కడ పాలు పెట్టి చూసిరండి అన్నాం అనుకోండి, ఎంతమంది ఇల్లు చూసినా ఏముంటుంది? పాలే ఉంటాయి. నేనది కళ్ళని చెప్పాలనుకున్నాను అనుకోండి, అది నిజంగా ఎవడైనా వచ్చి ఏమండి అక్కడ కళ్ళుందండి అని చెప్పాడు అనుకోండి, పాలని కళ్ళు అని చెప్పాడు అనుకోండి, వాడు నా ప్రీతి కొరకు చెప్పిన వాడే తప్ప వాడు సత్యం చెప్పిన వాడు మాత్రం కాడు కదా. షహబాష్, ఎంత గొప్ప మాట అన్నావురా, అక్కడ కళ్ళుందని నేను ఉంగరం తీసి వాడికి ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు నేను ఇచ్చిన బహుమానంలో నా ప్రాజ్ఞత సంస్కారం ఏమైనా ఉన్నాయా?

లేకపోతే అది కళ్ళని చెప్పడం సత్యమా? పాలని చెప్పడం ఒప్ప? పాలని చెప్పడమే ఒప్పు కదండి. కానీ పాలని కళ్ళని ఎవరైనా చెప్తారేమో అని చూస్తాడు. కానీ విచిత్రం ఏంటో తెలుసా, ఎంత రాక్షసులైనా అక్కడికి వెడితే వాళ్ళ లక్షణం ఇని మీద పడుతుంది. రాముడి దగ్గరికి వెళ్ళి వచ్చాడనుకోండి, దాని ప్రభావం కొంత పడిపోతుంది. పడిపోయి అట్నుంచి వచ్చి అబ్బో ఏమి సైన్యం ఏం బలం అంటుంటారు. ఎందుకని ఒక్కటే కారణం, శత్రువు అన్న భావనతో పట్టుకుంటారు వాళ్ళు. వాడేం చేశాడా, చూడ్డానికి వచ్చాడు, అస్త్రం పట్టుకున్నాడా శస్త్రం పట్టుకున్నాడా, యుద్ధానికి వచ్చాడా? అస్త్రం శస్త్రం పట్టుకోకుండా యుద్ధానికి రాని వాడిని నేను చంపన వదిలేయండి అంటాడు రాముడు. ఈ ధర్మానికి వాళ్ళు ముగ్ధులైపోతారు. ఇదే మనం ఎప్పుడు వినలేదు రామా, వాడి దగ్గర అసలు వెళ్ళాడు గుణమే లేదని వెళ్ళి అయ్యవు ఎంత గొప్పవాడండి, వాళ్ళ ఆవిడి కోసం యుద్ధానికి వచ్చాడు తప్ప పాపం లేకపోతే ఆయన అలా వచ్చేవాడు కాదని అంటాడు. ఈ మాట వాడికి నచ్చడు, వెంటనే అంటాడు నేను వదలను సీతనంటాడు. ఇది రావణ ప్రవృత్తి. కాబట్టి అన్ని మార్లు పంపిస్తాడు. ఇప్పుడు శార్దూలుడు వచ్చి ఏం చెప్తాడు, పాలని చెప్తాడు అంతేకాదండి, కళ్ళు అని చెప్పలేడు. అలా ఎవరు చెప్పినా ప్రహస్తుడు చెప్పాలంతే, ఇంకెవరు చెప్పరు. ఇదేగా చెప్పాడు విభీషణుడు, వాడికి తెలుసు కానీ చెప్పడం. ఎందుకు చెప్పడో తెలుసా, నీ వలన ప్రాపకం కావాలి వాడికి. అందుకని నీకేది ఇష్టమో చెప్తాడు తప్ప నీకు ప్రమాదకరమైన సత్యమును ప్రహస్తుడు చెప్పడు. అందుకే మాట్లాడితే రావణుడు ఎవరి పేరు ఎత్తుతాడో తెలుసా అండి, ప్రహస్తుడి పేరు ఎత్తుతాడు. మీరు చూడండి, లోకంలో ఒక లక్షణం ఉంటుంది, నీ చెప్పిన మాట ఎప్పుడూ వింటారు అన్న ఆలోచన నాకు ఉందనుకోండి, ప్రీతి జనిస్తుంది అక్కడ. నీ చెప్పింది ఏదో చేస్తాడైనా. కాబట్టి ఇప్పుడు నేను ఎవరి వైపు మొగ్గుతానో తెలుసా అండి, ఆయన్ని కూడా రమ్మనండి, ఆయన్ని కూడా రమ్మనండి, ఆయన్ని కూడా రమ్మనండి అంటాను. నేను ఎడ్డమంటే ఆయన తెడ్డమంటాడు అనుకోండి, ప్రతిదానికి బాబా ఆయనకి ఏమైనా పని ఉంటే చూసుకోమ్మనండి అంటాను కదండి. ప్రహస్తుడు ప్రహస్తుడు అని ఎందుకంటాడో తెలుసా, ఒరేయ్ అది కళ్ళేమో అన్నాడు అనుకోండి, ఆవు పాలైనా కళ్ళని ప్రభువు చెప్పాలనుకుంటున్నాడని గ్రహిస్తాడు. ప్రభు అది కళ్ళు అంటాడు, వీడు ఆభరణం ఇస్తాడు. అందుకని ప్రహస్తుడు అంటే ఇష్టం. అందుకే యథాలాపంగా అవసరం ఉన్నా లేకపోయినా ఎవరి పేరు వస్తూ ఉంటుందో తెలుసా అండి, ప్రహస్తుడి పేరు వస్తుంది. అంటే వీణ్ణి చంపేవాడు వాడే అని గుర్తు, వీణ్ణి అధర్మంలో బాగా నిలబెడుతున్నాడు అనమాట వాడు, కాబట్టి వాడి వల్ల వీడు చచ్చిపోతాడని గుర్తు. ఇంద్రజిత్ కానీ ప్రహస్తుడు కానీ అకంపనుడు కానీ వీళ్ళెవరు మాట్లాడినా ఎన్నాళ్ళు మాట్లాడినా ఇదే మాట్లాడతారు తప్ప తప్పు అని మాట్లాడేవాడు ఎవడో ఉండడు. ఒకవేళ ఎవరైనా మాట్లాడినా వీడు విండవు. ఓ మాట చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే తలంచుకుని వెళ్ళిపోతారు. తలంచుకు వెళ్ళిపోయేవాళ్లే కానీ వీడి తల వంచగలిగిన వాడు ఉండడు. ఎందుకు ఉండడో తెలుసా అండి, వీడి తపోబలం కాబట్టి వీడు వంచడం, వాళ్ళు వంచలేరు. కాబట్టి వాళ్ళు వంచలేని తల, వీడు వంచని తల ఉండడానికి వీల్లేదు కాబట్టి తరిగేస్తాడు రామచంద్రమూర్తి. ఇంతే రామాయణం. ఇది మీరు పట్టుకోగలిగితే మనం ఎలా ఉండాలో మనకి తెలిసిపోతుంది. కాబట్టి ఇప్పుడు బాగా ఆలోచించాడు. నేను మీతో అన్నాను కదా, ఎప్పుడు మళ్ళీ ఆది దగ్గరికి వెళ్ళిపోతుంది, కామన్ దగ్గరికి వెళ్ళిపోతుంది. రాముడు వచ్చేసాడు, యుద్ధం చేసి గెలవగలనన్న ధైర్యం పోతోంది. ఎందుకంటే అటు ధార్మిక నిష్ట ఉంది, సముద్రాన్ని దాటాడు, ఇంత వానరబలం ఉంది, సామాన్యులు కారు యోధులు. కాబట్టి ఇప్పుడు ఎలా యుద్ధం, ఇప్పుడు రాముడు ఎందుకు వచ్చాడు యుద్ధానికి, సీతమ్మ కోసం వచ్చాడు. సీతమ్మ తనదైతే రాముడు వచ్చి ఉపయోగం లేదు, అప్రతిష్ట పాలైపోతాడు. సీత లేని రాముడు ప్రాణం వదిలేస్తాడు, తన యుద్ధం చేయక్కర్లేదు. సీత తన పాన్పు చేరదు. ఎందుకు చేరదు, మహాపతివ్రత. ఇప్పుడు సీత తన పాన్పు చేరాలంటే ఆయన వెర్రి ఆలోచన ఎలా ఉంటుందో తెలుసా అండి, రాముడు మరణిస్తే చేరుతాడు. రాముడి మీద మనసు ఉండిపోయింది, ఆ రాముడు లేకపోతే సీత నా పాన్పు చేరుతుంది. కాబట్టి రాముణ్ణి నేను చంపలేను, కానీ రాముడు చనిపోయాడని సీతని నమ్మిస్తే. వక్రమైన ఆలోచన దగ్గర నిలబడ్డం మొదలైంది అనుకోండి, అది చిలవల పలవలవుతుంది. ఆలోచన అన్నది ఏమిటో తెలుసా అండి, పాదు లాంటిది. మీరు ఒక విషపు పాదు తీసుకొచ్చి పెట్టారనుకోండి, అది ఎక్కుతుంది పందిరి. మీరు సన్నజాజి పందిరి పెట్టారనుకోండి, అది ఎక్కుతుంది పందిరి. మీరు అరణ్యంలో ఎప్పుడైనా చూశారో లేదో, మూకాంబికా క్షేత్రం దగ్గర నుంచి శృంగేరి వచ్చేటప్పుడు ప్రత్యేకించి మన భోగస్థానం ఏమిటది, గోవా దగ్గర నుంచి గోకర్ణం వచ్చేటప్పుడు మీరు రోడ్డు పక్కన చూస్తే మహావృక్షాలు, ఎన్ని తీగలు లతలు అల్లుకుపోయి ఉంటాయో, అసలు చెట్ల కొమ్మల్ని చెట్లు కనపడవు, అంతగా అల్లుకుని ఉంటాయి. అల్లుకోవడం దాని లక్షణం. మీరు విషబీజం పెడితే విషప్పాదు అల్లుకుంటారు.

0: మంచి బీజం పెడితే ఆ పాదం అల్లుకుంటుంది. మీరు మంచి ఆలోచనని ప్రోది చేస్తే అటువైపు అల్లుకుంటుంది. మీరు చెడు ఆలోచనలకి ప్రాధాన్యం ఇవ్వడం ఎక్కువైతే అటు అల్లుకుంటుంది. అది దానికి పందిరి. మీరు ఏదిస్తే అటువైపు అల్లుతుంది. దానికి ఉన్న లక్షణం అది మనసుకి. ప్రయత్నపూర్వకంగా మీరు తిప్పేస్తూ ఉండాలి. దాన్ని కుదరదు రా ఇటని మళ్ళీ తిప్పి పందిరి వేరు. ఈ పందిరికి ఈ పందిరి వేసింది నువ్వెక్కడానికి కాదు, జాజితీగ ఎక్కడానికి. రాముడి కోసం వేసిన పందిరి కానీ ఈ పనికి మాలిన వాటి కోసం కాదు ఈ పందిరి. లే ఇక్కడి నుంచి అని మళ్ళీ మీరు రాముడిని తీసుకొచ్చేస్తుండాలి అక్కడికి. దానికి మనసు ఆమోదించడానికి సిద్ధపడేటట్టుగా మీరు అభ్యాసం చేయించాలి. దాని చేత దానివలన కదండి అభ్యున్నతి కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఆయన ఈ ఆలోచన చేసి ఒక ప్రణాళిక నిర్మాణం చేసుకున్నాడు. చేసుకుని వెంటనే విద్యుజ్జిహ్వుడు అనబడేటటువంటి ఒక రాక్షసుణ్ణి పిలిచాడు. పిలిచి శిరో మాయామయం గృహ్య రఘవస్య నిశాచర త్వం మాం సముపతిష్టస్య మహచ్చ సశరం ధను. రామచంద్రమూర్తి యొక్క శిరస్సు ఎలా ఉంటుందో అటువంటి శిరస్సు ఇక చూస్తే ఎవ్వరూ గుర్తుపట్టకూడదు. రాముడి శిరస్సే అనుకోవాలి. అటువంటి శిరస్సు ఒకదాన్ని సృష్టించు. రాముడి చేతిలో ధనస్సు బాణము ఎలా ఉంటాయో అటువంటి ధనస్సు బాణములు సృష్టి చేయి. సృష్టి చేసి నేను వెడుతున్నప్పుడు నేను పిలిచినప్పుడు రావడానికి వీలుగా అశోకవనానికి బయట నిలబడి ఉండు అని చెప్పాడు. చెప్పి తాను అశోకవనానికి బయలుదేరాడు. సీతమ్మ తల్లి కూర్చునుంది. ఆమె నాథుని యందు దృష్టి పెట్టి రామచంద్రమూర్తిని ధ్యానం చేస్తోంది ఆ తల్లి. ఆవిడ దగ్గరికి వెళ్ళి అన్నాడు, కరహంతా సతే భర్త రాఘవ సమరీహత. ఈ మాటతో ప్రారంభించాడు. అంటే నేను నిన్ను అపహరించి తీసుకొస్తే నిన్ను రక్షించడానికి వచ్చిన రాముడు నిహతుడయ్యాడు అనడం. తాను రాముణ్ణి సంహరించడానికి కారణం ధార్మికం అన్నట్లు మాట్లాడతాడు. ఎంత లోపల ప్రణాళిక వేసుకుని వెడతాడో చూడండి. ఆడదాని మనసు మభ్యపెట్టడం అన్నదానికి ఎవడైనా ఒక గొప్ప అధ్యాపకుడు అంటూ ఉంటే రావణాసురుడే. కరహంతా సతే భర్త, కరహంతా సతే భర్త రాఘవ సమరేహత. అక్కడ దండకారణ్యంలో 14,000 మంది కరదూషణాదులన్న రాక్షసుల్ని సంహరించిన రాముడున్నాడే, ఆయన సంహరింపబడ్డాడు. చిన్నంతే సర్వతో మూలం దర్పస్తే నిహతోమయ వ్యసనేనాత్మన సీతే మమ భార్యా భవిష్యసి విసృజే మాం మతిం మూఢే కిమృతేన కరిష్యసి భవస్య భద్రే భార్యాణాం సర్వాసాం ఈశ్వరీ మమ అల్పపుణ్యే నివృత్తార్థే మూఢే పండితమానిని శృణు భర్తృవధం సీతే ఘోరం వృత్రవ్రధం యదా. నువ్వు మూర్ఖురాలివై పండితురాలని అనుకుంటుంటావు. లేనిపోని పాపాలు మూటకట్టుకోవడం అంటే ఇదే. నా భర్త అని ఇన్నాళ్ళు అతిశయంతో మాట్లాడావే, ఆ నీ భర్త మరణించాడు యుద్ధంలో, సంహరింపబడ్డాడు.
1: ఆ భర్త అయినటువంటి రాముడు మరణించాడు కనుక ఇప్పుడు నువ్వు నా పాన్పు చేరవలసి ఉంది. పాన్పు చేరితే నా రాణులందరి మీద నువ్వు ఆధిపత్యాన్ని పొందొచ్చు, నువ్వు మహారాణి అవుతావు.
0: ఇంత చెప్పినా నీకు అర్థం కాకపోతే, నువ్వు భోగాన్ని అనుభవించడానికి సిద్ధపడకపోతే నీ అంత మూఢురాలు లోకంలో ఉండవు. నువ్వు చాలా అల్పమైనటువంటి పుణ్యం చేసిన దానివి అని నాకు అర్థమవుతోంది. అందుకే ఇంత గొప్ప అవకాశం వచ్చి కూడా పొందట్లేదు అని ఎలా రాముణ్ణి చంపామో చెప్తాం విను అని అధ సుప్తస్య రామస్య ప్రహస్తేన ప్రమాదిన. ఇదే నేను మీతో మనవి చేసింది. ఎవరి పేరు గుర్తొస్తూ ఉంటుందో చూడండి. అశక్తం కృతహస్తేన శిరశ్చిన్నం మహాసిన. ఉత్తర తీరాన్ని చేరినటువంటి రాముడు కొన్ని కోట్ల వానరములతో వచ్చి యుద్ధం చేద్దామని బడలిపోయి రాత్రి శిబిరంలో నిద్రపోతున్నాడు. మా వాళ్ళందరూ కామరూపాలున్నవాళ్ళు. ఇక్కడ ఉన్న రాక్షస సైన్యం అంతా నిశ్శబ్దంగా నిద్రలో ఉన్నటువంటి వానర సైన్యంలోకి ప్రవేశించింది. ఎవరు ఎవరున్నారు ఎక్కడున్నారు అన్నది వెతికి చూసింది. ఒక గుడారంలో రామలక్ష్మణులు నిద్రపోతున్నారు. నిద్రపోతున్నటువంటి రాముడి యొక్క కంఠాన్ని ప్రహస్తుడు తన పెద్ద కత్తితో కోసేశాడు. కోసేస్తే ఇదిగో ఈ కంఠం. విభీషణ సముత్పత్య నిగృహీతో ఎదుర్చయ. విభీషణుణ్ణి మీద పడి బంధించారు. బంధించి లంకాపట్టణంలోకి తీసుకొచ్చారు. దిశ ప్రవాజిత సర్వై లక్ష్మణ ప్లవగై సహా కంట

సీతను కోసేసినప్పుడు రాముడు వేపెట్టినటువంటి అరుపులకి నిద్రలో లేచి చూసినటువంటి లక్ష్మణుడు భయపడిపోయి బతికినటువంటి వానరాలతో కలిసి దిక్కులు పట్టి పారిపోయాడు. ఎటు వెళ్ళిపోయాడో మాకు దొరకలేదు. సుగ్రీవో గ్రీవయా సీతే భగ్నయా ప్లవగాధిప నిరస్త హనుక సీతే హనుమాన్ రాక్షసైర్హత. సుగ్రీవుడు గ్రీవము లేనివాడైపోయాడు, కంఠం తీసేశాడు. అలాగే హనుమ యొక్క దవడలు బద్దలైపోయి హనుమ శరీరాన్ని విడిచిపెట్టేశారు. ఇలా వృద్ధుడైపోయినటువంటి జాంబవంతుడు మోకాళ్ల మీద పైకి లేవబోతుంటే ఆయన మోకాళ్ళు నరికేశారు. నరికేస్తే ఆయన ముందుకు పడిపోయి మరణించాడు. ఇలా ఎక్కడి వాళ్ళక్కడ మరణించారు. మైందుడు, దివిదుడు నిద్రలో ఉన్న వాళ్ళని ఉన్నట్టుగా చంపేశారు మా వాళ్ళు. దాంతో వానరములన్నీ భయపడిపోయి దిక్కులు పట్టి పారిపోయాయి. నువ్వు ఇప్పటికైనా నమ్ముతావని ఇదిగో ఈ తల తీసుకొచ్చాను, ఇప్పుడు ఆ తలని నీకు చూపిస్తాను చూడు అని విద్యుజిహ్వుణ్ణి పిలిచి ఆ యుద్ధంలో నేల మీద పడిపోయి దుమ్ము కొట్టుకుపోయి రాముడి తలకాయ అక్కడ పడుంటే ఇదిగో ఈ విద్యుజిహ్వుడే తీసుకొచ్చి నా ప్రీతి కొరకు నాకు చూపించాడు అని తానేదో ముట్టుకోని వాళ్ళ ఆ విద్యుజిహ్వుణ్ణి పిలిచి ఆ తల సీతమ్మకి చూపించు అన్నాడు. రాక్షసం క్రూరకర్మాణం విద్యుజిహ్వం తమానయ ఈయన తద్రాఘవ శిర సంగ్రామాత్ తయమాం హృతం. యుద్ధంలో నిజంగా కంఠము కోయబడినట్టుగా ఉన్నటువంటి రామచంద్రమూర్తి తలలా ఉన్న మాయచేత సృష్టింపబడినటువంటి తలని ఆ విద్యుజిహ్వుడు తీసుకెళ్లి సీతమ్మ ముందు పెట్టాడు. ఒక అబల, ఒక మహాపతివ్రత అసలే ఆవిడ భయపడిపోయి ఉన్నది. అకస్మాత్తుగా రామచంద్రమూర్తి యొక్క శిరస్సే అన్నట్టుగా కనపడినటువంటి శిరస్సు చూసి ఆవిడ వెంటనే నేల మీద పడిపోయింది. రావణాసురుడు రావణశ్చాపి చిక్షేప భాస్వరం కర్ముకం మహత్ త్రిషులోకేషు విఖ్యాతం సీతాం ఇదము వాచచ. చూశావా, మూడు లోకములలో చాలా గొప్పదిగా చెప్పబడినటువంటి ఈ ధనస్సు రత్నములు పొదగబడినటువంటి రాముని యొక్క ధనస్సు బాణములు ఇవిగో చూడు, ఇవి కూడా పట్టుకొచ్చారు అని మాయచేత సృష్టింపబడినటువంటి ధనస్సుని బాణాలని సీతమ్మ దగ్గరికి విసిరేశాడు. విసిరేసి ఆవిడ నేలపడి ఏడిచినటువంటి సర్గ నేను చెప్పలేను, దాన్ని చెప్పక్కర్లేదు కూడా, ఎవరైనా అర్థం చేసుకోగలరు. మహాపతివ్రత అటువంటి సీతమ్మ గురించి మహర్షి అన్నారు, ఏవ ముక్తాతు వైదేహి వేపమానా తపస్విని జగామ జగతీం బాల చిన్నాతు కదలీయథ. పెద్దగా పెరిగినటువంటి అరటి చెట్టు పెద్ద గాలేస్తే కింద పడిపోతే ఎలా ఉంటుందో అలా కింద పడిపోయినటువంటి అరటి చెట్టులా ఆమె నేల మీద పడి గుండెలు బాదుకుని రామచంద్రమూర్తి యొక్క శిరస్సు పట్టుకుని ఆక్రందన చేసి ఏడుస్తోంది. పరమ సంతోషంగా అక్కడ నిలబడి ఉన్నాడు. అది రాక్షసత్వం అంటే. ఆయనకి కావలసింది ఏమిటంటే ఏడ్చి ఏడ్చి ఏడ్చి ఏడ్చి రాముడు లేడు కనుక తాను కోరినట్టు సంకల్పిస్తుందేమో అని. అంటే అంతటి అధర్మమైనటువంటి కాముక ప్రవృత్తి ఉన్నవాడు లోపల మీరు ప్రోధి చేసి అటువంటి సంకల్పానికి నీరు పోసి వృద్ధి చెయ్యాలి కానీ అల్లుకోవడానికి మనసు సిద్ధంగా ఉంటుంది. పందిరి ఎవరి కోసం వేశారో అనవసరం, అల్లుకోవడానికి విషపు తీగ కూడా సిద్ధంగా ఉంటుంది కదండి, ఛేదించవలసి ఉంటుంది ప్రయత్నపూర్వకంగా. కానీ నేను మీతో మనవి చేసింది ఇదే, సీతమ్మ తల్లి ఇంత ఖేద పడుతుండగా ఏమి జరిగి ఉండేదో తెలియదు. కానీ అకస్మాత్తుగా ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. మహారాజా జయీభవ విజయీభవ అంటూ ఒక వార్తాహరుడు వచ్చాడు. ఎందుకో మీతో చాలా ముఖ్యంగా మాట్లాడాలి అని ప్రహస్తుడు వచ్చి సభాభవనం దగ్గర నిలబడ్డాడు. మీరిక్కడ ఉన్నారని తెలిసి మీకు కబురు చెప్పమన్నాడు అన్నాడు. ఆ ప్రహస్తుడంటే మహాప్రీతి వాడికి. కాబట్టి ప్రహస్తుడు వచ్చాడంటే తనకేదో ప్రీతికరమైన వార్త చెప్తాడు అని అనుకున్నాడు. అనుకుని అక్కడ నుంచి వెంటనే బయలుదేరి వెళ్ళిపోయాడు. మాయచేత నిర్మించాడు కదండి ఆ శిరస్సుని. రావణుని యొక్క మాయ అలా ఉంటుంది, రావణుడు వెళ్ళిపోతే రావణుడితో పాటు ఆ మాయ కూడా వెళ్ళిపోయింది. దాంతో ఆ ధనస్సు బాణములు శిరస్సు అంతర్ధానం అయిపోయింది. అంతర్ధానంతు తచ్చీర్షం తచ్చ కార్ముకముత్తమం జగామ రావణస్వైవ నిర్వాణ సమనంతరం. రావణుడు వెళ్ళగానే ధనుర్బాణములు ఆ శిరస్సు అంతర్ధానమయ్యాయి. కానీ సీతమ్మ తల్లి దుఃఖం పోతుందా? ఆవిడ దుఃఖం పోదు. కానీ ఇదే ఈశ్వరుడు యొక్క అనుగ్రహం అంటే. ధర్మాన్ని పట్టుకున్నవాడు

ఎన్నడూ పాడవడు. ఎవరో ఒకరి రూపంలో ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. అక్కడికి విభీషణుణ్ణి చేర్చినటువంటి ఈశ్వరుడే విభీషణుడు భార్యాపిల్లలతో వెళ్లకుండా చేసి శరమని త్రిజటని ఇక్కడ ఉంచాడు. కాబట్టి ఆ శరమ వెంటనే వచ్చి అంది, సమాశ్వసిహి వైదేహి మా భూతే మనసో వ్యథ ఉక్తాయ ద్రావణీనత్వం ప్రత్యుక్తంచ స్వయం తయా సఖీ స్నేహేన తద్భీరు మయా సర్వం ప్రతిశ్రుతం లీనయా గగనే శూన్యే భయముత్సృజ్య రావణాత్ తవ హేతోర్ విశాలాక్షి నహిమే జీవితం ప్రియం నశక్యం సౌప్తికం కర్తుం రామస్య విదితాత్మనః మధస్య పురుష వ్యాఘ్రే తస్మిన్ నైవోపపద్యతే. ఆవిడంది, రావణాసురుడు నీతో వచ్చి మాట్లాడుతున్నప్పుడు నేను చాటుగా ఉండి అంతా విన్నాను, నాకు నీ ఎందు అపారమైనటువంటి స్నేహభావం ఉంది, కాబట్టి ఓ సఖీ నేను నీతో నిజం చెప్తున్నాను, నేను చెప్తున్నటువంటి మాట నమ్మి విను. వీడి తరమే రావణాసురుడు నిద్రపోతున్నటువంటి రామచంద్రమూర్తి యొక్క కంఠాన్ని కూయించగలడా ప్రహస్తుడితో? దీర్ఘబాహువు విశాలాక్షుడు అపారమైనటువంటి పరాక్రమ సంపన్నుడు 33 కోట్ల మంది దేవతల్ని నిగ్రహించగలిగిన వాడు, అవతల వైపు సైన్యంలో ఉన్న వీరులు ఆ గుడారంలో ప్రవేశించి కంఠం కొయ్యడానికి వీలైన రీతిలో అందరూ నిద్రపోతూ రాముడు నిద్రపోతాడా? అలా నిద్రపోతుంటే ప్రహస్తుడు వెళ్ళి ఆయన కంఠం కోసేసాడా? ఇవన్నీ నమ్మవలసిన మాటలే? నువ్వు ఎలా నమ్మేశావు దుఃఖభారంతో? నువ్వు నమ్మవలసిన మాటలు కావు, ఇది ఒక్కనాటికి జరిగిన విషయం కాదు, మాయ చేత సృష్టించాడు శిరస్సుని. అందుకే ఆయన వెళ్ళగానే ఆ శిరస్సు అంతర్ధానమైంది. కాబట్టి సీత నువ్వు నమ్మకు. రావణుని యొక్క బుద్ధి ఎటువంటిదో తెలుసా? అయుక్త బుద్ధి కృత్యేన సర్వభూత విరోధిన ఇయం ప్రయుక్త రౌద్రేణ మాయా మాయా మాయవిదాత్వయి శోకస్తే విగత సర్వ కళ్యాణం త్వాం ఉపస్థితం ధ్రువం త్వాం భజతే లక్ష్మీ ప్రియం ప్రీతికరం శృణు. నేను చెప్పింది విను. రావణాసురుడు సర్వభూతములతోటి విరోధం తెచ్చుకున్నవాడే. ఎందుకో తెలుసా? ఆయన బుద్ధి ఎప్పుడూ తను కోరుకున్నది అనుభవించాలని ఉంటుంది తప్ప ఇతరుల యొక్క శోకం గురించి, ఇతరుల యొక్క బాధ గురించి అతను ఆలోచించాడు. కాబట్టే ఇన్ని రకాల మాయలు పన్ని తను ఏది కోరుకున్నాడో అది జరిగిపోవాలని తొందరపడుతున్నాడు. కాబట్టి ఆయనని నమ్మవద్దు, నీకు ఈ శోకము ఎంతో కాలం ఉండదు. రాముడు ఈ లంకాపట్టణాన్నంతటిని నశింపచేస్తాడు, నిన్ను చేపడతాడు, నీకు పట్టాభిషేకం అవుతుంది, ఎంతో సంతోషంగా ఉంటావు. నా మాట నమ్ము, నువ్వు హాయిగా ఆనందంగా సంతోషంగా ఉండాలి అంటే, నీకు రక్షణ కలగాలి అంటే, అవతల రాముడు కూడా రక్షింపబడాలి అంటే, నీవు ఇలా బెంగ పెట్టుకుని బాధపడుతూ కూర్చోవడం కాదు, ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని ప్రోది చేయి బాగా. ఎప్పుడెప్పుడు కష్టం వచ్చిందో అప్పుడే ఈశ్వరానుగ్రహాన్ని బాగా సంపాదించుకోవాలి. ఈశ్వరానుగ్రహాన్ని బాగా సంపాదించుకోవాలంటే ఇంత కష్టంలో మనసు ఈశ్వరుడి మీద నిలబడదేమో అని అనుకోక్కర్లేదు. ఈశ్వరుడు ఈ కంటికి కనపడేటట్టుగా ఆకాశంలో ప్రకాశిస్తున్నాడు సూర్యనారాయణమూర్తి అయి. నువ్వు ఆయన్ని ఉపాసన చెయ్యి, సూర్యోపాసన చెయ్యండి. రామాయణంలో అత్యద్భుతమైన విషయం ఏమిటో తెలుసా అండి? రావణ సంహారము కొరకు సీతమ్మ తల్లి సూర్యోపాసనే చేసింది, రామచంద్రమూర్తి ఆఖరణ సూర్యోపాసనే చేశారు. అగస్త్య మహర్షి వచ్చి ఆదిత్య హృదయం చెప్తే ఆయన ఉపాసన చేశారు, సీతమ్మ తల్లి కూడా శరమ చెప్పిందని సూర్యోపాసన చేసింది, ఇద్దరూ సూర్యోపాసనలోనే ఉన్నారు. కాబట్టి శరమ అంటుంది, సమాగతాత్వం వీర్యేణ మోదిష్యసి మహాత్మన సువర్షేణ సమాయుక్త యథా సస్యేన మిదిని. పంటలతో కూడినటువంటి భూమి ఎంత అందంగా ఉంటుందో అలా రాముడితో కలిసి నువ్వు అంత సంతోషంగా ఉండేటటువంటి రోజులు ముందున్నాయి. నువ్వు ఈలోగా ఆ కార్యము సిద్ధింపబడే లోపల గిరివరమభితో సువర్తమానో హైవ మండలమాశు ఎక్కరోతి తమిహ శరణమభ్యుపైహి దేవం దివసకరం ప్రభవో హ్యయం ప్రజానాం. నీవు మహానుభావుడు ఏ ఈశ్వరుడు మేరుపర్వత శిఖరాలకి ప్రదక్షిణంగా గుర్రాలు పూంచిన రథం మీద తిరుగుతుంటాడో, ఏ మహానుభావుడు ఈ మాంసనేత్రము చేత దర్శింపబడతాడో అటువంటి సూర్యనారాయణమూర్తిని ఉపాసన చెయ్యి. ఆయన అనుగ్రహము కలిగితే నీకు సమస్తమైనటువంటి శాంతి, నీకు ఈశ్వరుడి యొక్క రక్షణ కలుగుతాయి. కాబట్టి నీవు ఆ పని చెయ్యవలసింది అని చెప్పింది.

0: మిరపకాయలు ఏ పరిస్థితుల్లోనైనా బాగా పెరుగుతాయి, కానీ అవి వర్షాకాలంలో పెరిగేటప్పుడు మాత్రం పాడయ్యే అవకాశం పెరుగుతుంది. వెచ్చని తేమ వాతావరణంలో ఉల్లిపాయలకు తెగుళ్లు ఎక్కువ పడతాయి. ఆఫ్రికాలో తరచుగా తీర ప్రాంతాల్లో ఉల్లిపాయలకు తెగులు పడతాయి. ఇక్కడి ఉల్లిపాయ మొక్కలు దాదాపు రాత్రంతను పగలు కొంతసేపు తడిగా ఉంటాయి. మీ ఉల్లి పొలంలో నీళ్లు నిలిచే చోట మొలచిన ఉల్లిపాయలు తెగుళ్ల బారిన పడవచ్చు. ఉల్లిపాయలకు పట్టే రకరకాల తెగుళ్ల లక్షణాలు రకరకాలుగా ఉంటాయి, కానీ అనేక తెగుళ్లను ఒకే విధంగా అదుపు చేయవచ్చు.
1: ఉల్లిపాయకు తెగులు సోకినా సోకుతున్నా మొదట్లోనే వాటి ఆకులు చుట్టుకుపోవడం కనిపిస్తుంది. దాన్ని అలా వదిలేస్తే అది మిగిలిన వాటిని కూడా పాడు చేస్తుంది.
0: కొన్ని తెగుళ్లు ఆకుల మీద గోధుమ రంగులో కోలగా కనిపించే మచ్చగా మొదలవుతాయి. ఆ మచ్చలు ఆకు వెంట సాగే పసుపచ్చని చారలుగా మారతాయి. ఆ పసుపచ్చ చారలు గోధుమ రంగులోకి మారాక ఆకులు చుట్టుకుపోతాయి. తెగుళ్లు ఎలా కనిపిస్తాయో తెలుసుకున్నాం కాబట్టి వాటిని ఎలా అరికట్టాలో, ఎలా అదుపు చేయాలో చూద్దాం. కోతల తర్వాత ఈ తెగుళ్లకు కారణమయ్యే సూక్ష్మ క్రిములు మట్టిలో కనిపిస్తాయి. ఒక సీజన్లో ఉల్లిపాయలు పండించిన పొలంలో తర్వాతి 3 సంవత్సరాల పాటు మట్టిలో తెగుళ్లు పూర్తిగా నశించే వరకు వేరే పంటలు పండించాలి.
1: ఒక్కోసారి ఏమవుతుందంటే ఈ ఉల్లికి ఇప్పుడు తెగులు పట్టినా మళ్ళీ ఉల్లిపాయలే వేస్తే ఆ తెగులు దానికి కూడా పడుతుంది, కాబట్టి వేరే ఏదైనా పండించాలి.
0: మెరుగైన కొన్ని రకాలు ఇతర రకాల కన్నా తేమ పరిస్థితులని బాగా తట్టుకుంటాయి. అలాంటి ఏ రకాలని పెంచాలో మీ స్థానిక డీలర్లను గాని ఎక్స్టెన్షన్ ఏజెంట్ ని గాని కనుక్కోండి. మీ పొలంలో అవి ఎలా ఎదుగుతాయో చూడడానికి వాటిని కొద్ది కొద్దిగా నాటండి.
1: రకం ఉల్లిపాయలన్నీ పాడైపోయాయి, వాళ్ళ కొంచెం కూడా దక్కలేదు. కానీ నేను వేసిన ఈ కొత్త రకాన్ని భారీ వర్షం కూడా ఏమీ చేయలేదు. ఇది ఇంకా ఆరోగ్యంగా బలంగానే కనిపిస్తుంది.
0: సారం తగ్గిన మట్టిలో మొలచిన బలహీనమైన మొక్కలకి తెగుళ్లు దాడి చేస్తాయి. ఆరోగ్యకరమైన మొలకలు రావాలంటే మీ సీడ్ బెడ్ లో కంపోస్ట్ ని గాని బాగా కుళ్ళిన ఎరువును గాని చేర్చాలి. ముఖ్యంగా వర్షాకాలంలో బంకమట్టి పొలాల్లో ఉన్న మీ మడుల ఎత్తు పెంచాలి. దాంతో అదనపు నీళ్లు కిందకి జారిపోతాయి. విత్తనాలను వరుసల్లో నాటుతూ నాట్ల మధ్య తగినంత ఖాళీని వదిలితే ప్రతి మొలక బలంగా వస్తుంది.
1: తగినంత ఎడం ఉంటే గాలి పారుతుంది, కాబట్టి మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి. కానీ బాగా ఒత్తుగా నాటితే వేడి పెరిగి తెగుళ్లకి కారణమవుతుంది. గాలి బాగా తగులుతున్న మొక్కలు బాగా ఎదగడం మీకే కనిపిస్తుంది, కానీ ఒత్తుగా నాటినవి మాత్రం సరిగ్గా ఎదగవు.
0: ఆరోగ్యంగా ఉన్న మొలకలని మాత్రమే నాటాలి. తెగులు పట్టి బలహీనంగా ఉన్న వాటిని వదిలేయండి. ఉల్లిపాయలు బాగా పెరగాలంటే తగినంత నీరు మాత్రమే కావాలి, కానీ నీళ్లు ఎక్కువ పెడితే ఉల్లిపాయలు పాడవుతాయి. అలాగని మరీ తక్కువ నీరు పెడితే మొక్కలకు సరిపోదు. కాబట్టి నీళ్లు పెట్టే ముందు ప్రతిసారి నేల ఎంత తేమగా ఉందో చూడాలి. మీ మొక్కలకు పొద్దున్నే నీళ్లు పెడితే వాటికి పగటిపూటనే ఆరిపోవడానికి సమయం ఉంటుంది. మొక్కలు రాత్రంతా తడిగా ఉంటే తెగుళ్లకి తేలికగా గురవుతాయి. కలుపు మొక్కలు గాలి పారడాన్ని అడ్డుకోగలవు, కాబట్టి మీ పొలంలో క్రమం తప్పకుండా కలుపు తీస్తూ ఉండాలి. ఉల్లిపాయలు ఎంత ఎక్కువసేపు తడిగా ఉంటే వాటికి అంత తేలికగా తెగుళ్లు పడతాయి. మీరు శ్రద్ధగా మీ పంటను క్రమం తప్పకుండా గమనిస్తూ ఉంటే ఎటువంటి తెగులు పట్టకుండా అరికట్టవచ్చు. దక్షిణ ఘానాలోని కేటాకు చెందిన మైక్ థామ్సన్ చెప్తున్నట్లు తెగులు పట్టిన ఉల్లిపాయలను వేరు చేయాలి, కానీ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని గుర్తుంచుకోండి.
1: పెరిగిన ఉల్లిపాయల నుంచి మట్టి కింద పడితే మిగిలిన ఉల్లిపాయలు కూడా పాడవుతాయి, కాబట్టి తెగులు పట్టిన ఉల్లిపాయలని ఒక బకెట్లోకి చేర్చి మీ పొలానికి దూరంగా పాతి పెట్టాలి.
0: మైక్ తన స్థానిక వ్యవసాయ వస్తువుల డీలర్ దగ్గర ప్రయోజనకరమైన జీవులు గల ఆకుల ఎరువులను కూడా కొంటాడు. ఈ జీవులు మట్టిని, ఉల్లిపాయ మొక్కలను ఆరోగ్యంగా చేయడానికి సహాయపడతాయి. స్ప్రేయర్లో నింపిన నీళ్లలో ఒక చిన్న కప్పుడు ద్రవాన్ని కలిపి మీ పొలంలో పిచికారీ చేయండి. దానివల్ల మొక్కలకు తెగుళ్లు సోకే అవకాశం తగ్గుతుంది. జూలియానా ఔటే, ఆమె తోటి రైతులు సేంద్రియ ఉల్లిపాయలను పండిస్తారు. వారు ఉల్లిపాయలకు పట్టే తెగుళ్లకు స్వయంగానే పరిష్కారాన్ని కనిపెట్టారు.

0: మ్యూజానా చిల్లీ పెప్పి
1: కొన్ని తెగుళ్లు సోకినప్పుడు మిరపకాయలని వేపాకులను వాడతాం. వాటిని మెత్తగా రుబ్బి జల్లెడ పట్టి పిచికారీ చేస్తాం. అది సరిగ్గా పని చేయకపోతే దానికి నల్ల సబ్బుని కలుపుతాం. ఏది పిచికారీ చేసినా ఆ తడి ఉల్లిపాయ ఆకులను అంటకుండానే వాటి మీద ఉండే మైనపు పొర మీద నుండి తేలిగ్గా కారిపోతుందని గమనించండి. కాబట్టి ఆకులను చక్కగా తడపడానికి కొద్దిగా సబ్బు కలపడం ఎప్పుడూ మంచిదే. మీ పొలానికి ఏదైనా తెగులు పడితే కోతల తర్వాత ఉల్లిపాయ మొక్కల అవశేషాలను తొలగించండి లేదా పాతిపెట్టండి.

మనం నేర్చుకున్నదేమిటి? ఉల్లిపాయలకు పట్టే తెగుళ్ల వల్ల ఆకులు చుట్టుకుపోతాయి, మీ దిగుబడి తగ్గిపోతుంది. వెచ్చగా తేమగా ఉండే వాతావరణంలో ఉల్లిపాయలకి తెగుళ్లు తేలికగా పడతాయి. మట్టి, నాట్లు, తెగులు సోకిన పంట అవశేషాల ద్వారా తెగుళ్లు వ్యాపిస్తాయి. ఒక పొలంలో ఉల్లిపాయలను 3 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే నాటాలి. కంపోస్ట్ మీ ఉల్లిపాయ మొలకలకి బలాన్నిస్తుంది. నీళ్లు తేలిగ్గా జారిపోయేలా పాదుల ఎత్తు పెంచండి. వర్షాకాలంలో కూడా బాగా ఎదిగే రకరకాల నాణ్యమైన విత్తనాలను వాడండి. మొలకల మధ్య తగినంత ఎండ ఉంచాలి, అప్పుడు వాటికి తగినంత గాలి తగులుతుంది. తెగులు సోకిన మొక్కలను పెరికి ఒక బకెట్లో వేసి దూరంగా పాతిపెట్టాలి. ప్రయోజనకరమైన జీవులున్న ఆకుల ఎరువుని మీ పంట మీద పిచికారీ చేయాలి. కోతల తర్వాత ఉల్లిపాయ మొక్కల అవశేషాలను పూర్తిగా తొలగించాలి. మీ ఉల్లిపాయలు ఆరోగ్యంగా ఉంటే మీరు మీ కుటుంబానికి మరింత ఆదాయం దక్కి సంతోషిస్తారు.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్ళు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ SR రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858. విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు MD DM గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ లివర్ గాల్ బ్లాడర్ బైలియరీ ట్రాక్ట్ ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ కొలనోస్కోపీ డబుల్ బెలూన్ ఎండోస్కోపీ పీడియాట్రిక్ ఎండోస్కోపీ ERCP కొలాంగియోస్కోపీ ఫైబ్రోస్కాన్ హై రిజల్యూషన్ మానోమెట్రీ pH ఇంపిడెన్స్ H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్ గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్ ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ ల్యాబ్ టెస్ట్ ఇన్ పేషెంట్ ఛార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్ యాక్సిస్ బ్యాంక్ పక్కన JP రోడ్ భీమవరం 2, సెల్ 8665588773.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

0: Vishnu FM 90.4.
1: హలో లిస్నర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మరి ఈ రోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మనం మరికొన్ని కొత్త విషయాలు తెలుసుకోబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం? ఆ విషయాలేంటో చూసేద్దాం. మరి సెల్ ఫోన్ తో చాలా సమస్యలు వస్తున్నాయట, ఆ విషయాలేంటో తెలుసుకుందాం. సెల్ ఫోన్ ను అతిగా వాడటం వల్ల వచ్చే అనర్థాలు తెలిసిందే. తాజాగా యూనివర్సిటీ ఆఫ్ జెనీవా పరిశోధకులు చేపట్టిన ఓ అధ్యయనంలో దీని ప్రభావం పురుషుల్లోని శుక్రకణాల మీద కూడా ఉంటుందని వెల్లడైంది. అయితే పాతకాలం నాటి వాటితో పోలిస్తే కొత్తగా వస్తున్న 4G 5G నెట్వర్కులతో పెద్ద ఇబ్బంది లేనట్లు వాళ్ల అధ్యయనంలో తేలింది. ఎందుకంటే 2G 3G ఫోన్ల నుంచి వెలువడే విద్యుత్తయస్కాంత ప్రభావం శుక్రకణాల మీద ఎక్కువగా ఉంటున్నట్లు గుర్తించారట. ఇందుకోసం వీళ్లు 20ల్లోని యువకుల్నే ఎంపిక చేసి మరీ పరిశీలించారట. అందులో రోజుకి 20 సార్లకు పైగా ఫోన్ వాడిన వాళ్లలో మిల్లీలీటర్ కి 4 కోట్ల 45 లక్షలు

లక్షల శుక్రకణాలు ఉన్నాయట. అదే వారానికి ఒక్కసారి మాత్రమే ఫోన్ వాడేవాళ్లలో ఈ కౌంట్ 5,65,00,000 పైగా ఉందట. కాబట్టి సంతానం కోసం ప్రయత్నించే వాళ్లు ఈ విషయంలో జాగ్రత్త పడాలని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అందుకేండి మీరు ఎంత వీలైతే అంతవరకు సెల్ ఫోన్ వాడకం తగ్గించండి. మరి ఇలాంటి మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం ఒక చక్కని పాట అయితే ప్లే అవబోతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4:00 to 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4:00 to 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 hours అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-2377-96-23-7295.
1: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
2: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
3: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి ఉప్పుతో ముప్పులు చాలా ఎక్కువట, ఆ విషయాలేంటో తెలుసుకుందాం. బీపీ ఉన్న వాళ్ళని ఉప్పు తగ్గించమనడం సహజం. అయితే ఆరోగ్యంగా ఉన్నవాళ్లు కూడా ఉప్పును ఎంత తగ్గిస్తే అంత మంచిది అంటున్నారు టులానే విశ్వవిద్యాలయ పరిశోధకులు. చాలా మందికి ఉప్పు సరిపోలేదు అనుకుంటూ తినేటప్పుడు మరి కాస్త చల్లుకునే అలవాటు ఉంటుంది. దీనివల్ల 40% మందికి మధుమేహం వచ్చే ప్రమాదం ఉందట. ముఖ్యంగా ప్రీ డయాబెటీస్ ఉన్నవాళ్లు పంచదార ఒక్కటే కాదు, ఉప్పు కూడా తగ్గించుకోవాలని చెబుతున్నారు. ఈ విషయంపై వీళ్లు ఎలాంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉన్న 400,000 మందిని ఎంపిక చేసి మరీ అధ్యయనం చేశారట. అందులో కొందరికి అదే పనిగా ఉప్పు చల్లుకునే అలవాటు ఉంటే మరికొందరికి అసలు ఆ అలవాటే లేదట. దాదాపు 10 ఏళ్ల తరువాత వాళ్లందరినీ పరిశీలించినప్పుడు ఉప్పు చల్లుకునే వాళ్లలో 40% మందికి మధుమేహం వచ్చిందట. తక్కువగా తినేవాళ్లలో మధుమేహ బాధితుల సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఎందుకంటే ఉప్పు అనేది ఆహారం ఎక్కువ తీసుకునేలా చేస్తుందని, దాంతో బరువు పెరగటంతో పాటు ఇన్ఫ్లమేషన్ కి గురవుతున్నారని వివరిస్తున్నారు. అంతేకాదండి, ఉప్పు అధికంగా తినేవాళ్ల బిఎంఐ కూడా ఎక్కువగా ఉందట. కాబట్టి ఉప్పును ఎంత తగ్గిస్తే అంత మంచిది. ముందు డైనింగ్ టేబుల్ మీద సాల్ట్ షేకర్ను తీసేస్తే చాలండి, చాలా వరకు సమస్య తగ్గుతుంది అన్నది పరిశీలకుల వివరణ. మరి ఉప్పుతో ఏ ఏ సమస్యలు వస్తాయో తెలుసుకున్నారు కదా. మరింకెందుకు ఆలస్యం, తక్కువ ఉప్పు వాడండి, ఉప్పుతో వచ్చే సమస్యలు నివారించుకోండి. మరి ఇలాంటి మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవ్వబోతుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గుండెకు సంబంధించిన డాక్టర్ గారిచే ఉచిత మెగా మెడికల్ క్యాంప్
1: August 25, 2026 అనగా మంగళవారం ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు.
0: ఈ క్యాంపు లో పాల్గొను అనుభవం కలిగిన వైద్య నిపుణులు డాక్టర్ పి సిరిల్, ఎంబీబీఎస్, డిసి, క్లినికల్ కార్డియాలజిస్ట్.
1: ఈ క్యాంపు లో జరుగు వైద్యం గుండెదడ, గుండెపోటు, గుండె బలహీనత సంబంధిత సమస్యలు, కాళ్ళవాపులు, బీపీ, షుగర్, దగ్గు, చేయి నొప్పి,
0: అధికంగా చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం, ఆయాసం, కళ్ళు తిరగడం మొదలగు అన్ని రకాల గుండెకు సంబంధించిన వ్యాధులు చూడబడును.
1: ఈసీజీ 2D ఉచితంగా చేయబడును.
0: డాక్టర్ గారి సలహా మేరకు అవసరమైన వారికి రక్త పరీక్షలలో 50% రాయితీ ఇవ్వబడును.
1: మరిన్ని వివరాలకి సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9989342009.
2: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్, భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ

0: అలర్జీ, సెరిసెటి, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
1: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
2: ఆదిత్య ఈఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి చాలా మందికి గుడ్డులో పచ్చసొన తినొచ్చా లేదా అన్న సందేహం ఉంటుంది. ఆ విషయాలేంటో తెలుసుకుందాం. గుడ్డు ఆరోగ్యానికి మంచిదన్నది అందరికీ తెలుసు, కానీ అందులోని పచ్చసొన చెడు కొలెస్ట్రాల్ను పెంచుతుందన్న భయంతో చాలా మంది అది తీసేసి తింటుంటారు. దాంతో యూనివర్సిటీ ఆఫ్ కనెక్టికట్ పరిశోధకులు దీని గురించి సమగ్రంగా పరిశీలించారు. 35 ఏళ్లలోపు యువకుల్ని ఎంపిక చేసి వాళ్లను 2 వర్గాలుగా విభజించారు. ఒక వర్గానికి కేవలం ఎగ్ వైట్స్ మాత్రమే ఇచ్చి 2వ గ్రూప్లోని వాళ్లకు మొత్తం గుడ్డు ఇచ్చారట. తరువాత వాళ్ల జీవక్రియని, రోగనిరోధక శక్తిని, రక్త నమూనాల్ని కూలంకషంగా పరిశీలించారట. అందులో మొదటి విభాగంలోని వాళ్లకన్నా మొత్తం గుడ్డు తినేవాళ్లలో కోలిన్ శాతం పెరిగినట్లు గుర్తించారు. గుడ్డు పచ్చసొనలో ఉండే ఈ కోలిన్ మెదడు నాడీ వ్యవస్థ పనితీరుకి, జ్ఞాపక శక్తికి, కండర నియంత్రణకి తోడ్పడుతుంది. సాధారణంగా కోలిన్ గుండె జబ్బులకు కారణమైన ట్రైమిథలమైన్ ఎన్ ఆక్సైడ్ అనే హానికర పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుందట. అయితే మొత్తం గుడ్డు తిన్న వాళ్లలో ఈ పదార్థం విడుదల కాలేదట. పైగా రక్తంలో కొలెస్ట్రాల్ కూడా పెరగలేదట. అంతేకాదండి, కేవలం తెల్లసొన తిన్న వాళ్లలో ఇన్సులిన్ నిరోధాన్ని పెంచే ఐసోల్యూసిన్ అనే పదార్థం కూడా విడుదలైందట. అదే మొత్తం గుడ్డు తిన్న వాళ్లలో ఇలా జరగలేదు. పైగా మొత్తం గుడ్డు తిన్న వాళ్లలో రక్తహీనత కూడా తగ్గిందట. దీన్ని బట్టి గుడ్డును మొత్తంగా తినడమే మంచిది అని తెలుస్తోంది అంటున్నారు పరిశీలకులు. మరి ఇలాంటి మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవ్వబోతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్ భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
0: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి అందరూ రోజు ఎన్నో కొన్ని అడుగులు వేస్తే ఆరోగ్యానికి మంచిది అంటుంటారు. అసలు ఎన్నో కొన్ని అంటే ఎన్ని అడుగులు? వందల, వేల అన్న సందేహం చాలా మందికి ఉంటుంది. ఇంకా ఇప్పుడు ఆ సందేహం అవసరమే లేదు. రోజు ఎన్ని అడుగులు వేస్తే మంచిది అన్న విషయాలేంటో తెలుసుకుందాం. నడకతో మధుమేహం, గుండె జబ్బు వంటి జీవనశైలి వ్యాధుల నుంచి రక్షించుకోవచ్చన్నది తెలిసిందే. అయితే రోజుకి 8,000 అడుగులు వేస్తే మరణాన్ని వాయిదా వేయవచ్చని స్పెయిన్లోని యూనివర్సిటీ ఆఫ్ గ్రెనడా పరిశోధకులు శాస్త్రపూర్వకంగా చెబుతున్నారు. గతంలో 10,000 అడుగులు వేస్తే మంచిది అని చెబుతూ వచ్చారు. కానీ తాజాగా 100,000 మందిని పరిశీలించినప్పుడు అంత అవసరం లేదని, 7,000 నుంచి 9,000 అడుగుల్లోపు నడవడం వల్లే మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. కాస్త అటు ఇటుగా 8,000 అడుగులు అంటే సుమారు 6.4 కిలోమీటర్లు నడిచినా చాలట. ఎందుకంటే 10,000 అడుగులు వేస్తే మంచిదన్న కారణంతో కొందరు కష్టంగా ఉన్నా ఆ నంబరు వచ్చే వరకు నడుస్తున్నారు. అలా ఎక్కువ నడిస్తే నష్టమేమీ ఉండదు, కానీ అధిక పరువు ఉన్నవాళ్లు వేగంగా నడవలేరు కదండి. పైగా కష్టపడి నడవటం వల్ల గుండె మీద ఒత్తిడి పడుతుంది. అంతేకాదు, అంతా ఒక్కరోజులోనే ఈ సంఖ్యకు చేరుకోలేకపోవచ్చు. కాబట్టి 2,500 నుంచి 3,000తో మొదలుపెట్టి నెమ్మదిగా ప్రతి 15 రోజులకి 500 చప్పున పెంచుకుంటూ వెళ్లినా మేలే. బరువున్నవాళ్లు 1,000తో మొదలుపెట్టినా చాలు. అలాగే వృద్ధాప్యంలో ఉన్నవాళ్లు తమ శక్తి మేరకే లక్ష్యాన్ని పెట్టుకోవాలి అని వివరిస్తున్నారు నిపుణులు. ఇదండి మరి ఈ రోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మరలా రేపు ఇదే సమయానికి ప్రసారమయ్యే కార్యక్రమంలో మరికొన్ని కొత్త విషయాలతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మీ ఆర్జే అఫ్రీన్.
3: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్

0: జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
2: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
3: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
1: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
3: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
1: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
2: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.

శ్రోతలకు నమస్కారం. ఈనాటి సూక్తి సుధ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో కొన్ని సూక్తుల యొక్క భావాలు తెలుసుకుందాం.

0: న బలేన ప్రమత్త స్యాత్ నాభిమానీ కదాచనః.
1: విద్యావంతుడనని, శౌర్యవంతుడనని, ధనికుడనని, కులీనుడనని, బలవంతుడనని ఎవ్వడును గర్వించకూడదు. వాటిని తలుచుకుని అహంకారమునకు పోకూడదు.
0: కాకస్య చంచుర్యది హేమయుక్తో మాణి

కాకిన్సా. కాకిని తెచ్చి దాని ముక్కుకు బంగారు తాపి, పాదాలకు రత్నాలను పొదిగి, రెక్కలకు మంచి ముత్యాలను చుట్టించినను అది కాకిగానే ఉంటుంది, కాని రాజహంస అవ్వలేదు కదా.

0: ಸ್ವಾಹಂ ಸದಾ ಶೃಣಯಾತು ಪ್ರಯತ್ನೇನ ತಚ್ಚಿತ್ರಂ ನೈವ ಲಕ್ಷಯೇ.
1: ದಾತಲು, ధార్మికులు, శూరులు అయిన ఉత్తమ వ్యక్తుల గుణకీర్తినను ప్రయత్నించి వింటూ ఉండాలి. వారిలోని నేరస్తులను ఎంచుటకు ఎన్నడూ ప్రయత్నించవద్దు.

0: Vijay Gastroenterology and Liver Hospital, Bhimavaram. Dr. Vijayanand Kumar Vekiraju, MD DM Gastroenterology Gari Advaryamlo, Anni Rakumula Jeernakosa, Liver, Gallbladder, Biliary Tract, Pancreas Samasyalaku, Atyuttama Vaidya Sevalu Andistunnaru. Ma Vaddagala Advanced Endoscopy Center Nandu, Rendu Atyadhunika Endoscopic Units Dwara, Endoscopy, Colonoscopy, Double Balloon Enteroscopy, Pediatric Endoscopy, ERCP, Cholangioscopy, Fibroscan, High Resolution Manometry, pH Impedance, H. pylori Evolution Kosam, Urea Breath Test, Glucose Breath Test, Inka, Marino Advanced Test Lasokariyalu Kalavu. Arthikanga, Balahina Vargala Prayojanartham, Memu Andinche Janata Scheme Dwara, Telleration Card, Leda, Arugya Mitra Card Galavariki, Endoscopy, Lab Test, Inpatient Charges Low, Yapai Satam, Raiti Andistunam. Sampradin Chandi, Vijay Gastroenterology and Liver Hospital, 2nd floor, Axis Bank Pakkana, JP Road, Bhimavaram 2. Cell 8865-58773.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి.

0: బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: వెల్కమ్ బ్యాక్ టు సూక్తి సుధా. కార్యక్రమంలో ఇప్పుడు మనం మరికొన్ని సూక్తుల యొక్క భావాన్ని తెలుసుకుందాం.
2: స్వామ్యమాత్యశ్చ రాష్ట్రం చ దుర్గం కోసోపలం సుహృద్ పరస్పరోపకారీదం సప్తాంగం రాజ్యముచ్యతే.
1: రాజు, అమాత్యుడు, రాష్ట్రము, దుర్గము, కోసము, చతురంగ బలములు, మిత్రమండలములు, ఈ ఏడు పరస్పర ఉపకారములై అంగాలుగా ఏర్పడినదే రాజ్యం అని అనబడుతుంది.
2: దుష్ట

ప్రభువు దుష్టుడైనా పరివారంలోని వారు యోగ్యులేనిచో అతడు సేవింపదగినవాడే అవుతూ ఉంటాడు. జాజంతా మంచివాడినైనను పరివారము దుష్టులేనిచో విషభుజంగములు పరివేష్టించిన చందన వృక్షం వలె సమీపించరానివాడే ఉంటాడు కదా.

పార్వతి. ఋషికల్పులైన మహీపతులు ధర్మ సంస్థాపకమైన హింసను ఆదికాలమున ఆరంభించారు. అందువల్లనే దుష్టులను పాపిష్టులను చంపినను ప్రభువునకు పాపం అంటుకొనదు. శ్రోతలు ఇంతవరకు ఈనాటి సూక్తి సుధా కార్యక్రమాన్ని విన్నారు. తిరిగి రేపటి కార్యక్రమంలో మరికొన్ని సూక్తుల యొక్క భావాలను తెలుసుకుందాం. నమస్కారాలతో శృతి.

0: ఈ రోజే మీ గ్రామ పంచాయతీని కలవండి, ఈ ఉద్యమంలో భాగస్వాములు అవ్వండి.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పీడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ MBBS DNB MS న్యూరో సర్జరీ, బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి MBBS MS MCH సర్జికల్ ఆంకాలజీ, FI MAS క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

லக்னோ எஃப்எம் 90.4. రేడియో విష్ణు 90.4 మెగా హెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాలు కార్యక్రమానికి స్వాగతం. ఇనటి పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల

0: విజ్ఞానంలోని వేద సంస్కృతి పాఠం వింటారు.
1: గ్రీష్మస్తే భూమే వర్షాని శరత్కేమంతః శిశిరో వసంతః ఋతవస్తే విహితాహాయ నీరహో రాత్రే పృథ్వీదో దుహాతాం.
2: నా పెన్ ఎందుకు తీస్తున్నావు?
3: ఇది నా పెన్ను.
2: ఇది నా పెన్ అంటే నీకు అర్థం కావట్లేదా?
3: చెప్తే వింటలేవా? నా పెన్ అంటే
2: ఇది నా పెన్ను.
4: ఏమిట్రా అది, మళ్ళీ పోట్లాడుకుంటున్నారా? అయ్యో, ఈ సెలవులు ఎప్పుడైపోయి స్కూళ్ళు తెరుస్తారో కానీ ఈ పిల్ల విధవులు ప్రాణాలు తినేస్తున్నారనుకో, ఒక్క నిమిషం సఖ్యంగా ఉండరు కదా? రే, ఏమిట్రా అది? అవతల మీ తాతయ్య గారు వేదపట్టణం చేసుకుంటూ ఉంటే మీరు ఇలా పోట్లాడుకుంటూ అల్లరి చేస్తే ఎలా చెప్పండి?
2: నేనేం పోట్లాడటం లేదు, తానే అన్నింటికి ఏదో ఒక గొడవ పెట్టుకుంటుంది.
3: నేనేం గొడవ పెట్టుకోవట్లేదు, తనే మగపిల్లాన్ని కదా నదమాయిస్తున్నాడు.
4: అబ్బాబ్బాబ్బా, ఒకరిని మించిన వారు మరొకరు. ఇప్పుడే కదరా కొత్త పుస్తకాలకి అట్టలు ఎలా వేసుకోవాలో చూపించి అటు వెళ్ళానో లేదో మళ్ళీ మొదలెట్టారు గొడవ. పోనీ, తాతయ్య గారి దగ్గర బుద్ధిగా కూర్చొని వేదాలు మంత్రాలు ఎలా చదువుతున్నారో నేర్చుకోవచ్చుగా.
3: మాకేం అర్థం కావు ఆ వేదాలు మంత్రాలు.
4: చూడమ్మా సరళ, ఏ విషయమైనా తెలుసుకోవాలి అన్న ఆసక్తి ఉండాలే కాని అర్థం కానిదంటూ ఉండదమ్మా. తాతయ్య గారికి ఎవరు నేర్పారు చెప్పండి? ఆయన కూడా పెద్దవాళ్ల దగ్గర నుంచి అడిగి తెలుసుకున్నవే కదా.
2: అవన్నీ ఇప్పటి నుంచి మాకెందుకులే.
4: అదిగో, అలా అని ప్రతి విషయంలో నిరాసక్తి చూపకూడదు బాబు. అన్నట్లు ఇందాక నీ పరిసరాల విజ్ఞానం అనే పాఠ్యపుస్తకానికి అట్టవేశాక లోపల పాఠాలేమున్నాయా అని చూశాను. వాటిలో వేద సంస్కృతి అన్న పాఠం ఉంది.
2: అసలు వేదం అంటే ఏమిటమ్మా?
4: వేదం అంటే జ్ఞానం. పూర్వకాలంలో మీలాంటి విద్యార్థులంతా గురువులకు సేవలు చేస్తూ వేదాలు చదువుకునేవారు తెలుసా? అప్పుడు విద్య అలాగుండేది మరి.
3: ఆ వేదాల్లో ఏం రాశారమ్మా?
4: ఆ వేదాల్లో మన భారతదేశ సంస్కృతి గురించి రాశారు. అబ్బో, ఇప్పుడెక్కడా, చాలా చాలా సంవత్సరాల క్రితం రాశారు తెలుసా.
2: అంటే మన భారతదేశ సంస్కృతి చాలా పురాతనమైనదన్నమాట. ఇంతకీ ఎవరు రాశారు వేదాలు?
4: గొప్ప గొప్ప ఋషులు రాశారు నాన్న. వాళ్లంతా దైవజ్ఞాన సంపన్నులు. మన చుట్టూ ఉన్న ప్రకృతిని ఏ విధంగా ఆరాధిస్తే ప్రకృతి దేవతలైన అగ్ని, వరుణుడు, వాయువు మొదలైన వారు మనకు కావలసినవి ఇస్తారో ఆ మహానుభావులు విశదంగా రాశారు.
3: అయితే అలా ఎన్ని వేదాలు రాశారమ్మా?
4: 4 వేదాలు రాశారమ్మా. వాటిలో అతి ప్రాచీనమైనది ఋగ్వేదం అంటారు. ఇందులో పూర్వం ఆర్యుల జీవన విధానం గురించి రాశారన్నమాట. ఆ తరువాత వారి జీవన విధానంలో కొన్ని మార్పులను సూచిస్తూ మరో 3 వేదాలు రాశారు. అవే యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం.
2: అసలు ఈ ఆర్యులు ఎవరమ్మా? వాళ్ళు ఎక్కడుండేవారు?
4: నువ్వు 3వ తరగతిలో ఉత్తర భారతదేశంలోని నదుల పేర్లు నేర్చుకున్నావు కదా, ఏది వాటి పేర్లు చెప్పు.
2: సింధు నది, గంగా నది, బ్రహ్మపుత్ర నది.
4: గుడ్. క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాల క్రితం సింధు నదీ తీరంలో కొందరు ప్రజలు నివసించేవారని, దానినే సింధు నాగరికత అభివృద్ధి చెందిన ప్రదేశం అని చరిత్రకారులు అన్నారు.
3: అన్ని 1000 సంవత్సరాల క్రితం ఉన్న ప్రజల గురించి మనకెలా తెలిసిందమ్మా?
4: సింధు నదీ తీరంలో ఉన్న మొహంజోదారో, హరప్ప అన్న 2 ప్రదేశాల్లో చరిత్రకారులు భూమిని తవ్వించగా అప్పటి ప్రజలు నివసించిన ఇళ్ళు, స్నానాల గదులు, వంట పాత్రలు, ఆభరణాలు వంటి వస్తువులు బయటపడ్డాయి. ఇప్పుడు ఆ 2 ప్రదేశాలు మన దేశ విభజన తర్వాత పాకిస్తాన్ దేశంలోకి వెళ్ళాయి.
2: అబ్బా, అయితే క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాల నాటికే సింధు నది తీరంలోని ప్రజలు ఇల్లు కట్టుకున్నారన్నమాట.
4: రవి, సరళ, మీరెళ్ళి హారతి కళ్ళకద్దుకుని దేవునికి నమస్కరించడమ్మా. నేను ఇప్పుడే తాతయ్య గారికి మీకు భోజనం రెడీ చేస్తాను.

0: ఇద్దరు వచ్చారా తల్లి? ఇదిగో హారతి అద్దుకోండి నాన్న.
1: అమ్మ ఇప్పటి వరకు సింధు నాగరికత గురించి చెప్పింది తాతయ్య, ఇప్పుడే భోజనం ఏర్పాటు చేస్తానని వంటింట్లోకి వెళ్ళింది.
0: అలాగా, సరే పదండి. అమ్మ భోజనం రెడీ చేసేటప్పటికి నేను మీకు ఆర్యుల సంస్కృతి గురించి చెబుతాను. సింధు సంస్కృతిని హరప్పా సంస్కృతి అన్నట్లే ఆర్యులు పాటించిన సంస్కృతిని వేద సంస్కృతి అని కూడా అంటాంరా.
2: ఈ ఆర్యులు ఎక్కడ నివసించేవారు?
0: సింధు నది, దాని ఉపనదుల తీరాల్లో యూరప్ ఖండం నుండి వచ్చి స్థిరపడి ఉంటారని చరిత్రకారులు అంటుంటారు.

0: సింధు నదికి ఉపనదులు ఏవి తాతయ్య?
1: రావి, జీలం, చీనాబ్, సట్లెజ్, బియాస్ అనే ఉపనదులతో కలిపి సింధు నదీ ప్రాంతాన్ని సప్తసింధు ప్రాంతం అనేవారు.
2: అయితే ఆర్యులు అక్కడికి ఎప్పుడొచ్చారు తాతయ్య?
1: చెబుతున్నానమ్మా, క్రీస్తు పూర్వం 2000 సంవత్సరంలో వచ్చారట. వాళ్ళు మెల్లగా స్థానిక తెగలతో యుద్ధాలు చేసి మన ఉత్తర భారతదేశాన్ని ఆక్రమించారట. ఈ ఆర్యుల అధీనంలో ఉన్న ప్రాంతాలను ఆర్యావర్తనం అనేవారమ్మా.
0: తాతయ్య, ఇప్పట్లాగానే అప్పుడు కూడా గవర్నమెంట్ ఉండేదా?
1: ఆ రోజుల్లో రాజులు, రాజ్యాలు ఉండేవి. రాజుగారిని ఆర్యులు రాజన్ అని పిలిచేవారు. ఇప్పుడు హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్స్ లో అసెంబ్లీ భవనం లేదు?
2: అవునవును.
1: అప్పుడు కూడా సభ, సమితి అని 2 అంగాలుగా ఉండేవట. ఉన్నతోద్యోగులందరూ సభలో సభ్యులుగా ఉంటే ప్రజల ప్రతినిధులందరూ సమితిలో సభ్యులుగా ఉండేవారట. రాజుగారికేమో సేనాని, పురోహితుడు రాజ్యపాలనలో సహాయపడుతూ ఉండేవారట.
0: మరిప్పుడు నాన్న ఉద్యోగం చేసి సంపాదించి తెస్తుంటే అమ్మ ఇంట్లో మనకిన్ని చేసి పెడుతోంది కదా, ఆ రోజుల్లో కూడా ఆడవాళ్ళు అలాగే చేసేవారా?
1: బయటికెళ్లి పనులు చేయకపోయినా వారికి సంఘంలో గౌరవ స్థానం ఉండేదిరా. కాకపోతే పితృస్వామ్య కుటుంబాలకు ప్రాధాన్యత ఉండేదట.
2: అంటే
1: ఇందాక రవి అన్నట్టుగా తండ్రి సంపాదించి తెచ్చిపెట్టేవాడు కాబట్టి ఆయనను కుటుంబ పెద్దగా గౌరవించేవారన్నమాట. ఆయన ఆదేశాలను కూడా పాటించేవారట. అందుకే పితృస్వామ్య కుటుంబం అన్నారు. అప్పుడు గ్రామాలు ఎక్కువ సంఖ్యలో ఉండేవర్రా, అందుకే గ్రామ సంస్కృతి ఎక్కువగా కనిపించేది. ఏమిట్రా ఆ చప్పుడు?
0: ఎవరిదో పెళ్లి అన్నట్టు తాతయ్య, ఆ రోజుల్లో కూడా ఇలాగే పెళ్లిళ్ళు చేసుకునేవారా?
1: కాదురా నాన్న, స్వయంవర వివాహాలు ఉండేవి.
0: అంటే శ్రీరాముడు శివధనుస్సును విరిచి సీతను పెళ్లాడినట్లా?
1: అర్జునుడు మత్స్యయంత్రాన్ని పడగొట్టి
0: ద్రౌపదిని వివాహం చేసుకున్నట్టు.
1: అవునరా, ఇప్పటి గుజరాత్ రాష్ట్రంలోని కొంత భాగం ద్వాపర యుగం నాటి ద్రౌపదుడి సామ్రాజ్యంగా ఉండేదట. గుజరాత్లో తార్నేతర్ అని ఒక గ్రామం ఉంది. అక్కడ ఇప్పటికీ స్వయంవర వివాహాలే జరుగుతుంటాయట్రా. ఆనాడు అర్జునుడు ఛేదించిన మత్స్యయంత్రాన్ని ఏర్పాటు చేసింది కూడా ఈ తార్నేతర్ గ్రామంలోనే అంటారు.
2: మరి తాతయ్య, మాలాగా బంగారు నెక్లెస్లు, గాజులు, చెవికమ్మలు పెట్టుకునేవారా అప్పుడు ఆడవాళ్ళు?
1: కాదమ్మా, ఇంత నగిసిగా ఆ రోజుల్లో చెయ్యకపోయినా బంగారం, వెండి పూసలతో చేసిన ఆభరణాలు ఉండేవట. మరి అలాగే మగవాళ్ళు ఇనుప ఆయుధాలు, కత్తులు, బల్యాలు, పొలం దున్నటానికి ఇనప నాగళ్ళు ఉపయోగించేవారట.
0: తాతయ్య, అమ్మ చెల్లికి నాట్యం నేర్పిస్తున్నట్లు ఆ రోజుల్లో కూడా?
1: ఒక్క నాట్యం ఏమిట్రా, నాట్యంతో పాటు గానం కూడా నేర్పించేవారట. వాస్తుకళ, శిల్పాలు చెక్కటం లాంటి కళలు కూడా నేర్చుకున్నారట. ఇంకా కుండలు చేసేవారు, బట్టలు నేసేవారు, కమ్మరి పని, వడ్రంగి పని చేయటం వాళ్ళకొచ్చు. వ్యవసాయం, పశుపాలన ఆర్యుల ప్రధాన వృత్తులట.
0: మరి పొలంలో మీలాగా ధాన్యం పండించేవారా?
1: వరి, గోధుమ, మొక్కజొన్న, బార్లీ వంటి పంటలు కూడా పండించేవారట బాబు.
2: మనం పెంచుకునే ఆవు, ఎద్దు, కుక్క, కోడి, గుర్రం,
1: అలాంటి పెంపుడు జంతువులు ఉండేవటమ్మా.
0: మనలాగా వాళ్ళు కూడా క్రికెట్, హాకీ లాంటి ఆటలాడేవారా?
1: రవి, ఇలాంటి ఆటలు ఆ రోజుల్లో ఎక్కడివిరా. గుర్రపు స్వారీ, రథాల పందాలు, జంతువులను వేటాడటం ఇలాంటివన్నీ వారి వినోదాలన్నమాట.
2: మరి మనలాగా దేవుళ్ళని ప్రార్థించేవారా?
1: సూర్యుడు, చంద్రుడు, ఇంద్రుడు, వర్షాధిపతి అయిన వరుణుడు, రుద్రదేవతలను కూడా పూజించేవారు. అంతేకాదమ్మా, నదులు, పర్వతాలు, చెట్లు, సర్పాలు మొదలగు ప్రకృతి శక్తులకు దైవత్వం ఆపాదించి ఆరాధించేవారు. ఆ దేవతలను సంతృప్తిపరచటానికి యజ్ఞయాగాదులు చేసేవారట.
0: మరి తాతయ్య,
1: ఏమిట్రా,
0: మీరు విష్ణుమూర్తి విగ్రహాన్ని పెట్టి పూజిస్తున్నారు కదా, అప్పుడు కూడా వాళ్ళు ఇలాగే చేసేవారా?

0: మంచి ప్రశ్నే వేశావురా రవి. ఇప్పటి వరకు నేను చెప్పిన విషయాలన్నీ తొలి వేదకాలం నాటివి. ఇప్పుడు నువ్వన్నట్టుగా విష్ణువు ఈశ్వరుడు మున్నగు దేవతల విగ్రహాలు పెట్టి పూజించటం మలివేదకాలంలో జరిగాయి. అంటే ఋగ్వేదకాలాన్ని తొలివేదకాలం అని, యజుర్వేదం సామవేదం అథర్వణవేదం రాసిన కాలాన్ని మలివేదకాలం అని అంటారు. ఈ మూడు వేదాల్లో ఆర్యుల జీవన విధానంలో కొన్ని మార్పులు సూచిస్తూ రాశారు. ఆ మార్పుల పర్యవసానమే మతాలకు సంబంధించి కొన్ని మూఢనమ్మకాలతో కూడిన ఆచారాలను ప్రవేశపెట్టి ఆచరించటం జరిగింది.
1: అంటే జంతు బలి, నరబలి ఇవ్వటం, సతీ సహగమనం,
0: అలాంటివేరా? అవన్నీ మత మూఢనమ్మకాలని నీకెలా తెలిసిందిరా రవి?
1: మా స్కూల్లో ఒక విద్యార్థి డిబేట్లో అలాంటి వాటి గురించి మాట్లాడాడు, అందుకే తెలిసింది.
0: ఆహా, మరి నువ్వు మన వేద సంస్కృతి గురించి మీ స్కూల్లో మైక్ ముందు నుంచుని మాట్లాడగలవా?
1: ఓ తప్పకుండా.
0: అయితే శ్రద్ధగా విను. ఆర్యులు అశ్వమేధ యాగం, రాజసూయ యాగం వంటి యజ్ఞయాగాది క్రతువులన్నీ మోక్ష సాధనకు అవసరమని చేసేవారు.
2: మోక్ష సాధన? మోక్ష సాధన అంటే ఏంటి తాతయ్య?
0: మళ్లీ జన్మ లేకుండా ఉండటాన్ని మోక్షం అంటారు. దానికోసం చేసే ప్రయత్నమే మోక్ష సాధన అంటారు.
1: తాతయ్య, ఈ మతంతో పాటు కులాలు కూడా ఏర్పడ్డాయా?
0: వస్తున్నారా, వస్తున్నా. కులాలు కూడా ఆర్యులు మలివేద కాలంలో ఏర్పరచిన వేరా. ప్రజలు చేసే వృత్తులను బట్టి ఈ కులాలు ఏర్పడ్డాయి. వివాహాలు కూడా కుల ప్రాతిపదికతోనే చేసుకునేవారు.
1: ఇప్పుడు అట్లాగే జరుగుతున్నాయా?
0: లేదురా రవి, ఇప్పుడు కుల మత ప్రసక్తి లేకుండా అందరం భారతీయులం అన్న భావనతో వివాహాలు చేసుకుంటున్నారు.
2: మరి తాతయ్య, ఈ వేదాలన్నీ ఏ భాషలో రాసేవారు?
0: సంస్కృత భాషలో రాసేవారమ్మా. ఒక్క వేదాలే కాదు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు, పురాణాలు కూడా రాశారు.
1: తాతయ్య, తాతయ్య ఒక డౌటు.
0: ఏమిట్రా పడవా నీ డౌటు?
1: ఇతిహాసాలంటే ఏంటి, ఉపనిషత్తులంటే ఏంటి?
0: ఇతిహాసాలంటే చాలా పురాతన కథలన్నమాట. ఉపనిషత్తులంటే వేదాల్లో చివరి భాగాల్లో చేర్చినవి. అందుకే వేదముల అంతాలు లేక వేదాంతాలు అంటారు. ఇకపోతే పురాణాలు ఇతిహాసాలు అంటే రామాయణం, మహాభారతం, భాగవత కథలు వంటివి.
1: చాలా బాగా చెప్పారు తాతయ్య. అవును, ఇప్పుడు బాబాయ్ బిజినెస్ చేస్తున్నట్లు అప్పుడు కూడా చేసేవారా?
0: ఓ, మంచి వ్యాపారస్తులుండేవారా? కాకపోతే ఇప్పట్లాగా డబ్బులతో వ్యాపారం చేసేవారు కాదు, కానీ వస్తు మార్పిడి పద్ధతి ద్వారా చేసేవారు. దాన్నే బార్టర్ పద్ధతి అని కూడా అంటారు.
2: వస్తు మార్పిడి అంటే ఏమిటి తాతయ్య?
0: అంటే చూడమ్మా సరళ, నీ దగ్గర ఉన్న వస్తువు అవసరం నాకున్నది, నా దగ్గర ఉన్న వస్తువు నీకు కావాలి. అప్పుడు మనం ఇద్దరం ఒకరి వస్తువులను ఒకరు మార్చుకొని మన అవసరాలను తీర్చుకుంటామన్నమాట. దీన్నే వస్తు మార్పిడి విధానం లేదా బార్టర్ పద్ధతి అంటారు. అర్థమైందా అమ్మా?
2: ఓ, అర్థమైంది తాతయ్య.
0: అయితే రవి, సరళ, ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ మీకు బాగా అర్థమయ్యాయా?
2: ఓ, కావాలంటే ప్రశ్నలు అడిగి చూడండి.
3: ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్నలు అడగాలా? సరే, ఇలా రండరా. వేదం అంటే ఏమిటమ్మా సరళ?
2: జ్ఞానం అమ్మా.
3: కరెక్ట్. పరిపాలన నిర్వహణలో రాజన్కు ఎవరు తోడ్పడేవారు నువ్వు చెప్పరా రవి?
1: సేనాని, పురోహితుడనే అధికారులు సహాయపడేవారు.
0: వర్షం కోసం ఆర్యులు ఏ దేవతను ప్రార్థించేవారమ్మా నువ్వు చెప్పు సరళ.
2: వరుణుడు తాతయ్య.
0: గుడ్, బాగా చెప్పావమ్మా. ఒరే రవి, ఇప్పుడు నువ్వు చెప్పరా, ఆర్యుల కుటుంబ వ్యవస్థ ఎలా ఉండేదిరా?
1: వారిది పితృస్వామ్య కుటుంబం, స్త్రీలకు కూడా గౌరవం ఉండేది.
2: ఆయుధాలు ఆభరణాలు తయారు చేసేవారని తాతయ్య చెప్పలేదు?
1: అవునవును, గుర్తొచ్చింది. ఇంకా వివిధ వృత్తులు చేసేవారు, పంటలు పండించేవారు, కళలను పోషించేవారు.
3: ఇక చాలేండ్రా, భోజనానికి పదండి. పదండి పదండి.
1: రండి తాతయ్య, అమ్మ పిలుస్తోంది, భోంచేద్దాం.
0: అలాగేరా, కాళ్ళు చేతులు కడుక్కొని వెళదాం. పదండిరా, పదండి పదండి.
2: నేను ఫస్ట్ కడుక్కుంటాను.
1: నేనే ఫస్ట్.
0: పదండిరా.
4: మీరింతవరకు ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని వేద సంస్కృతి పాఠం విన్నారు. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని హరప్ప సంస్కృతి పాఠం వింటారు.

0: అక్కడ కొండలు చూడు ఎంత బాగున్నాయో.
1: అదిగో అదిగో అక్కడ పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో.
2: ఆ పిట్టలు చూడు.
0: అక్కడ కాదు కొండలే చూడాలి.
1: కాదు పువ్వులే చూడాలి.
2: పిట్టలే చూడాలి.
0: కొండలే చూడాలి.
1: కాదు పువ్వులే.
0: అగో నక్క.
1: అది కాదు కుక్క.
0: కాదు నక్కే.
1: కుక్క
0: నక్క
1: కుక్క.
3: ఏ ఆగండి రా, అలా చేయకండి. అదిగో మనం దిగవలసిన ప్రదేశం వచ్చేసింది. దిగండి రా. ఈ పక్కన కూడా చూసి వెళ్ళిపోతే మన పిక్నిక్ పూర్తవుతుంది.
1: టీచర్ అక్కడ చూడండి, కొంతమంది మనుషులు నేలంతా తవ్వుతున్నారు.
0: ఆయన ఎవరో తల మీద టోపీ పెట్టుకుని ఏదో అంటున్నారు కూడా. అవును టీచర్, దూరంగా గుడారాలు కూడా కనిపిస్తున్నాయి.
1: వాళ్ళంతా అక్కడ ఏం చేస్తున్నారు టీచర్?
0: ఎందుకు నేలను తవ్వుతున్నారు టీచర్? అవును టీచర్, వాళ్ళంతా ఏం చేస్తున్నారు?
3: అబ్బాబ్బా, మీ యక్ష ప్రశ్నలకు జవాబు నేను చెప్పలేను, కానీ పదండి అక్కడికి వెళ్ళి తెలుసుకుందాం.
1: అలాగే టీచర్.
3: నమస్కారం అండి.
4: నమస్తే మేడం.
3: నేను ఇక్కడికి దగ్గరలోని ఒక స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నానండి. వీళ్ళంతా మా విద్యార్థులు. మేమంతా కలిసి అదిగో ఆ తోట ఉన్న ప్రదేశానికి విహారానికి వచ్చామండి. పిల్లలు, అంకుల్కి నమస్తే చెప్పండి.
5: నమస్తే అంకుల్.
4: నమస్తే నమస్తే, వెరీ గుడ్. మీ పేర్లు ఏమిటి?
0: నా పేరు మోహన్ అంకుల్.
1: నా పేరు రమా అండి.
0: నా పేరు కిరణ్ అంకుల్.
4: గుడ్ గుడ్. మరి మీరంతా ఏం చదువుతున్నారు?
1: మేము 4వ తరగతి చదువుతున్నాం అంకుల్.
4: బాగుంది బాగుంది. నా పేరు సత్యమూర్తిరా, నేను చరిత్ర పరిశోధకుడిని.
3: మా పిల్లలకి ఒక సందేహం కలిగింది సత్యమూర్తి గారు.
4: ఏంటి సందేహం?
1: అదేనండి, వాళ్ళంతా అక్కడ ఎందుకు తాగుతున్నారు?
0: ఇక్కడ మీరంతా ఏం చేస్తున్నారు అంకుల్? చెప్పండి అంకుల్.
4: మంచి సందేహాలు అడిగారా. మొత్తానికి మీరందరూ ఉత్సాహవంతులుగా ఉన్నారు. రండి పిల్లలు, మనమంతా పక్కన కూర్చుని చెప్పుకుందాం.
1: అలాగేనండి.
4: రండి టీచర్.
3: అలాగేనండి.
4: శ్రద్ధగా వినండి, మేమంతా అక్కడ తవ్వుతున్నది చరిత్రను తెలుసుకోవడం గురించరా.
0: మట్టిని తవ్వుతే చరిత్ర ఎలా తెలుస్తుంది? ఇంచక్క చరిత్ర పుస్తకం చదివితే బోలెడంత తెలుస్తుంది.
4: చూడు కిరణ్, నువ్వు చెప్పింది నిజమే, కానీ ఆ చరిత్ర పుస్తకం రాయాలంటే ఏదో ఒక ఆధారం దొరకాలిగా. అందుకోసమే ఈ తవ్వకాలు పరిశోధనలు. అసలు మన సంస్కృతి ఎక్కడి నుంచి ప్రారంభమైందో తెలుసా?
1: సింధులోయ నాగరికత దగ్గర నుంచి అండి.
4: గుడ్. దానికి మరో పేరు కూడా ఉంది, నువ్వు చెప్పు మోహన్.
0: అది హరప్ప సంస్కృతి కదండి.
4: కరెక్ట్. హరప్ప సంస్కృతి గురించి ఇంకా ఏమేమి తెలుసో చెప్పండి పిల్లలు.
3: లేదండి, ఈ పాఠం మొన్ననే మొదలు పెట్టాను.
4: ఓహో అలాగా. ఈ హరప్ప సంస్కృతి గురించి తెలుసుకుంటే చాలా ఆసక్తికరంగా ఉంటుందర్రా. ఇందాక మీరు అడిగారు గుర్తుందా, మేమెందుకు అక్కడ తవ్వుతున్నామని. అలాంటి తవ్వకాల వల్లే మనకి హరప్ప సంస్కృతి గురించి తెలిసింది. అందువల్లే మన సంస్కృతికి ప్రారంభం ఏమిటో తెలుసుకోగలిగాం. అంతేకాకుండా మన సంస్కృతి ఎంత గొప్పదో ఎంత పురాతనమైందో కూడా తెలిసింది.
1: ఎంత పురాతనమైందండి?
4: దాదాపు 5000 సంవత్సరాల క్రితం నాటిది.
0: ఇంకేమేం తెలిసిందండి?
4: 5000 సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు ఎంతో గొప్ప సంస్కృతి గలవారన్న విషయం కూడా తెలిసిందరా.
1: అంటే చాలా తెలివైన వాళ్ళు అన్నమాట.
4: అందుకే కదా దాన్ని ఉన్నతమైన సంస్కృతిగా చెప్పుకుంటున్నాం.
0: ఇంతకీ ఆ సంస్కృతి గొప్పదని ఎలా తెలిసింది అంకుల్?
4: మంచి ప్రశ్న అడిగావు కిరణ్. హరప్ప సంస్కృతికి ముఖ్యమైన ప్రదేశాలు రెండు ఉన్నాయి.
0: అవేంటి అంకుల్?
4: ఒకటి హరప్ప, రెండు మొహంజోదారో అనే పేరు గల ప్రదేశాలు.
1: మరి వాటి ప్రత్యేకతలు ఏంటండి?
4: ఈ రెండు ప్రదేశాలు చక్కటి పథకం ప్రకారం కట్టబడ్డాయి.
0: అంటే ఎలా అండి?
4: హరప్ప మొహంజోదారో పట్టణాల్లో వీధులన్నీ చాలా విశాలంగా ఉండేవర్రా.
1: అంటే పెద్ద పెద్ద రోడ్లు అన్నమాట.
4: అంతేకాదు రమా, ఇళ్ళన్నీ ఎత్తైన ప్రదేశాల్లో కట్టేశారు.
0: ఆ ఇల్లు ఎలా కట్టారు అంకుల్? ఎలా ఏముందిరా, మామూలుగానే సిమెంట్తో?
4: కాదు కిరణ్, కనీసం రాయిని కూడా ఉపయోగించలేదు తెలుసా. అన్ని ఇళ్ళు పూర్తిగా ఇటుకలతోనే కట్టినవి. ఇళ్ళను కట్టడానికి కాల్చిన ఇటుకలు సున్నం వంటివి మాత్రమే ఉపయోగించారు.
1: ఆ ఇళ్ళు ఎలా ఉండేవి అంకుల్?
4: వారి భవన నిర్మాణంలో తాపీ పనితనంలో ప్రత్యేకతలు ఏమీ లేవు. ఈ విషయంలో ఇళ్ళన్నీ ఒకేలా ఉండేవి. ఒక్క గది నుంచి పెద్ద భవనం వరకు రకరకాల ఇళ్ళు ఉండేవి. ఇళ్లలోని నేలను మట్టితో నునుపుగా చేసేవారు.
0: మరి ఇళ్ల పైకప్పులు?
4: ఇంటి పైకప్పులు రేలుతో కానీ గడ్డితో కానీ అల్లిన కప్పులు ఉండేవి. ఇళ్ల తలుపులు తెరిచే ఉండేవి. కిటికీలు ఉండేవి కావు. చాలా వరకు ఇళ్ళు రెండంతస్తుల్లో ఉండేవి.
1: ఇంట్లో వేరే గదులు ఏమన్నా ఉన్నాయండి?
4: ఉండేవి రమ్మా. అన్ని ఇళ్లలోనూ

0: తప్పనిసరిగా వంట గదులు, స్నానపు గదులు, ధాన్యాగారము ఇవన్నీ ఉండేవి.
1: స్నానపు గదులు అంటే బాత్రూములు కదా అంకుల్? మరి ధాన్యాగారం అంటే?
0: ఆహార పదార్థాలు అంటే తిండి గింజలు నిల ఉండే చోటు అన్నమాట. అంటే గిడ్డంగులు అంటామే అవన్నమాట.
1: ఈ సంగతులు అన్ని ఎలా తెలుసాయి అంకుల్?
0: ఎలాగంటే హరప్పాలో ధాన్యాగార శిథిలాలు కనిపిస్తే మొహంజోదారోలో పెద్ద స్నానవాటిక దాడులు కనిపించాయి. అంతేకాదు ఈ హరప్పా సంస్కృతిలో మురికినీటి పారుదల ఏర్పాట్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
1: ఎందుకండి?
0: ఎందుకంటే అది ఆరోగ్యానికి, పరిసరాల పరిశుభ్రతకి ఆనాటి ప్రజలిచ్చే ప్రాధాన్యతను తెలియజేస్తుంది కాబట్టి.
1: అంటే ఎలాగంకుల్?
0: ఇళ్లలోని మురికినీరు పోవటానికి ఇటుకలతో కట్టిన కాలువలు, పెంకులతో కట్టిన గొట్టాలు ఉండేవి. ఇంటికి రెండు ప్రక్కల నుంచి వచ్చిన చిన్న కాలువలు ప్రధాన కాలువల్లో కలిసేవి. ఈ కాలువలను శుభ్రం చేయడానికి వీలుగా వీటిని పూర్తిగా కప్పేయకుండా విడి ఇటుకలతో మూసేవారు. అంతేకాదు ఆ కాలంలో గృహిణులు బూడిద, ఇతర వ్యర్థ పదార్థాలు మురికి కాలువల్లో వేయకుండా జాగ్రత్త పడేవారు.
1: అందుకే కదండి మురికి నీటి పారుదల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలని అన్నారు.
0: అవును రమ, వీధులు విశాలంగా ఉండడం, ఇళ్ల నిర్మాణం, మురికి నీటి పారుదల ఏర్పాట్లు ఇవన్నీ చూసుకుంటే హరప్పా సంస్కృతిలో ఒక పటిష్టమైన నగరపాలక వ్యవస్థ ఉండేదేమో అని కూడా అనిపిస్తుంది.
1: మరైతే ఆ కాలంలో ప్రజలు ఏ రకమైన పనులు చేసేవారంట?
0: ఆనాటి ప్రజల ముఖ్య వృత్తుల్లో వ్యవసాయం ఒకటర్రా.
1: అయితే వారు ఏవేం పంటలు పండించేవారు అంకుల్?
0: గోధుమ, బార్లీ, నువ్వులు, వరి, కత్తి వంటి పంటలు పండించేవారు కిరణ్.
1: మరి వాళ్ళు తిందానుకో?
0: మాంసం, చేపలు, పండ్లు, కూరగాయలు, పాలు ఇవన్నీ వారికి ఆహార పదార్థాలు. సరే కానీ టీచర్ గారు, మీ పిల్లలు చకచకా ప్రశ్న మీద ప్రశ్న వేస్తున్నారు, మరి మీరేం మాట్లాడటం లేదు?
2: అదే అదేం లేదండి, మీరు చెప్తుంటే పిల్లలతో పాటు నేను కూడా ఆసక్తిగా వింటున్నాను.
0: అయితే పర్వాలేదు.
1: హరప్పా ప్రజలకి వ్యవసాయం కాకుండా ఇంకా ఏమైనా తెలుసా అంకుల్?
0: తెలుసు మోహన్, బండ్లు, నాగళ్ళు, కుండలు, ఆట బొమ్మలు వంటివి తయారు చేయడం కూడా వారికి తెలుసు.
1: అంటే ఆ కాలంలో జంతువుల్ని పెంచేవారా అంకుల్?
0: పెంచేవారు రమ్మా, ఎడ్లు, ఆవులు, గేదెలు, మేకలు ఇవన్నీ వారి పెంపుడు జంతువులు. అయితే వారికి గుర్రం గురించి మాత్రం తెలియదు.
1: బాగుంది అంకుల్. మరి వాళ్ళు పని చేసుకోవడానికి, వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి ఏమైనా వస్తువులు తయారు చేసుకునేవారా?
0: చేసుకున్నారు మోహన్. రాగి, కంచుతో చేసిన పనిముట్లు, ఆయుధాలు అప్పటి ప్రజలు ఉపయోగించారు. గొడ్డలి, బల్యం, కత్తి ఇవన్నీ వారికి ఆయుధాలు.
1: ఇవన్నీ సరే గానీ అప్పటి ప్రజలకి బోర కొట్టకుండా ఉండేందుకు మనలాగా టీవీలు, సినిమాలు ఉన్నాయా అండి? ఈ కిరణ్ సినిమాలు, టీవీలు ఎక్కువగా చూస్తాడండి, అందుకే అలా అడిగాడు.
0: సినిమాలు, టీవీలు మనకే తెలుసు కిరణ్. అయితే ఆ రోజుల్లో కూడా వారికి దూరం ఆడటం, నృత్యం మొదలైనవి ఉండేవి.
1: నృత్యం అంటే డ్యాన్స్ కదా అంకుల్?
0: అవును కిరణ్. ఇంకా వేటాడటం లాంటివి వారికి సరదాలు, వినోదాలు.
1: వారికి కూడా దేవుళ్ళు, పూజలు, మతం ఇవన్నీ ఉన్నాయండి.
0: ముఖ్యమైన ప్రశ్న అడిగావు రమా. అప్పట్లో వారికి ప్రత్యేకంగా దేవుళ్ళంటూ ఎవరూ లేరు. ఆ కాలంలో అసలు ఆలయాలే లేవు. అయితే అమ్మ తల్లి పేరుతో ఆదిశక్తిని పూజించేవారు. పశువులకు అధిపతి అంటూ పశుపతిని ఆరాధించేవారు. జంతువుల్ని, చెట్లని పూజించేవారు. ఎద్దు, పులి, మేక, మొసలి, పాము వంటి జంతువుల్ని పూజించేవారు. పశువుల్లో ఒక పావురాన్ని మాత్రమే పూజించేవారు.
1: మరి చెట్లలో ఏ చెట్టు?
0: రావి చెట్టుని పూజించేవారు. ప్రకృతి శక్తుల ఆరాధనే హరప్పా సంస్కృతిలో అసలైన మతం అని చెప్పుకోవచ్చు.
1: హరప్పా మొహంజోదారో ప్రజలు వేరే దేశాల వారితో కలిసేవారు అంకిల్?
0: కలిసేవారు మోహన్. పశ్చిమాశ్చర్య దేశాలతోనూ, ఈజిప్టుతోనూ వ్యాపార సంబంధాలు ఉండేవి. సరుకుల్ని విదేశాలకు ఎగుమతి చేయడానికి పడవల్ని ఉపయోగించేవారు.
1: వాళ్ళకి ఫ్యాషన్స్ తెలుసా అండి?
0: నిక్షేపంలా. అయితే నీలా మోడర్న్గా కాకుండా బంగారు, వెండి, రాగి ఆభరణాలని ధరించేవారు. అంతేకాకుండా అలంకారాల్లో రాళ్లన్ని, పూసల్ని కూడా ఉపయోగించేవారు.
1: వారికి రాయడం తెలుసు కదండి?
0: తెలుసు రమ్మా, వారికి చిత్రలిపి ఉండేది.
1: అంటే బొమ్మల రాత కదండి?
0: అవును. అయితే ఆ బొమ్మల రాత అంటే చిత్రలిపి ఈనాటికి అర్థమవటం లేదు. దాన్ని అర్థం చేసుకోగలిగితే హరప్పా సంస్కృతి గురించి మరికొన్ని విశేషాలు తెలుస్తాయరా.
1: మొత్తానికి హరప్పా ప్రజలు గొప్పగా జీవించారన్నమాట.
0: అవును రమా, సరిగ్గా చెప్పాలంటే వారిది పట్టణ సంస్కృతి.
2: మొత్తానికి మా పిల్లలు మిమ్మల్ని చాలా ప్రశ్నలే వేశారండి, చాలా థ్యాంక్స్. సత్యమూర్తి గారు, ఎలాగైతేనే హరప్పా సంస్కృతి గురించి పూర్తి విశేషాలు

0: మా పిల్లలకు తెలియచేశారండి. మేము ఇంకా వెళ్తామండి.
1: అలాగేనండి, ఇలా పిల్లలతో గడపడం నాకు కూడా చాలా సరదాగా ఉందండి.
2: చాలా చాలా కృతజ్ఞతలండి.
1: బెస్ట్ ఆఫ్ లక్ పిల్లలు, నేను చెప్పినవన్నీ మర్చిపోరుగా.
0: హరప్ప సంస్కృతి గురించి ఇంత బాగా చెప్పినప్పుడు అసలు మర్చిపోం అంకిల్.
2: అవునండి.
1: వెరీ గుడ్, వెరీ గుడ్. వెళ్ళొస్తాను పిల్లలు, వెళ్ళొస్తానండి టీచర్ గారు.
0: మంచిదండి, మరోసారి కృతజ్ఞతలు.
1: నమస్కారం.
0: రండరా, మనం మాట్లాడుకుంటూ అలా బస్సు దగ్గరికి వెళ్ళిపోదాం. అయితే పిల్లలు, ఇందాక అంతసేపు సత్యమూర్తి గారితో మాట్లాడారు కదా, అందులో హరప్ప సంస్కృతి గురించి ఆయన చెప్పిన విషయాల్లో ఏమేం గుర్తున్నాయో చెప్పండి.
2: నేను రెడీ టీచర్. నేను కూడా రెడీ టీచర్.
0: అయితే హరప్ప సంస్కృతికి ఇంకో పేరు ఏమిటి?
2: సింధులోయ నాగర్ కథ అని కూడా అంటారండి. ఈ సంస్కృతి దాదాపు 5000 సంవత్సరాల నాటిదండి.
3: హరప్ప, మొహంజోదారో ఈ రెండు హరప్ప సంస్కృతికి ప్రధాన కేంద్రాలు.
0: గుడ్. మరి వాటి ప్రత్యేకతలు ఏమిటి? రమ నువ్వు చెప్పు.
2: ఈ రెండు ప్రదేశాలు చక్కటి పథకం ప్రకారం కట్టారు. ఇక్కడ వీధులు విశాలంగా ఉండేవి, అలాగే ప్రతి ఇంట్లోనూ వంటగది, బాత్రూమ్లు కూడా ప్రత్యేకంగా ఉండేవి.
3: అలాగే మురికినీటి పారుదల ఏర్పాటు కూడా ప్రత్యేకంగా ఉండేది.
0: బాగా చెప్పావు మోహన్. అయితే కిరణ్, ఆనాటి ప్రజల ముఖ్య వృత్తి ఏమిటి?
4: వ్యవసాయం టీచర్. గోధుమ, బార్లీ, నువ్వులు, వరి, ప్రతి వంటి పంటలు పండించేవారు.
3: అలాగే మాంసం, చేపలు, పండ్లు, కూరగాయలు, పాలు ఇవన్నీ వారి ఆహార పదార్థాలు.
0: గుడ్. హరప్ప ప్రజలకి వ్యవసాయమే కాకుండా బండ్లు, నాగళ్ళు, కుండలు, ఆట బొమ్మలు తయారు చేయడం కూడా తెలుసు.
2: ఎడ్లు, ఆవులు, గేదెలు, మేకలు ఇవన్నీ వారికి పెంపుడు జంతువులు.
0: అవును రమ్మా. అయితే వారికి గుర్రం గురించి మాత్రం తెలియదు. మరి వారి పనిముట్లు, ఆయుధాలు దేంతో తయారు చేసేవారో నువ్వు చెప్పు మోహన్.
3: రాగితో, కంచుతో తయారు చేసేవారు టీచర్. గొడ్డలి, బల్లెం, కత్తి ఇవన్నీ వారి ఆయుధాలు.
4: వాళ్ళకి కాలక్షేపం కోసం జూదం, నృత్యం, వేటాడడం లాంటివి ఉండేవి.
0: మరి వారి మతం గురించి చెప్పురమ్మా.
2: చెట్లని, జంతువుల్ని పూజించేవారు టీచర్.
0: అంటే ప్రకృతి శక్తుల ఆరాధనే వారి అసలైన మతం అన్నమాట.
2: అంతేకాకుండా అమ్మ తల్లి అంటూ ఆదిశక్తిని, పశుపతిని పూజించేవారు.
0: హరప్ప వారికి ఏ ఇతర దేశాలతో సంబంధాలు ఉండేవి?
4: పశ్చిమాసియా దేశాలతోనూ, ఈజిప్ట్తోనూ వారికి వ్యాపార సంబంధాలు ఉండేవి టీచర్.
0: కరెక్ట్. సరిగ్గా చెప్పాలంటే వారిది పట్టణ సంస్కృతి. రమా, హరప్ప సంస్కృతి గురించి మనం ఏమైనా మర్చిపోయామా?
2: అసలైనది మర్చిపోయాం టీచర్.
0: మరైతే చెప్పు.
2: వారికి చిత్రలిపి ఉండేది, అది మనం పూర్తిగా చదవగలిగితే ఇంకా చాలా విషయాలు తెలుస్తాయని అంకుల్ అన్నారుగా.
0: వెరీ గుడ్. మొత్తానికి హరప్ప సంస్కృతి గురించి వివరంగా తెలుసుకున్నారు. అయితే ఇక హరప్ప సంస్కృతి గురించి మర్చిపోరుగా.
2: మర్చిపోము టీచర్.
0: వెరీ గుడ్. పదండి వెళ్దాం.

0: మీరింతవరకు ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని వేద సంస్కృతి మరియు హరప్ప సంస్కృతి పాఠాలు విన్నారు. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్, భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: இது விஷ்ணு எஃப்எம் 90.4.
1: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికి ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం అండి. నేనండి మీ ప్రసాద్.
2: నేను మీ విజయ. లిజినెస్ మరి రోజు మన కాలచక్ర ప్రయాణంలో ఆగస్ట్ 22వ తేదీ ముంగిటొచ్చి నిలిచాం. మరి ప్రపంచ చరిత్ర పుటల్లో నమోదైన అత్యంత కీలకమైన ఘట్టాలను జాతీయ మరియు అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన ముచ్చట్లని ఈ రోజు మన కార్యక్రమంలో తెలుసుకుందాం. దక్షిణ భారతదేశపు సాంస్కృతిక, వాణిజ్య మరియు సాంకేతిక కేంద్రమైన మన పొరుగు రాష్ట్ర రాజధాని మద్రాస్ నేటి చెన్నై నగరం 1639 ఆగస్ట్ 22న ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రతినిధి ఫ్రాన్సిస్ డే ద్వారా నిర్మించబడటానికి పునాది పడింది. ఈ చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా ఆగస్ట్ 22న మద్రాస్ దినోత్సవం వైభవంగా జరుపుకుంటారు.
1: అవునమ్మా, దక్షిణ భారతదేశపు సినీ రాజకీయ అభివృద్ధిలో మరియు మన తెలుగువారి జీవితాలతో కూడా ముడిపడి ఉన్న మద్రాస్ నగర ఆవిర్భావ దినోత్సవం ఎంతో చారిత్రక ప్రాధాన్యత కలిగింది. ఇక జాతీయ స్థాయిలో చూస్తే 1907 ఆగస్ట్ 22న జర్మనీలోని స్టట్గార్ట్లో జరిగిన అంతర్జాతీయ సోషలిస్ట్ సదస్సులో వీరనారి మేడం బికాజీ కామా విదేశీ నెలపై భారతదేశపు తొలి త్రివర్ణ పతాకాన్ని ఎగరేసి ప్రపంచ వ్యాప్తంగా భారత స్వాతంత్ర కాంక్షను చాటి చెప్పారు.
2: ఇక భారత స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో మన్యం గిరిజనులను ఏకం చేసి బ్రిటిష్ నిరంకుశ పాలనపై విప్లవ శంఖారావం పూరించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నేతృత్వంలో 1922 ఆగస్ట్ 22న చారిత్రక చింతపల్లి పోలీస్ స్టేషన్పై విప్లవాత్మక దాడి జరిగింది. అల్లూరి తన గెరిల్లా సైన్యంతో వెళ్లి ఆయుధాలను స్వాధీనం చేసుకుని రికార్డు పుస్తకంలో స్వయంగా సంతకం చేసి బ్రిటిష్ ప్రభుత్వానికి బహిరంగ సవాల్ విసిరిన రోజుది. మన్యం విప్లవానికి నాంది పలుకుతూ బ్రిటిష్ సామ్రాజ్య పునాదులను కదిలించిన అమోఘమైన ఘట్టంగా ఈ దినోత్సవం చరిత్ర పుటల్లో నిలిచిపోయింది.
1: ఇక ప్రపంచ ప్రసార రంగాన దృశ్య శ్రవణ మాధ్యమ వికాసంలో 1932 ఆగస్ట్ 22న ఒక సంచలనాత్మకమైన సాంకేతిక విప్లవం ఆవిష్కృతమైంది. బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ అంటే బీబీసీ మొదటిసారిగా టెలివిజన్ ప్రసారాల ప్రయోగాత్మక ప్రసారాన్ని అత్యంత విజయవంతంగా నిర్వహించింది. నాటి నల్ల తెల్ల దృశ్య ప్రసార సాంకేతికతతో మొదలైన ఈ ప్రయోగమే అనంతర కాలంలో ప్రపంచ వ్యాప్తంగా సమాచార వినోద రంగాల స్వరూపాన్ని మార్చేసి నేటి ఆధునిక డిజిటల్ టీవీ ప్రసారాలకు బలమైన పునాదిగా నిలిచింది.
2: ఇక అలానే హిందీ సాహిత్య లోకంలో పదునైన వ్యంగ్య రచనలతో సామాజిక విమర్శతో కొత్త వరవడిని సృష్టించిన సుప్రసిద్ధ హిందీ కవి రచయిత హరిశంకర్ పరసాయి గారు 1924 ఆగస్ట్ 22న జన్మించారు. ఆయన ఆధునిక సామాజిక రాజకీయ రుగ్మతలను తనదైన హాస్య వ్యంగ్య రచనల ద్వారా నిలదీస్తూ వికలాంగ్ శ్రద్ధాకా తౌర్ గ్రంథానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్నారు. సాధారణ పాఠకుడిని సైతం ఆలోచింపజేసే పదునైన వచన శైలితో హిందీ వ్యంగ్య సాహిత్య రంగానికి మహోన్నతమైన గుర్తింపు తెచ్చిన సాహితీవేత్త ఆయన.
1: ఇక దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో ముఖ్యంగా తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలకు అద్భుతమైన స్వరాలను అందించిన ప్రముఖ సంగీత దర్శకుడు టీజీ లింగప్ప గారు 1927 ఆగస్ట్ 22న జన్మించారు. ఆయన సభాష్ రాముడు, సత్య హరిశ్చంద్ర వంటి అనేక పౌరాణిక జానపద చిత్రాలకు సర్వకాలీన మధుర గీతాలను స్వరపరిచి శ్రోతలను మురిపించారు. క్లాసికల్ మరియు జానపద బాణీలను మేళవిస్తూ నాటి వెండితెర సంగీత వికాసానికి తనదైన శైలిలో మహోన్నత సేవలు అందించిన ప్రతిభావంతుడైన స్వరకర్త ఆయన.
2: అలానే భారతీయ కళా ప్రపంచంలో కథక్ నృత్య రంగంలో అత్యంత వేగవంతమైన పాద ఘట్టనలతో ప్రపంచ రికార్డ్ నెలకొల్పిన సుప్రసిద్ధ కథక్ నృత్యకారుడు, నటుడు, కొరియోగ్రాఫర్ గోపీకృష్ణ గారు 1933

0: ఆగస్టు 22న జన్మించారు. ఆయన శాస్త్రీయ నృత్యాన్ని చలనచిత్ర రంగానికి అనుసంధానిస్తూ జనక్ జనక్ పాయల్ వాజే వంటి అనేక హిట్ చిత్రాల్లో తనదైన అద్భుతమైన నృత్య అభినయంతో ప్రేక్షకుల్ని సమ్మోహితుల్ని చేశారు. కథక్ నృత్య కళా వికాసానికి, అంతర్జాతీయ ప్రచారానికి తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత నృత్య దిగ్గజం ఆయన.
1: ఇక తెలుగు కథ నవల సాహిత్యంలో మహిళల భావోద్వేగాలని, కుటుంబ బంధాలని స్పృశిస్తూ వందలాది నవలలు కథలు రచించిన ప్రముఖ రచయిత్రి డి కామేశ్వరి గారు 1935 ఆగస్టు 22న జన్మించారు. ఆమె రాసిన ఎన్నో నవలలు నాటి ప్రముఖ పత్రికల్లో సీరియళ్లుగా ప్రచురితమై లక్షలాది మంది పాఠకుల ఆదరాభిమానాలను పొంది చలన చిత్రాలుగా కూడా రూపొందాయి. నిరాడంబరమైన వచన శైలితో, సామాజిక స్పృహ కలిగిన కథాంశాలతో తెలుగు పఠనాభిరుచిని పెంచిన మహోన్నత మహిళా రచయిత్రి ఆమె.
0: అలానే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో స్వయం కృషితో ఎదిగి మెగాస్టార్గా దశాబ్దాల పాటు ఏకఛత్రాధిపత్యం వహిస్తూ పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందుకున్న ప్రముఖ సినీ నటుడు, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి గారు 1955 ఆగస్టు 22న జన్మించారు. ఆయన ఖైదీ, రుద్రవీణ, ఆపద్ బాంధవుడు, ఇంద్ర వంటి అనేక చిత్రాల్లో తనదైన అద్భుతమైన నటన, డాన్సులు, యాక్షన్ సీన్లతో తెలుగు సినిమా స్వరూపాన్ని మార్చివేసి ఆబాల గోపాలాన్ని అలరించారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా వేలాది మంది ప్రాణాలను కాపాడుతూ సామాజిక సేవలోనూ సినీ రంగాన మహోన్నత శిఖరంగా నిలిచిన దిగ్గజ కళాకారుడు ఆయన.
1: ఇక విశ్వవిఖ్యాత సురభి నాటకరంగ వారసత్వంలో తనదైన విలక్షణమైన పద్య పఠనంతో, నటనతో అలరిస్తున్న ప్రముఖ రంగస్థల నటీమణి రేఖందార్ గుణవతి గారు 1964 ఆగస్టు 22న జన్మించారు. ఆమె సురభి నాటక సమాజం ద్వారా మాయాబజార్, భక్త ప్రహ్లాద వంటి పౌరాణిక నాటకాల్లో విభిన్న పాత్రలు పోషించి ప్రత్యక్ష నాటక ప్రదర్శనలతో ప్రేక్షకుల్ని మెప్పించారు. సాంప్రదాయ పద్య నాటక కళని రక్షిస్తూ నేటి తరానికి సురభి నాటక వైభవాన్ని అందిస్తున్న ప్రతిభావంతురాలైన నాటక కళాకారిణి ఆవిడ. లిజనర్స్, ఆగస్టు 22వ తేదీకి సంబంధించిన ఎన్నో సంఘటనలు, ఎంతో మంది మహామహుల గురించి తెలుసుకున్నాం కదండి. మరి ఈ రోజు మనం టాపిక్ లోకి వెళ్లబోయే ముందు శ్రోతలందరి కోసం ఒక మంచి పాట వినిపిద్దామమ్మా.
0: తప్పకుండా. మరింకెంత కలిసి మీకోసం చక్కని పాట మీకు ప్లే చేస్తున్నా.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமவரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంజియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలోరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
0: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. మరి మన శ్రోతలందరి కోసం ఈ రోజు ఏం టాపిక్ తీసుకొచ్చాము, మనం ఏం మాట్లాడుకోబోతున్నాం?
1: తప్పకుండా, మరి రోజు ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా మరి ఆలోచిస్తుంటే నా మనసు ఎంతగానో పరవశించిపోతుందనుకో. ఒక సమూహంగా జీవించేవారి ఆటపాటలి జానపదం. ఎంత అద్భుతమైన మాటిది. అసలు జానపదం అంటే కేవలం కొందరి వినోదం కోసం రాసుకున్న పాటలు మాత్రమే కాదు, అది మనుషులు ఒక సమూహంగా ఒక ఊరిగా కలిసి బ్రతకడం నేర్చుకున్నప్పటి నుంచి వాళ్ళ జీవన విధానంలోంచి స్వచ్ఛంగా పుట్టుకొచ్చిన ఒక జీవన స్రవంతి. ఈ రోజుల్లో మనం ఎంతటి ఆధునిక ప్రపంచంలో బ్రతుకుతున్నా, చేతిలో రకరకాల గ్యాడ్జెట్లున్నా, ఎక్కడో ఒక మూల జానపద మేడం వినిపిస్తే ఆ డప్పు వినపడగానే మన కాళ్ళు తెలియకుండానే తాళం వేస్తాయి. అసలు ఈ జానపదాలు ఎలా పుట్టాయి, మనిషికి జానపదానికి ఉన్న ఆ విడదీయరాని అవినాభావ సంబంధం ఏంటి, మరి ఆ విశేషాలన్నీ కూడా ఈరోజు మన రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ కూడా అందరికీ అర్థమయ్యేలా కళ్ళకు కట్టినట్లు ముచ్చరించుకుందాం.
0: ఎంతటి మధురమైన మట్టి వాసనలు వెదజల్లే అంశం అమ్మా ఇది. ప్రపంచ జానపద దినోత్సవం అనగానే మన కళ్ళ ముందు పల్లెటూరి పచ్చదనం, ఏటిగట్లు, కళ్లాల్లో కష్టపడే రైతన్నలు, వరి కోతలు కోస్తూ జానపద గేయాలు పాడే అక్క చెల్లెళ్ళు, జాతరలలో డప్పు కొడుతూ ఆడే కుర్రాళ్ళు ప్రత్యక్షం అవుతారు. నువ్వన్నది అక్షరాల నిజం. జానపదం అనేది ఒక మనిషి రాసింది కాదు, ఒక పుస్తకంలో దాచుకున్నది కాదు, అది ప్రజల నోటి వెంట తరతరాలుగా ప్రవహిస్తూ వస్తున్న అమృతధారనే చెప్పుకోవాలి. అసలు జానపదం అనే పదం ఎలా వచ్చిందో తెలుసా? జనపదం అంటే ప్రజలు నివసించే ఊరు లేదంటే పల్లె అని అర్థం. ఆ జనపదాల్లో నివసించే జానపదులు తమ సంతోషాన్ని, కష్టాన్ని, ప్రేమని, కోపాన్ని, ఆరాధాన్ని పాటగా ఆటగా మలుచుకున్న శిల్పమే జానపదం. దీని పుట్టుక మనిషి నాగరికత తొలి అడుగుతోనే మొదలైందని చెప్పుకోవాలి.
1: అవునన్నయ్య, జనపదాల్లో నివసించే జానపదుల జీవన శిల్పమే జానపదం. మరి ఎంతటి గొప్ప మాటిది. మనిషికి భాష పూర్తిగా అబ్బకముందే, అక్షరాలు రాయడం తెలియకముందే జానపదం పుట్టింది. ఆది మానవుడు సమూహంగా జీవిస్తున్నప్పుడు, ప్రకృతిలోని వింతల్ని చూసి భయపడినప్పుడు లేదా ఆనందించినప్పుడు నోటి నుంచి రకరకాల శబ్దాలు చేసేవాడు. ప్రవహించే సెలయేటి సవ్వడి, గాలికి ఊగే ఆకుల ఘోష, పక్షుల కూతలు వింటూ తాను కూడా గొంతు కలపడం మొదలుపెట్టాడు. అలా ప్రకృతితో మనుషులు జరిపిన సంభాషణి మొదటి జానపద పాటయింది. ఆ తర్వాత పొలం పనులు చేసేటప్పుడు, బరువులు మోసేటప్పుడు, దంచేటప్పుడు, విసిరేటప్పుడు ఒళ్ళు అలసిపోకుండా ఉండటానికి లయబద్ధంగా పాడటం మొదలుపెట్టారు. అంటే కష్టాన్ని మర్చిపోవడానికి మనిషి కనుగొన్న దివ్య ఔషధమే ఈ జానపదం.
0: అక్షరాల నిజమమ్మా. నువ్వు శ్రమ గురించి మాట్లాడో చూడు, అక్కడే జానపదం యొక్క అసలైన జీవం దాగుంది. ఈ రోజుల్లో మనం జిమ్లకు వెళ్ళి పాటలు వింటూ వర్కౌట్స్ చేస్తాం కదా, కానీ ఆనాటి పల్లెజనం పొలంలో నాగలి పట్టి దున్నుతున్నప్పుడు, నారు నాటుతున్నప్పుడు, వరికోతలు కోస్తున్నప్పుడు శ్రమ తెలియకుండా ఉండేందుకు పాటలు పాడేవారు. ఉదాహరణకి నారు నాటేటప్పుడు ఒకరు పాట ఎత్తుకుంటే వెనకాలన్న మిగతా కూలీలంతా వంత పాడేవారు. ఏలేలో ఏలేలో వానమ్మ వాన, చేలన్నీ తడవాలి, పంటల్లో పండాలి అంటూ పాడే ఆ పాటల్లో ఎలాంటి కృత్రిమత్వం ఉండదు, ఒకరు రాసిచ్చిన స్క్రిప్టు ఉండదు. అప్పటికప్పుడు గుండెల్లోంచి పొంగే భావాలు, అనుభవాలే పాటలవుతాయి. అందుకే జానపదం అంటే శ్రమజీవుల స్వేద బిందువుల నుంచి పుట్టిన స్వచ్ఛమైన సంగీతం.
1: అవునన్నయ్య, శ్రమజీవుల స్వేద బిందువుల నుంచి పుట్టిన స్వచ్ఛమైన సంగీతం. మరి ఎంతటి అద్భుతమైన వర్ణన. మనుషులకి జానపద

సంబంధానికి ఉన్న ఆ విడదీయరాని అభినవ సంబంధం గురించి ఆలోచిస్తే నిజంగా ముచ్చటేస్తోందనుకు. మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ప్రతి ఘట్టంలోనూ జానపదం అడుగడుగున తోడుగానే ఉంటుంది. పసిపాపగా ఉన్నప్పుడు అమ్మ పాడే జో అత్యుతానంద జోజో ముకుంద అనే జోలపాట జానపదమే. పిల్లలు ఆడుకునే ఒప్పలు కుప్ప వయ్యారి బామ ఆటపాటలు జానపదమే. యవ్వనంలో లంబాడీలు కోయలు

0: నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఒగ్గు కథలు, శారద కథలు, బుర్రకథలు, కోలాటాలు, హరికథలు, చిందు భాగవతం, తోలుబొమ్మలాటలు, బతుకమ్మ పాటలు, బోనాల పాటలు, ఇలా ఒకటా రెండా ప్రతి కళారూపం వెనుక ఒక పెద్ద చరిత్ర ఉంది. సమాజానికి మంచి చెప్పే ఒక గొప్ప సందేశం ఉంది. పూర్వకాలంలో టీవీలు, సినిమాలు, ఇంటర్నెట్ లేని రోజుల్లో ప్రజలకు విజ్ఞానాన్ని, వినోదాన్ని పంచిన ఏకైక సాధనం ఈ జానపద కళలే. రామాయణ మహాభారత కథల్ని కూడా మన జానపద కళాకారులు సామాన్య ప్రజల భాషలోకి మార్చి బుర్రకథల రూపంలో గ్రామాల అంతటా ప్రచారం చేశారు. దేవుడి కథల దగ్గర నుంచి సామాజిక చైతన్యం వరకు జానపదాలు అద్భుతమైన పాత్ర పోషించాయి.
1: అవునన్నయ్య, మరి బుర్ర కథ అనగానే నాకు నాచర్ గారి గొంతు, ఒగ్గు కథ అనగానే విద్యరాముల గారి శివతాండవం గుర్తుకొస్తాయి. అసలు జానపద పాటల్లో ఉండే ఆ పదాల గురించే మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మరి పండితుల పుస్తకాల్లో ఉండే కఠినమైన సమాసాలు, నిఘంటువులు తిరగేయాల్సిన అవసరం జానపదంలో అస్సలుండదు. సామాన్య ప్రజలు రోజువారీ ఇంట్లో, పొలంలో వాడే మాటలని పాటలుగా వలుస్తారు. మరి ఉదాహరణకి పల్లెటూరి పిల్లగాడ, పశులగాచే మొనగాడ, పాలు మరచిపోతివా, చదువు మరచిపోతివా అనే పాట చూడు, ఎంతటి సామాన్యమైన భాష. కానీ అందులో ఉన్న ఆవేదన, చదువుకోవాలనే ఆకాంక్ష, పల్లె వాతావరణం నేరుగా గుండెల్లోకి వెళ్ళిపోతాయి. చిన్నపిల్లల నుంచి ముసలివారి వరకు ప్రతి ఒక్కరూ ఆ పాటను పాడుకోగలరు. జానపదాల అతిపెద్ద శక్తే ఆ సామాన్య భాష మరియు సులువైన లయ.
0: మనిషి శరీరంలో రక్తం ఉరకలేస్తుంది, కాళ్లల్లో పూనకం వచ్చినట్లు ఊపొస్తుంది. దానికి కారణం ఏంటంటే ఆ డప్పు దెబ్బ మన గుండె చప్పుడు లయకు అత్యంత దగ్గరగా ఉండడమే. మన గుండె ఏ లయలో కొట్టుకుంటుందో డప్పు దెబ్బ కూడా అదే లయలో మోగుతుంది. అందుకే జానపద సంగీతం వినగానే ప్రతి మనిషిలోని నాడీ మండలం ఉద్వేగానికి లోనవుతుంది. ఇది విజ్ఞాన శాస్త్ర ప్రకారం కూడా అంగీకరించిన నిజం.
1: అవునన్నయ్య, డప్పు దెబ్బ మన గుండె చప్పుడు లయకు దగ్గరగా ఉంటుంది, కాబట్టి మన శరీరం అలా స్పందిస్తుంది. ఇక జానపదాల్లో ప్రజల మధ్య ఉన్న ఆ విడదీయరాని సంబంధానికి మరొక ముఖ్యమైన కారణం ఏంటంటే జానపదం ఎప్పుడూ ఒంటరితనాన్ని ప్రోత్సహించదు, అది సమూహ భావాన్ని పెంచుతుంది. ఈ రోజుల్లో మనం హెడ్ ఫోన్లు పెట్టుకుని ఒంటరిగా పాటలు వింటాం, కానీ జానపదం అలా కాదు. బతుకమ్మ పండుగ వస్తే ఊర్లోని ఆడపడుచులంతా ఒక చోట చేరి రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొడుతూ పాటలు పాడతారు. కోలాటం ఆడితే పదుల సంఖ్యలో మనుషులు ఒకరి కళ్లల్లోకి ఒకరు చూస్తూ లయబద్ధంగా కర్రలు కొడతారు. మరి అక్కడ నేను అనే భావన పోయి మేము అనే సమూహ భావన పుడుతుంది. మనుషుల మధ్య ఉన్న కోపతాపాలు, అసూయలు తొలగిపోయి ఆప్యాయతలు చిగురిస్తాయి.
0: చాలా అద్భుతమైన పాయింట్ చెప్పావమ్మా. సమూహ భావన అంటే సమాజాన్ని ఏకతాటిపైకి తెచ్చే శక్తి ఒక్క జానపదానికే ఉంది. అంతేకాదు, మన దేశ స్వాతంత్ర ఉద్యమంలో అలాగే వివిధ సామాజిక పోరాటాల్లో ప్రజలను చైతన్యపరచడానికి నాయకులు ఎంచుకున్నది ఈ జానపద రూపాన్నే. నాజర్ గారి బుర్రకథలు, గద్దర్ గారి జానపద గేయాలు తెలంగాణ ఉద్యమంలోనూ స్వాతంత్ర పోరాటంలోనూ ఎలాంటి సంచలనాలు సృష్టించాయో మన అందరికీ తెలుసు. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అని గద్దర్ గారు పాడితే లక్షలాది మంది జనం రోడ్లపైకి వచ్చేవారు. అంటే జానపద పాట అనేది కేవలం వినోదం మాత్రమే కాదు, అదొక సమర శంఖం. అణిచివేతకు గురైన ప్రజల గొంతుకగా, తిరుగుబాటు జ్వాలగా మారే శక్తి జానపదానికి మాత్రమే ఉంది.
1: అవునన్నయ్య, నిజమే. ప్రజా ఉద్యమాలకు జానపదమే ఇంధనం. అయితే ఈ రోజుల్లో ఒక శుభ పరిణామం జరుగుతోంది. ఒకప్పుడు జానపదాలు అంటే కేవలం పల్లెలకే పరిమితం అనుకునేవారు, కానీ ఈనాడు డిజిటల్ యుగంలో యూట్యూబ్, సోషల్ మీడియా పుణ్యమా అని జానపద పాటలు ప్రపంచవ్యాప్తంగా రీసౌండ్ ఇస్తున్నాయి. మన పల్లె కళాకారులు పాడిన జానపద గేయాలు, ప్రైవేట్ ఆల్బమ్స్ కోట్లాది వ్యూస్ సాధిస్తూ గ్లోబల్ లెవెల్లో ట్రెండ్ అవుతున్నాయి. సినిమాల్లో కూడా ఈరోజు జానపద పాటలు వింటుంటే ఆ సినిమా సూపర్ హిట్ అయ్యే పరిస్థితి వచ్చింది. మంగ్లి, రామ్ బిర్యాలా, కనకవ్వ వంటి జానపద గాయకులు ఈరోజు గ్లోబల్ స్టార్స్ అయిపోయారు. అంటే యుగాలు మారినా, సాంకేతికత పెరిగినా జానపదంలో ఉన్న ఆ అసలైన స్వచ్ఛతకు ఎప్పటికీ ఆదరణ తగ్గదు అని నిరూపితమైంది కదా.
0: అవునమ్మా, మట్టి వాసనకి మరణం ఉండదు, జానపదానికి ముగింపు ఉండదు. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని కూడా ఆలోచించాలి. జానపద పాటలు సినిమాల్లోకి, డిజిటల్ మీడియాలోకి రావడం చాలా మంచిదే, కానీ ఆ ప్రక్రియలో జానపదంలో ఉండే అసలైన జీవం, స్వచ్ఛత, ప్రాకృతిక భావం దెబ్బతినకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. పాశ్చాత్య బీట్లు, డీజే సౌండ్లు ఎక్కువైపోయి అసలైన జానపద లయ మరుగున పడిపోకూడదు. పల్లెల్లో ఉన్న ప్రాచీన జానపద

0: కథల్ని, అంతరించిపోతున్న తోలుబొమ్మలాటలు, బుర్రకథలు, బొగ్గు కథలు లాంటి కళారూపాల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన తర్వాత తరాలకి ఈ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని సురక్షితంగా అందించడమే మనం ఈ ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా చేయాల్సిన నిజమైన పని.
1: అవునన్నయ్య, చాలా చక్కగా చెప్పావు. మన సాంస్కృతిక వేళ్లను కాపాడుకోవడమే మన ప్రాథమిక కర్తవ్యం. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో పిల్లలకి మన పల్లెటూరి జానపద కథలను, ఆటపాటలను నేర్పించాలి. మన పల్లె కళాకారులను ఆదరించాలి, వారిని గౌరవించాలి. జానపదం అంటే కేవలం గతం కాదు, అది మన వర్తమానం, మన భవిష్యత్, మన హృదయ స్పందన.
0: అవునమ్మా, మన తెలుగు నేల జానపద కళలకి, జానపద గేయాలకి ఒక అక్షయ పాత్ర లాంటిది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ప్రాంతానికి, ప్రతి పల్లెకి తనదైన ఒక ప్రత్యేకమైన శైలి, ఒక విశిష్టమైన యాస, శ్రావ్యమైన లయ ఉన్నాయి. కానీ ఈనాటి గ్లోబలైజేషన్, డిజిటల్ యుగంలో ఆ అసలైన జానపద కళారూపాల్ని, సాంప్రదాయాలను తమ ప్రాణప్రదంగా కాపాడుకుంటూ వస్తున్న శతాబ్దాల నాటి జానపద కళాకారుల జీవితాలు తీవ్రమైన ఆదరణ కరువై చీకటి మరుగున పడిపోతున్నాయి. పొట్టకూటి కోసం తమ పూర్వీకుల కళ్లను వదిలేసి వీధి పక్కన కూలీలుగా మారుతున్న దైన్య స్థితి ఈరోజు కనిపిస్తోంది.
1: అవునన్నయ్య, మన తెలుగు నేల జానపదం అంటే కేవలం ఒక వినోద సాధనం కాదు, అది మన సాంస్కృతిక అస్తిత్వానికి ఆయువు పట్టు. మన రాయలసీమ కోలాటాలు, దాసరి పాటలు, ఉత్తరాంధ్ర జానపద బాణీలు, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ఏలేలో పాటలు, తెలంగాణ ఒగ్గు కథలు, చిందు భాగవతాలు, శారదా కాండ్రు, కొమ్ముకోయ నృత్యాలు, అబ్బా, ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన జీవనాడి, ఆచార వ్యవహారాల సుగంధం పరిమళిస్తుంది. తెలుగు జానపదంలో ఉన్న ఆ రసస్ఫూరకత, ఆ శబ్ద సౌందర్యం ప్రపంచంలో మరే భాషలోనూ చూడలేం. కానీ నువ్వన్నట్లు అంతటి ఘనమైన సృజనాత్మక వారసత్వాన్ని మోస్తున్న మన కళాకారుల జీవితాలు ఈనాడు ఆర్థిక అభద్రతలు, అనాదరణలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇది నిజంగా మన సమాజం అంతర్మధనం చెందాల్సిన తీవ్రమైన విషయం.
0: అవునమ్మా, మన తెలుగు నేలపైన జానపదానికి ఉన్న విశిష్టత ఏంటి అంటే, ఇక్కడ ప్రతి రసానికి, భావానికి ఒక జానపద రూపం ఉంది. భక్తి రసానికి హరిదాసుల కీర్తనలు, వీరరసానికి పల్నాటి వీరచరిత్ర బుర్రకథలు, శృంగార వాత్సల్య రసాలకి శోభనం పాటలు, సామాజిక విమర్శకి తత్వాలు, వేమన పద్యాల శైలి జానపదాలు. ఇలా మనిషి జీవితంలో సమస్త భావోద్వేగాలని మన పూర్వీకులు జానపదంలో నింపేశారు. మన తెలుగు నేల జానపదంలో స్పాంటినిటీ చాలా ఎక్కువ. అంటే ఏ రాత ప్రతి లేకుండా నిమిషాల్లో కళ్ళకు కనిపించే సన్నివేశాన్ని పాటగా మలిచే ప్రతిభా వ్యుత్పత్తులు మన జానపద కళాకారుల సొంతం. అలాంటి అద్భుతమైన కళా వైభవానికి నిలవైన మన నేలపై ఈరోజు ఆ కళను నమ్ముకున్న కళాకారులు ఆకలి కేకలు వేస్తూ ఉండడం అత్యంత విషాదకరం కూడా. లిజనర్స్, ఈనాటి ఈరోజు ముచ్చట్లు కార్యక్రమంలో మనం మాట్లాడుకుంటున్న అంశం ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా జానపదాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. సో మరిన్ని విషయాలు మాట్లాడుకోబోయే ముందు మీ అందరి కోసం ఒక చక్కని పాటను ప్రసారం చేస్తున్నాం, విని ఆనందించండి.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపీ రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-2377-96-23-7295. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గుండెకు సంబంధించిన డాక్టర్ గారిచే ఉచిత మెగా మెడికల్ క్యాంప్
1: ఆగస్ట్ 25, 2026 అనగా మంగళవారం ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొను అనుభవం కలిగిన వైద్య నిపుణులు డాక్టర్ పి సిరిల్, ఎంబీబీఎస్, డిసి, క్లినికల్ కార్డియాలజిస్ట్.
1: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం గుండెదడ, గుండెపోటు, గుండె బలహీనత సంబంధిత సమస్యలు, కాళ్ళవాపులు, బీపీ, షుగర్, దగ్గు, చేయి నొప్పి,
0: అధికంగా చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం, ఆయాసం, కళ్ళు తిరగడం మొదలగు అన్ని రకాల గుండెకు సంబంధించిన వ్యాధులు చూడబడును. డాక్టర్ గారి సలహా మేరకు అవసరమైన వారికి రక్త పరీక్షలలో 50% రాయితీ ఇవ్వబడును.
1: మరిన్ని వివరాలకి సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9989342009. వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు వచ్చేట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి.
1: మనం ఒకసారి కనుక గమనిస్తే మరి టీవీలు, ఇంటర్నెట్, యూట్యూబ్లలో వచ్చే రీమిక్స్ డప్పు శబ్దాలకు, డీజే హంగామాకు మనం ఇచ్చే ప్రాధాన్యత, కేటాయిస్తున్న కోట్లాది రూపాయల బడ్జెట్ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుందనుకో. కానీ తరతరాలుగా తమ రక్తాన్ని ధారపోసి ఎలాంటి స్వార్థం లేకుండా మన జానపద నిధిని కాపాడిన అసలైన ఒగ్గు కథకులు, శారదా కాండ్రు, తోలుబొమ్మలాట కళాకారులు, చిందు యక్షగాన కళాకారులు ఈరోజు దినసరి కూలీలుగా, రిక్షా కార్మికులుగా మారుతున్నారు.

0: వారి చేతిలోని కంజిరెలు, పంబలు, తంబురాలు మూలపడి దుమ్ము పట్టిపోతున్నాయి. వారి పిల్లలు ఈ కళను నమ్ముకుంటే ఆకలి మిగులుతుంది అని భయపడి తమ సాంప్రదాయ విద్యలను వదిలేస్తున్నారు. దీనివల్ల మన కళ్ల ముందే ఎన్నో శతాబ్దాల నాటి ప్రాచీన జానపద ప్రక్రియలు శూన్యంలోకి కలిసిపోయి అసలు కళారూపాలే అంతరించిపోయి నాంది పడుతోంది.
1: అవునమ్మా, కళారూపాలు అంతరించిపోవడం అంటే ఒక జాతి తన చరిత్రను, సాంస్కృతిక జ్ఞాపకాలను కోల్పోవడమే. మన తెలుగు నేలపై ఒక్కో కళారూపం వెనుక ఒక శాస్త్రీయత, ఒక జీవన విధానం ఉంది. ఉదాహరణకి తోలుబొమ్మలట తీసుకో. రామాయణ మహాభారత కట్టాల్ని మేక చర్మాలపై రంగులతో ప్రాణప్రతిష్ఠ చేసి వెనక దీపపు వెలుగులు ఆ బొమ్మలను ఆడిస్తూ ఒకే కుటుంబం రాత్రంతా పాటలు పాడుతూ శ్రోతల్ని మంత్రముగ్ధులు చేసేవారు. అందులో కథాకథనం, సంగీతం, పెయింటింగ్, డ్రామా, లైటింగ్, అన్ని కళలు కలగలిసి ఉండేవి. అదొక విశ్వవిద్యాలయం లాంటి అద్భుతమైన ప్రక్రియ. మరి ఈరోజు ఎంతమంది తోలుబొమ్మలాట కళాకారులు సుఖంగా జీవిస్తున్నారు? వారి ప్రదర్శనలకు వేదికలు ఎక్కడున్నాయి? నాటక రంగానికి లభించే కొద్దిపాటి ప్రోత్సాహం కూడా ఈ పల్లె జానపద రూపాంతరం చెందిన కళలకి లభించకపోవడం దారుణం కదా.
0: అవునన్నయ్య, కేవలం తోలుబొమ్మలాటలే కాదు, మన పల్లెల్లో ఎంతో ప్రజాదరణ పొందిన బుర్ర కథ, జంగం కథలు, గొల్ల సుద్దులు, పగటి వేషాలు వంటి కళారూపాలు కూడా ఈరోజు ఉనికి కోసం పోరాడుతున్నాయి. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో రాత్రుళ్ళు రచ్చబండల దగ్గర పగటి వేషగాళ్లు వచ్చి వివిధ పాత్రలు ధరించి సామాజిక అసమానతలపై చురకలు వేస్తూ నవ్విస్తూ ఆలోచింపచేసేవారు. సమాజంలో మూఢనమ్మకాలను నిర్మూలించడానికి, విజ్ఞానాన్ని వ్యాప్తి చేయడానికి ఆనాటి కమ్యూనికేషన్ సాధనాలు ఈ జానపద కళారూపాలే. కానీ నేడు మన కళ్ళు డిజిటల్ స్క్రీన్లకు పరిమితమైపోయి ఆ ప్రత్యక్ష కళాకారుల స్వేద పరిమళాన్ని, వారి కష్టాన్ని మర్చిపోతున్నాం. కళాకారుడు వేదికపై పొందే చప్పట్లే అతనికి ఆయుపట్టు. ఆ చప్పట్లు కొరవై జీవనోపాధి లేక వారు కృంగిపోతున్నారు.
1: అవునమ్మా, అసలు ఈ పరిస్థితికి కారణం మనం కాదు చెప్పు. మనం జానపదాన్ని కేవలం సినిమాల్లో ఒక పాటగానో, ప్రైవేట్ ఆల్బంలలో ఒక మసాలా ఐటెంగానో చూస్తూ ఆనందిస్తున్నాం. కానీ ఆ పాట వెనుక ఉన్న అసలైన సాంప్రదాయ కళాకారుడికి దక్కాల్సిన ఆర్థిక స్వావలంబన కానీ, గౌరవం కానీ దక్కడం లేదు. కార్పొరేట్ కంపెనీలు, సినిమా రంగాలు ఆ జానపద బాణీలని, పదాలని వాడుకుని కోట్లు గడిస్తూ ఉంటే, ఆ బాణీలని శతాబ్దాలుగా కాపాడిన పల్లె కళాకారుడికి మాత్రం కనీస గుర్తింపు కానీ, రాయల్టీ కానీ దక్కడం లేదు. ఇది సాంస్కృతిక దోపిడీ కాక మరేమిటి చెప్పు. జానపదానికి వ్యాపారాత్మక రంగులద్ది, దాని అసలు ఆత్మ అయిన పల్లె కళాకారుణ్ణి మూలన పడేయడం ఎంతవరకు న్యాయం?
0: అవునన్నయ్య, జానపదానికి వ్యాపారాత్మక రంగులద్ది, అసలైన కళాకారుణ్ణి మూలన పడేయడం, ఇది నిజంగా చింతించాల్సిన విషయం. అయితే ఈ పరిస్థితి మారాలి. ఈ ప్రపంచ జానపద దినోత్సవం కేవలం శుభాకాంక్షలు చెప్పుకోవడానికో పరిమితం కాకూడదు. మనం సంకల్పబద్ధులం కావాలి. మన తెలుగు జానపద కళలను, కళాకారుల్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరం బాధ్యత తీసుకోవాలి. ప్రభుత్వం ఇచ్చే కొద్దిపాటి ఫించన్లు మాత్రమే వారిని కాపాడలేవు. పౌర సమాజంగా, సాహితీ ప్రేమికులుగా మనం ముందుకు రావాలి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాల్లో, పండుగల్లో, సాంస్కృతిక ఉత్సవాల్లో ఈ జానపద కళాకారులను ఆహ్వానించి వారి ప్రదర్శనలు ఏర్పాటు చేయాలి. వారికి తగిన పారితోషికం అందించి గౌరవించాలి.
1: అవునమ్మా, మన పండుగలు, శుభకార్యాలు కేవలం మైకుల్లో డీజే పాటలు పెట్టుకోవడానికి మాత్రమే పరిమితం కాకుండా, మన పల్లె జానపద కళాకారులను పిలిపించి బుర్రకథలు, కోలాటాలు, బతుకమ్మ పాటలు, హరికథలు చెప్పిస్తే ఎంతటి సాంస్కృతిక పునరుజ్జీవనం వస్తుందో కదా. అంతేకాదు, పాఠశాలల్లో, కళాశాలల్లో విద్యార్థులకు మన ప్రాచీన తెలుగు జానపద కళలపై పాఠ్యాంశాలు మాత్రమే కాకుండా ప్రత్యక్ష శిక్షణా శిబిరాలు కూడా నిర్వహించాలి. ఈనాటి యువతకి డిజిటల్ పరిజ్ఞానం ఉంది. వాళ్ళు ఈ ప్రాచీన జానపద కళాకారుల్ని కలిసి వారి కళలను HD క్వాలిటీలో రికార్డ్ చేసి యూట్యూబ్, ఆడియో ప్లాట్ఫామ్లలో పొందుపరిచి వచ్చే ఆదాయాన్ని నేరుగా ఆ కళాకారుల కుటుంబాలకి అందేలా చర్యలు తీసుకోవాలి. అప్పుడే సాంకేతికతకు, జానపదానికి ఒక అర్థవంతమైన సమన్వయ వారధి ఏర్పడుతుంది.
0: అనన్నయ్య, సాంకేతికత, జానపదం మధ్య సమన్వయ వారధి. మరి ఈనాటి యువత అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. మన పల్లెల్లో దాగి ఉన్న జానపద విజ్ఞాన సర్వస్వాన్ని డిజిటైజ్ చేయాలి. అలానే మన కళాకారులకు జానపద అకాడమీల ద్వారా నిరంతర వేదికలను కల్పించాలి. పర్యాటక ప్రాంతాల్లో, ప్రభుత్వ వేడుకల్లో, విదేశీ ఇతర రాష్ట్రాల పర్యాటకులకు మన తెలుగు జానపద వైభవం తెలిసేలా నిరంతరం జానపద ప్రదర్శనలు ఏర్పాటు చేయాలి. ఒక కళాకారుడికి కావలసింది భిక్షం కాదు, ఆత్మగౌరవం. అతని

0: కళకు లభించే గుర్తింపు, ఆదరణ మాత్రమే అతనికి అసలైన సంపద. మనం ఆ ఆత్మగౌరవాన్ని అతనికి తిరిగి ఇవ్వగలిగితే మన తెలుగు జానపదం మరో 1000 ఏళ్లైనా సజీవంగా ప్రవహిస్తూనే ఉంటుంది.
1: అవునమ్మా, జానపదం అంటే కేవలం గతం కాదు, అది మన వర్తమానం, మన జాతి భవిష్యత్తు. పల్లెపాటలు మూగపోతే మన సంస్కృతి శ్వాస ఆగిపోతుంది, డప్పు చప్పుడు ఆగిపోతే మన గుండె చప్పుడు ఆగిపోయినట్టే. మన పల్లె జానపద కళాకారులని ఆదరిద్దాం, వారి ప్రదర్శనలు చూద్దాం, ప్రోత్సహిద్దాం. మన పిల్లలకి మన మట్టి పాటల గొప్పతనాన్ని, మన జానపద కథల వెనుక ఉన్న మానవీయ విలువల్ని నేర్పిద్దాం. మన తెలుగు భాషకి, జానపద కళలకి పూర్వ వైభవం తీసుకొద్దాం.
0: తప్పకుండా అన్నయ్య, మన పూర్వీకులు, మన తాత ముత్తాతలు, మన కన్న తల్లులు ఏ పాటలనైతే తమ ప్రాణంగా భావించారో, ఏ కళలనైతే తమ గుండెల్లో దాచుకుని తరతరాలకు అందించారు, ఆ దివ్యమైన జానపద కళ ఈరోజు మన కళ్ల ముందే మన నిర్లక్ష్యం వల్ల ప్రాణవాయువు కోసం కొట్టుమిట్టాడుతోంది. మన పాత తరం వారు అజ్ఞానులు కారు. వారు డప్పు కొట్టినా, కోలాటం ఆడినా, రాత్రంతా జాగారం చేసి తోలుబొమ్మలాటలు చూసినా అందులో ఒక నిండైన జీవిత సత్యం ఉంది, ఒక అనుబంధాల కలయిక ఉంది. కాని ఈరోజు మనం సాంకేతికత అనే ఒక విలాసవంతమైన భ్రమలో బ్రతుకుతూ మన కళ్లకు కనిపించే డిజిటల్ తరల వెనుక పరిగెడుతూ మన కన్నతల్లి లాంటి ప్రాచీన జానపద కళను అనాథలా రోడ్డున పడేశాం. ఇది మనందరికీ కూడా ఒక పెద్ద కనువిప్పు కావాలి.
1: అవునమ్మా, నువ్వన్నది అక్షరాల నిజం. ఒకప్పుడు మన పల్లెటూర్లలో సంక్రాంతి వస్తే హరిదాసుల అక్షయపాత్ర కీర్తనలు, దసరా వస్తే వేషగాళ్ల విన్యాసాలు, వర్షాలు పడకపోతే కప్పతల్లి పాటలు, పండగల్లో అమ్మల బతుకమ్మ పాటలు గుప్పుమంటూ వికసించేవి. ఆ రోజుల్లో మనుషుల మధ్య అంతటి ఆప్యాయత, అనురాగం ఉండడానికి కారణం వారు అనుక్షణం ఆ జానపద కళతో, ఆ పాటలతో మమేకమై జీవించడమే. మన పాతతరం వారు ఆదరించిన ఆ కళలు కేవలం కాలక్షేపాలు కావు, అవి మన రక్తంలో ఇంకపోయిన సంస్కృతిక జీవకణాలు. ఈరోజు ఆ జీవకణాల్ని మనం చంపుకుంటూ ఉన్నాం. ఒక కళాకారుడు తన చేతిలోని తంబూరాను పక్కన పడేసి పట్టకూటి కోసం ఇటుకల బట్టీలో కూలివాడిగా మారిపోతున్నాడంటే అది కళాకారుడి ఓటమి కాదు, ఒక సమాజంగా మన అందరి ఓటమిను.
0: మన ఇంట్లో ఏదైనా ప్రాచీనమైన తాతల కాలం నాటి బంగారం ఉంటే దాన్ని ఎంతో భద్రంగా దాచుకుంటాం కదా. మరి మన పూర్వీకులు మనకిచ్చిన అత్యంత విలువైన సాంస్కృతిక నిధి ఈ జానపద కళ కాదా? మరి దాన్ని కాపాడుకోవలసిన కనీస బాధ్యత ఈనాటి తరంపై లేదా? మనం కళ్ళు తెరవకపోతే మరో 5 ఏళ్లలు మన పిల్లలకి ఒగ్గు కథ అంటే ఏంటో తెలియదు, బుర్రకథ రూపురేఖలు గుర్తుండవు, కోలాటం లయ వినిపించదు, కేవలం పుస్తకాల్లో, మ్యూజియంలలో చూసుకునే శవాల్లా ఆ కళారూపాలు మారిపోతాయి. అంతటి దౌర్భాగ్య స్థితిని మన తరానికి రానిద్దామా? మన పాతతరం వారు ఎంతో ప్రేమతో, భక్తితో మన చేతికి అందించిన ఈ విరాట్ కళా వారసత్వాన్ని మన నిర్లక్ష్యమని నిప్పుల్లో బూడిద కానిద్దామా? మరి ప్రతి ఒక్కరి అంతరాత్మ ఈరోజు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పుకోవాలి.
1: నిజమేనమ్మా, నీ మాటలు వింటుంటే ప్రతి ఒక్కరిలో ఏదో తెలియని ఆవేశం, మట్టి కళను కాపాడుకోవాలనే తీవ్రమైన ఆరాటం కలుగుతూ ఉంటాయి. అసలు కళను బతికించుకోవడం అంటే పెద్ద కొండలను పిండి చేయడం కాదు, అది మన చిన్న చిన్న ఆచరణలతోనే మొదలవుతుంది. ఈరోజు నుంచే మనం ఒక దృఢమైన నిశ్చయానికి వద్దాం. మన ఇంట్లో జరిగే పుట్టినరోజులు, పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు, ఊరి ఉత్సవాలు మనం లక్షలు ఖర్చు పెట్టి తీసుకొచ్చే కృత్రిమమైన వినోదాల్ని పక్కన పెడదాం. మన పల్లె జానపద కళాకారులను పిలిపిద్దాం. వారిని మన ఇంటికి వేదికపై హుందాగా కూర్చోబెట్టి వారికి పూలమాలలు వేసి గౌరవిద్దాం. వారు పాడే ఆ మట్టి పాటలని మన పిల్లల చేత వినిపిద్దాం. వారికి ఇవ్వాల్సిన పారితోషికాన్ని గౌరవప్రదంగా అందించి ఆ కళాకారుడి కళ్లలో ఆనంద బాష్పాలని చూద్దాం. ఆ క్షణంలో లభించే తృప్తి, ఆత్మసంతోషం ప్రపంచంలో ఏ వినోదం కూడా ఇవ్వలేదు.
0: అవునన్నయ్య, కళాకారుడి కళ్ళల్లో ఆనంద బాష్పాలను చూడటం అంతకంటే గొప్ప పుణ్యం, సాంస్కృతిక సేవ మరొకటి ఉంటుందా? మన కళ్ల ముందే ఒక కళాకారుడు ఆకలితో నకనకలాడుతూ తన విద్యను చెప్పుకోలేక కుమిలిపోతుంటే చూస్తూ ఊరుకోవడం నాగరికత అనిపించుకోదు. మన పాతతరం వారు ఆదరించిన ఈ పవిత్రమైన కళను బ్రతికించుకోవడం అంటే మన ఉనికిని మనం కాపాడుకోవడమే, మన రక్తంలో ప్రవహిస్తున్న జానపద లయను పునరుజ్జింపివ చేయడమే.
1: ప్రతి తెలుగు ఇంట, ప్రతి పల్లె మనసుల్లో జానపదం మారుమోగాలి. సాంకేతికతని వాడుకుందాం, కానీ సంప్రదాయాన్ని వదులుకోవద్దు. ఆధునిక ప్రపంచంలో మోటారు వాహనాల్లో దూసుకెళ్దాం, కానీ మన పల్లెటూరి మట్టి దారులను, ఆ దారుల్లో వినిపించే జానపద రవళులను మర్చిపోవద్దు. కళ బతికితేనే జాతి బతుకుతుంది, కళాకారుడు నవ్వితేనే మన సంస్కృతి వికసిస్తుంది. మన పాత తరం వారు అందించిన ఈ దివ్య

0: విశిష్టమైన కళాజ్యోతిని ఆరిపోకుండా మన తరువాతి తరాలకు మరింత కాంతివంతంగా అందిద్దాం.
1: అవునన్నయ్య, పాతతరం ఆదరించిన కళను గుండెల్లో గుడికడదాం. పల్లె కళాకారుల భవిష్యత్తుకు భరోసానిద్దాం. మట్టి పాటల పరిమళాన్ని జగమంతా పంచుదాం. తెలుగు జానపద జ్యోతిని శాశ్వతంగా వెలిగిద్దాం. లిజనర్స్, మరింతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై ఈరోజు ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా మరి జానపద గేయాల గురించి, జానపదం గురించి చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం కదండి. తిరిగి ప్రసారమయ్యే ఈరోజు ముచ్చట్లు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ,
0: మీ ప్రసాద్.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం.
0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: హాయ్ లిస్నర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్, మరి నాటి మనందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సరదాగా కాసేపు కార్యక్రమంలో మంచి మంచి మాటలు, చక్కటి పాటలు మరి వినడానికి రెడీగా ఉన్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈనాటి మరి కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తే ముందుకు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్ళపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
2: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
3: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
2: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
3: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
2: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
3: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
2: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
3: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
2: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
3: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
2: ఫోన్ 0818162377962372295.
1: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
3: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టీ కేర్, భీమవరం.
4: ప్రముఖ ఇఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
3: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఇఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
0: ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిజినెస్, మరి ఎప్పట్లానే ఈరోజు కూడా ఒక మంచి మాటతో ఈ నడపన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామండి. ఈరోజు మనం చెప్పుకోబోయే మంచి మాట ఏంటంటే, మరి ఒంటి ముళ్ళ కంపలను తింటూ తన నోట్లో రక్తం కారి బాధపడుతూ ఉన్న ఆ రక్తాన్ని అబ్బా ఎంత బాగా ఉంది అనుకుంటూ ఉంటుందట. అంటే ఒంటి ఉంటుంది కదండీ, ఒంటి ముళ్ళ కంపలను తింటూ తన నోట్లో రక్తం కారి బాధపడుతూ ఉన్న ఆ రక్తాన్ని అబ్బో ఎంత బాగా ఉందో కదా అనుకుంటూ ఉంటుందట. అలానే సంసారి కూడా తన సంసారంలో ఎన్ని ఎదురు దెబ్బలు తింటున్నా అందులోనే ఆనందపడుతూ భగవంతుడి వైపు అనేది మరలడు కదండి. లిజినెస్, మరి ఒక చక్కని మాట అయితే తెలుసుకున్నాం కదండి. ఇకలని ఈనాటి కార్యక్రమానికి ముందుగా మనకి ఎస్ఎంఎస్ చేశారు ఎవరంటే, చౌటప్పల నుండి కస్తూరి, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీ, నారాయణ్, పృథ్వీరాజ్, మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. హాయ్ అండి, నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా. మరి ఆ రేడియో అనౌన్సర్స్ అందరికీ, శ్రోతలందరికీ శుభోదయం అంటున్నారు. అలానే డువ్వస్తావని మూవీ నుంచి ఒక చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్టుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిస్నెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. కళనీ నడమని కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి భూదాన్ పోచంపల్లి నుండి మాధవి గారు, ఆంజనేయులు గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇంద్ర మూవీ నుంచి ఒక చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మెగాస్టార్ చిరంజీవి గారికి మీ తరపు నుండి, రెడియో విజన్ 90.4 తరపు నుండి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిస్నర్స్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలానే ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి ఏ సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు, మరి ఈరోజు సాటర్డే కదండి, శనివారం, మరి శనివారం అని కానీ వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమని చెప్పి అందరికీ తెలిసిందే కదా. కాబట్టి ఇప్పుడు నేను ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడబోతున్నా. మరి మనకి శనివారం అనగానే చాలామంది సుప్రభాతం అది చదువుకుంటూ ఉంటారు కదండి. మరి అలానే సుప్రభాతంతో పాటు మరి వెంకటేశ్వర స్వామి అష్టకం కూడా ఉంటుందండి. మరి అష్టకం అంటేనే అష్ట కష్టాలు తీర్చేది అని చెప్పి మనం చెప్పుకున్నాం కదా. కాబట్టి ఏంటంటే వెంకటేశ్వర స్వామి అష్టకం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మరి స్తోత్రం

స్వామి పుష్కరిణి తీరాన కొలువైన శ్రీనివాసుని యొక్క లీలల్ని, దివ్యమైన రూపవర్ణన్ని తెలియజేస్తుందన్నమాట. మరి వెంకటేశ్వర స్వామి అష్టకం క్రమం తప్పకుండా పఠించడం వల్ల కలిగే ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. మరి వెంకటేశ్వర స్వామి అష్టకం శ్రీ మహావిష్ణువు లేదా బాలాజీని ప్రసన్నం చేసుకోవడానికి చదివి 8 శ్లోకాల భక్తి స్తోత్రం. ఇది బ్రహ్మాండ పురాణంలో బ్రహ్మ నారదుల మధ్య జరిగిన సంభాషణ నుండి ఉద్భవించింది. మరి స్తోత్రం స్వామి పుష్కరిణి తీరాన కొలువైన శ్రీనివాసుని యొక్క లీలల్ని, దివ్యమైన రూపవర్ణాన్ని తెలియజేస్తుంది. దీని క్రమం తప్పకుండా పఠించడం వల్ల కలిగే ప్రాముఖ్యత మరియు ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఏంటంటే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. మరి నిత్యం ఈ అష్టకం చదవడం లేదా వినడం వల్ల ఆర్థిక ఇబ్బందులు అనేవి తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. సంతానం మరియు ఆరోగ్యం. ఇక సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, రోగగ్రస్తులకు వ్యాధి విముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. ఇక అలానే శత్రు భయం, భూత పిశాచాదుల భయం మరియు సమాజంలో ఎదురయ్యే సమస్యల నుండి ఇది రక్షణనిస్తుంది. ఇక త్రికాలాల్లో అంటే 3 పూటల ఈ స్తోత్రాన్ని పఠిస్తే తెలిసి లేదా తెలియక చేసిన పాపాలు నశించిపోతాయి అనేది పురాణ వచనం అన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం? ఆ వెంకటేశ్వర స్వామి అష్టకం గురించి తెలుసుకుందామా? మరి నేను చెప్తాను కదండి, అష్టకం చదవలేని వారు కనీసం విన్నా కూడా చాలా చాలా మంచిది. మరి శ్రావణ మాసం మరి వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరం కదండి. మరి చాలామంది శ్రావణ శనివారాలు చేస్తూ ఉంటారు. మరి బియ్యపిండిలో మరి బెల్లం, ఆవు పాలు కలిపి చక్కగా చెనివిడ్లా చేసి ప్రమిది కింద చేసి అందులో ఆవు నెయ్యి పోసి ఒత్తి వేసి దీపం వెలిగించి మరి ఆ దీపాన్ని వెంకటేశ్వర స్వామిగా ఆరాధించి మరి పసుపు, కుంకుమ, గంధాక్షతలతో పూజించి మరి స్వామివారికి చక్కగా ఏదుంటే అది, కొబ్బరికాయ ఉంటే కొబ్బరికాయ, అలాగే చెనివిడి వడపప్పు ఏదైనా సరే పెట్టి నివేదన చేస్తే చాలటండి, చాలా చాలా మంచిదన్నమాట. అంటే శ్రావణ మాసం మరి వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరం కదా, శ్రవణ నక్షత్రం కదండి. కాబట్టి శ్రావణ మాసం వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరం. కాబట్టి మనకి ఈరోజు శనివారం వరే మనకు తెలియలేదు అయిపోయింది అని చెప్పనుకోకలే, ఇంకా మనకి చాలా శనివారాలు ఉన్నాయి. కాబట్టి ఆ శనివారం నాడు చక్కగా ఇలా చనివిడి దీపాన్ని వెలిగించి స్వామివారికి ఏదైనా నివేదన చేయాలి. మరి ఈ దీపం గనివైపోయిన తర్వాత ఆ దీపపు ప్రసాదాన్ని, ఆ చనివిడి ప్రసాదాన్ని నైవేద్యంగా మనం స్వీకరించాలన్నమాట. ఓకే లిజినెస్, మరి శ్రావణ శనివారం గురించి తెలుసుకున్నాం కదా, ఇక అలానే వెంకటేశ్వర స్వామి అష్టకం గురించి కూడా తెలుసుకుందాం. మరి శేషాద్రివాసం శరదిందుహాసం శృంగారమూర్తిం శుభదాన కీర్తిం శ్రీ శ్రీనివాసం శివదేన సేవ్యం శ్రీ వెంకటేశం శిరస నమామి. సప్తాద్రిదేవం సురరాజసేవ్యం సంతాపనాశం సువిలాసకోశం సప్తాస్వభాసం సుమనోజ్ఞభూషం శ్రీ వెంకటేశం శిరస నమామి. భూలోక పుణ్యం భువనైక గణ్యం భోగీంద్రచక్ర భవరోగ వైద్యం బాస్వత్కిరీటం బహుభాగ్యవంతం శ్రీవెంకటేశం శిరస నమామి. లోకాంతరంగం లయకార మిత్రం లక్ష్మీకళత్రం లలితాబ్జనేత్రం శ్రీవిష్ణుదేవం సుజనైక గమ్యం శ్రీవెంకటేశం శిరస నమామి. వీరాదివీరం విమగాదిరూఢం వేదాంతవేద్యం విబుదాసి వంద్యం వాగీసమూలం వరపుష్పమాలిం శ్రీవెంకటేశం శిరస నమామి. సంగ్రామ భీమం సుజనాభిరామం సంకల్పపూరం సమతాప్రచారం సర్వత్ర సంస్థం సకలాగమస్తం శ్రీవెంకటేశం శిరస నమామి. శ్రీచూర్ణఫాలం సుగుణాలవాలం శ్రీపుత్రితాతం సుఖముఖ్య గీతం శ్రీసుందరీశం శిశిరాంతరంగం శ్రీవెంకటేశం శిరస నమామి. సమ్మోహదూరం సుఖశిరురారం దాక్షిణ్యభావం దరహాసశోభం రాజాదిరాజం రమయా విహారం శ్రీవెంకటేశం శిరస నమామి. చూసారు కదండి, చాలా చాలా సింపుల్. మరి అష్టకం అంటే 8 శ్లోకాలతో కూడుకున్నదనమాట. మరి అష్టకం అంటే అష్ట కష్టాలు తొలగించేది అని చెప్పుకున్నాం కదా. మరి చదవడం రానివారు కనీసం విన్నా కూడా చాలా చాలా మంచిదనమాట. ఓకే లిజినెస్, మరి ఈరోజు వెంకటేశ్వర స్వామి అష్టకం గురించి అలానే మరి శ్రావణ శనివారం గురించి చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం కదండి. ఇక అలానే ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి తూర్పుగోదావరి జిల్లా పాతకుట్టం నుండి అప్పారావు గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. శుభ మధ్యాహ్నం విజయ గారు అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి అప్పారావు గారు, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి అందరికీ కూడా శ్రావణ శనివారం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక చక్కని పాటను మాకోసం ప్రసారం చేయండి అంటున్నారు. తప్పకుండా అండి. మరి

లిస్నెస్ మరీ చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక అలా ఈనాడు మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. మరి శ్రీకృష్ణుని యొక్క స్వర్ణ ద్వారక మరి సముద్రంలో ఎలా మునిగిపోయింది తెలుసుకుందామా. మరి మహాభారత యుద్ధం ముగిసిన కొన్ని సంవత్సరాల తర్వాత ద్వారకలో అనేక అశుభ సూచనలు కనిపించడం ప్రారంభమైంది. ఆకాశంలో, భూమిపై, అంతరిక్షంలో అనేక అపశకునాలు చోటు చేసుకుంటున్నాయని శ్రీకృష్ణుడు గమనించాడు. అప్పుడైనా సుధర్మ సభలో ఉన్న యదువంశీయులందరినీ పిలిచి ద్వారకును విడిచి వెళ్లమని సూచించాడు. మరెందుకంటే గాంధారి ఇచ్చిన శాపం, అలానే తన కుమారుడు సాంబుడికి బ్రహ్మర్షులు ఇచ్చిన శాపం ఫలించే సమయం వచ్చింది అని శ్రీకృష్ణుడు గ్రహించాడు. మరిది శ్రీకృష్ణుని కుమారుడు సాంబుడు చేసిన ఒక చిన్న పరిహాసం వల్ల జరిగిన విషాద గాథ. మరిదేంటంటే ఒకసారి ద్వారకకు మహర్షి విశ్వామిత్రుడు, అసిత్తుడు, కణ్వుడు, దుర్వాస మహర్షి, భృగు మహర్షి, అంగీరసుడు వంటి మహనీయులు విచ్చేశారు. సాంబుడు తన స్నేహితులతో కలిసి ఋషులను పరీక్షించాలనే ఉద్దేశంతో ఒక పరిహాసం చేయాలి అని నిర్ణయించుకున్నాడు. మరి అతనికి గర్భవతిగా కనిపించేలా స్త్రీ వేషధారణ చేయించి ఋషుల వద్దకు తీసుకెళ్లారు. మరి అక్కడికి వెళ్ళి ఈ స్త్రీ గర్భం నుండి పుత్రుడు పుడతాడా లేక పుత్రిక పుడుతుందా అని ప్రశ్నించారు. మరి యోగ దృష్టితో వారి మోసాన్ని గుర్తించిన ఋషులు ఆగ్రహించి ఇలా శపించారు, ఈ గర్భం నుండి కుమారుడు గాని కుమార్తె గాని పుట్టరు. ఒక ఇనుప ముసలం పుడుతుంది, అది మీ యదువంశం మొత్తం వినాశనానికి కారణమవుతుంది అని. శాపం విన్న యువకులు భయపడి సాంబుడి యొక్క వస్త్రాలను తొలగించగా నిజంగానే ఒక ఇనుప ముసలం ప్రత్యక్షమైంది. ఈ విషయం తెలిసిన రాజు ఉగ్రసేనుడు ఆ ముసలాన్ని పూర్తిగా పొడిచేసి సముద్రంలో పడేయమని ఆజ్ఞాపించాడు. అయితే ముసలంలోని ఒక పదునైన ముక్క మాత్రం అలానే మిగిలిపోయింది. దానిని ఒక చేప మింగేసింది. మిగిలిన పొడి సముద్ర తీరానికి చేరి అక్కడి నేలలో కలిసిపోయింది. కాలక్రమేణా ఆ పొడి నుండి ఎరకగడ్డి మొలిచింది. కొన్ని సంవత్సరాల తర్వాత ద్వారకలు భయంకరమైన అపశకునాలు కనిపించడం ప్రారంభమైంది. అప్పుడు శ్రీకృష్ణుడు సుధర్మ సభలో యదువంశీయులతో ఇలా అన్నాడు, ద్వారకలో కనిపిస్తున్న ఈ ఉత్పాతాలు యమధ్వజంలా మనకు గొప్ప అనర్థం సంభవించబోతున్నట్లు సూచిస్తున్నాయి. మనం ఇక్కడ క్షణం కూడా ఉండకూడదు అని. అతని ఆదేశం మేరకు స్త్రీలు, పిల్లలు, వృద్ధులను శంకోద్ధార క్షేత్రానికి పంపించారు. యాదవులు మాత్రం ప్రభాస క్షేత్రానికి బయలుదేరారు. అక్కడ స్నానాలు చేసి గోవులు, భూములు, బంగారం, వస్త్రాలు, ఏనుగులు, గుర్రాలు, రథాలు, గృహాలు మొదలైనవి బ్రాహ్మణులకు దానం చేసి పుణ్యకార్యాలు చేయాలని నిర్ణయించారు. అందరూ కూడా పడవల ద్వారా సముద్రాన్ని దాటి రథాలపై ప్రభాస క్షేత్రానికి చేరుకున్నారు. శ్రీకృష్ణుని ఆదేశాలను అనుసరించి యాదవులు పుణ్యకార్యాలు ప్రారంభించారు. కానీ విధి వారి బుద్ధిని మార్చింది. అక్కడ వారు మైరేయక అనే మద్యాన్ని సేవించడం ప్రారంభించారు. ఆ మద్యం ప్రభావంతో వారి వివేకం నశించింది. కోపావేశాలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం మొదలుపెట్టారు. ధనస్సులు, బాణాలు, ఖడ్గాలు, ఈటలు, గదలు, తోమరాలు మరియు ఇతర ఆయుధాలతో సముద్ర తీరాన భీకర యుద్ధం ప్రారంభమైంది. ప్రద్యుమ్నుడు సాంబుడితో, అక్రూరుడు భోజుడితో, అనిరుద్ధుడు సాత్యకితో, గదుడు తన కుమారుడితో, సుమిత్రుడు సురధుడితో యుద్ధం చేశారు. అందరూ మహావీరులే. కోపావేశంలో ఒకరిని ఒకరు సంహరించడానికి సిద్ధపడ్డారు. చివరకు యుద్ధంలో వారి ఆయుధాలన్నీ విరిగిపోయాయి. అప్పుడు సముద్ర తీరంలో పెరిగిన ఎరకగడ్డిని పీకి ఆయుధాలుగా ఉపయోగించడం ప్రారంభించారు. ఆశ్చర్యకరంగా యాదవుల చేతుల్లోకి రాగానే ఆ సాధారణ గడ్డి వజ్రాయుధంలా మారిపోయింది. శ్రీకృష్ణుడు, బలరాముడు వారిని ఆపడానికి ప్రయత్నించిన మదాంత

ఎదురైన యాదవులు వారిపైన దాడి చేయడానికి సిద్ధమయ్యారు. చివరికి పరస్పర కలహాల వల్ల యదువంశం మొత్తం నాశనమైంది. యదువంశ వినాశనం అనంతరం ఆదిశేషుని అవతారమైన బలరాముడు యోగ సమాధిలోకి ప్రవేశించి తన దేహాన్ని విడిచిపెట్టాడు. తన అన్నగారి నిర్యాణాన్ని చూసిన శ్రీకృష్ణుడు ఒక రావి చెట్టు కింద ప్రశాంతంగా కూర్చున్నాడు. తన కుడితొడపై ఎడమ పాదాన్ని ఉంచుకుని ధ్యానంలో నిమగ్నమయ్యాడు. అదే సమయంలో అక్కడికి జరా అనే వేటగాడు వచ్చాడు. సముద్రంలో పడేసిన ముసలం నుండి మిగిలిన పదునైన ముక్కను తన బాణం మునగా ఉపయోగించాడు. దూరం నుండి శ్రీకృష్ణుని యొక్క ఎర్రటి పాదం జింక ముఖల్లా కనిపించడంతో అతడు బాణాన్ని ప్రయోగించాడు. ఆ బాణం శ్రీకృష్ణునికి తగిలింది. అనంతరం బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో పాటు దేవతలందరూ అక్కడికి విచ్చేశారు. తరువాత శ్రీకృష్ణుడు తన అవతార కార్యాన్ని ముగించి వైకుంఠానికి చేరుకున్నాడు. మరోవైపు యదువంశ వినాశనం, శ్రీకృష్ణుని స్వధామ ప్రాప్తి వార్త తెలిసిన తరువాత తల్లి దేవకి, రోహిణీదేవి మరియు తండ్రి వసుదేవుడు తీవ్ర శోకంతో తమ ప్రాణాలను విడిచారు. అనంతరం అర్జునుడు వారందరికీ అంత్యక్రియలు నిర్వహించాడు. తరువాత మిగిలిన స్త్రీలు పిల్లల్ని తీసుకుని ద్వారకా నగరాన్ని విడిచి బయటకు వచ్చిన వెంటనే ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. శ్రీకృష్ణుని యొక్క దివ్య మహల్ను మినహాయించి క్షణాల్లోనే సముద్రం మొత్తం స్వర్ణమయమైన ద్వారకా నగరాన్ని తనలో కలిపేసింది. అలా ఒకప్పుడు వైభవానికి ప్రతీకగా నిలిచిన స్వర్ణ ద్వారక సముద్ర జలాల్లో శాశ్వతంగా లీనమైపోయింది. లిజనర్స్, మరి స్వర్ణ ద్వారక సముద్రంలో ఎలా మునిగిపోయింది అనే దాని గురించి చక్కటి విషయాలు తెలుసుకున్నాం కదండి. ఇక అలానే ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, గోపాలపట్నం నుండి సుధాకర్ గారు, అరుణ, సూర్యకుమారి, లలిత, వశిష్ట, ప్రవళిక, కౌండిన్య, తేజ, మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విష్ణు రేడియో విజయమామికి నమస్తే, శుభోదయం అంటున్నారు. నమస్తే అండి, శుభోదయం. మరి శ్రావణ శనివారం, హ్యాపీ వీకెండ్ అంటున్నారు. అలానే ఈరోజు మా అపురూప స్నేహమాల ఫ్రెండ్స్ అందరికీ కూడా హ్యాపీ వీకెండ్ తెలియజేయండి అంటున్నారు. తప్పకుండానండి. మరి అలానే విజేత చిత్రం నుండి ఎంత ఎదిగిపోయావయ్యా అని చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ చక్కని పాటనైతే ప్రసారం చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మెగాస్టార్ చిరంజీవి గారికి మీ తరపు నుండి, రేడియో విష్ణు 90.4 తరపు నుండి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం. విని ఆనందించండి.

లిజినెస్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు తిరుమతుల గుప్త గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ బంగారుదాలికి నమస్తే, శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభ మధ్యాహ్నం. మరి ఆగస్ట్ 22 మరి ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న కొణిదెల శివశంకర వరప్రసాద్ గారు, మనందరం చిరు అని ముద్దుగా పిలుచుకుని చిరంజీవి గారు. మరి పశ్చిమ గోదావరి జిల్లాలో రెబల్ స్టార్ కృష్ణరాజు గారు పుట్టిన మొగల్తూరు గ్రామంలో కొణిదెల వెంకట్రావు, అంజనీదేవి దంపతులకు జన్మించడం జరిగింది. మరి ఆయన సినిమాల్లోకి వెళ్ళడానికి ఆలంబన కూడా కృష్ణరాజు గారి అని చిరంజీవి గారు ఇప్పుడు కూడా చెప్తూ ఉంటారు. ఇక చిరంజీవి గారు నటించిన చిత్రాల కోసం, వారికి ఉన్న బిరుదల కోసం, వారికి జరిగిన సన్మాన సత్కారాల కోసం తెలియని వారు దాదాపుగా ఉండరు అని చెప్పంటున్నారు. మరి చిరంజీవి గారికి మరోమారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరు స్తున్నాను అంటున్నారు. అలాని ఆగస్ట్ 21 అనగా నిన్న, మరి మనందరం ఎంతో బాధపడవలసిన సంఘటన జరిగింది. మరి ఈ విషయం కూడా అందరికీ తెలిసే ఉంటుంది అంటున్నారు. మరి ఆ విషయం తెలిసినా ఆమె నేపథ్యం కోసం తెలియని వారు ఉంటారని తెలియపరుస్తున్నాను అంటున్నారు. మరి ఆ బాధాకర విషయం అనగా, మరి ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న చిరంజీవి గారికి ఆమె కాంబినేషన్లో చిత్రాలేమీ లేకపోయినా, ఆయన చాలా సందర్భాల్లో ఆమెకు పెద్ద కొడుకు గానీ చిన్న మనవుడుగా కానీ ఒక్క చిత్రమైనా చేయాలని ఉందని పలు వేదికల్లో అంటూ ఉండేవారు. కాకపోతే ఆ కోరిక సాకారం కాకపోయినా పరిశ్రమలో మాత్రం ఆమె మీద, ఆమె నటన మీద ఎన్నో ప్రశంసల జల్లులు కురిపించేవారు. అందరూ అభిమానించే చిరంజీవి గారు, ఎంతగానో అభిమానించే ఆమె మరెవరో కాదు అలనాటి అందాల నటి కృష్ణకుమారి గారికి సొంత తోబుట్టువకు శంకర మంచి జానకి గారు అనగా షావుకారు జానకి గారు. మరి నిన్న మధ్యాహ్నం ఆమె అనారోగ్యంతో, వయోభారంతో స్వర్గస్థులు కావడం జరిగింది అని చెప్పంటున్నారు. మరి జానకి గారు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జన్మించడం జరిగింది అంటున్నారు. సినిమాల్లోకి రాకముందు ఆమె రంగస్థల నాటకాల్లో నటించడంతో పాటు ఆకాశవాణి కళామతల్లి నీడిలో కూడా సేవలు అందించడం జరిగింది. ఇక విజయ ప్రొడక్షన్స్ వారు ముఖ్యంగా జానకి గారిలో ఉన్న వాచకాన్ని ఇష్టపడి తొలి చిత్రమైన షావుకారు చిత్రం ద్వారా ఆమెను చిత్ర పరిశ్రమకు పరిచయం చేయడం జరిగింది అంటున్నారు. మరి అప్పటి నుండి ఆ చిత్రం పేరు ఆమె ఇంటి పేరు అయిపోవడం కూడా జరిగింది అంటున్నారు. ఆ తర్వాత ఆమె 400 చిత్రాల్లో అద్భుతమైన నటనా పటిమను కనపరిచారు. ముఖ్యంగా అక్క చెల్లెళ్ళు, తాయారమ్మ, బంగారయ్య, మరి ముఖ్యంగా సంసారం ఒక చదరంగం చిత్రంలో చిలకమ్మ పాత్రలో, మరి నువ్వలకో అని ఉత్తరాంధ్ర మాండలికంతో పాత్రపరంగా ఆమె ఇంట్లో పని మనిషి అయినా నానాటికి అస్తవ్యస్తంగా మారిపోతున్న ఆ సంసారాన్ని మరలా నిలబెట్టడంలో ఆమె చిలకమ్మ పాత్రే కీలకమైంది. అలాంటి మంచి మంచి పాత్రలు పోషించిన ఆమె ఆఖరి చిత్రం అన్ని మంచి శకునాలే. ఆమెకు నివాళి తెలియపరుస్తూ, మరి అదే చిత్రంలో ఆ చిత్రానికి ప్రధాన పాత్ర అయిన అప్పలనాయుడు పాత్రలో అత్యద్భుతంగా నటించిన గొల్లపూడి మారుతీరావు గారిని ఓదారుస్తూ చిలకమ్మ పాత్రలో ఆమెను అభినయించిన పాట, మరి సంసారం ఒక చదరంగ చిత్రం నుండి బాలుగారు ఆలపించినటువంటి పాట, వేటూరు గారి రచన, సంగీతం చక్రవర్తి. మరి జగమే మాయ, బ్రతుకే మాయ, వేదాలలో సారం ఇంతేనయ్య అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిస్నర్స్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా ఈనాడు మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే కర్నూలు నుండి బ్రహ్మయ్య గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ మేడంకి నమస్తే, శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభోదయం, శుభ మధ్యాహ్నం ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి నిన్న మా పెళ్లి రోజు జరిగింది, మరి ప్రోగ్రాం లేదు కాబట్టి మరి బిలేటెడ్గా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక చక్కని పాటనైతే మా కోసం ప్రసారం చేయండి అంటున్నారు. తప్పకుండా రండి. మరి నిన్న పెళ్లి రోజు జరిగినటువంటి మీకు మీ కుటుంబ సభ్యులందరి తరపు నుండి, రెడీ విష్ణు 90.4 తరపు నుండి కూడా మరి బిలేటెడ్గా పెళ్లి రోజు శుభాకాంక్షలు. మరి బ్రహ్మయ్య గారు మీరు ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మీకోసం ఒక చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిస్నర్స్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి బెంగళూరు నుండి జయలక్ష్మి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మరి బిలేటెడ్గా హ్యాపీ వరలక్ష్మి వ్రత దినోత్సవ శుభాకాంక్షలు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి మంచి మంచి విషయాలు తెలియజేస్తున్నారు, ధన్యవాదాలు అంటున్నారు. అలానే ఈరోజు మా కోసం గూడు పుట్టాని చిత్రం నుండి తనివి తీరలేదే అని చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి అలానే నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి కర్ణాటక పెత్తనపల్లి నుండి సుబ్రహ్మణ్య గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే మేడం అంటున్నారు. మరి వరల మహాలక్ష్మి పండుగ శుభాకాంక్షలు అంటున్నారు. ప్రతిరోజు కార్యక్రమాలు వింటున్నాము. మరి వెంకటేశ్వర స్వామి అష్టకం గురించి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. అలానే అల్లుడు గారు చిత్రం నుండి బుద్ధబంతి నవ్వులు మూగభాషలు అనే చక్కని పాటను కూడా ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. ఇక్కడ మరి

సింహస్మనికి నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి గారు, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి, వర్షిత్, సాయి, రిత్విక్, పండు, మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ మేడం గారు చాలా చాలా చక్కని విషయాలు అయితే తెలియజేస్తున్నారు, ధన్యవాదాలు అంటున్నారు. అలానే హిట్లర్ చిత్రం నుండి కన్నీళ్లకే కన్నీళ్లు వచ్చే అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండా అండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటలు అయితే ప్లే చేస్తున్నాం. లిజినెస్ మరి విన్నారు కదా, ఇదండి నాటి మన సరదాగా కాసేపు కార్యక్రమం. చక్కటి విషయాలు తెలుసుకున్నాం, మంచి మంచి పాటలు కూడా విన్నాం కదా. తిరిగి ప్రసారం ఈ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో ప్రక్షాళనం కథ వింటారు. శారదా, శారదా పిలుపు. ఆ గొంతులో అధికారం. భోజనాలయ్యాక వంటింట్లో అరుక్కడుగుతున్నాను. విసుగ్గా ఉందా పిలుపు? ఎంత విసుగ్గా ఉందంటే వెంటనే అక్కడి నుంచి పరిగెత్తిపోవాలన్నంతగా. 30 ఏళ్లుగా నన్ను శాసిస్తోందా గొంతు. ఇప్పుడు మంచం మీద పడ్డా ఆ మనిషి తలబిరుసు తగ్గలేదు. ఆ వస్తున్నా అంటూ చెయ్యి తుడుచుకుంటూ వెళ్లాను. కాస్తంత వీపు గేరవే, దురద పెడుతోంది. నాకసలు ఎవరికైనా వీపు గోకలంటే పరమరూత. కాని తప్పదు, ఆమె చెప్పిన మాట వినడం పెళ్లైనప్పటినుంచి అలవాటైపోయింది. కాని ఇప్పుడు ఆమె మంచం మీద ఉండి చేయించుకుంటుంటే ఇన్నాళ్లు ఆమె మీదున్న ద్వేషం బయటకొస్తోంది. నేను పెళ్లైన 5 ఏళ్లకి కాలేజీలో లెక్చరర్గా ఉద్యోగంలో చేరాను. ఆమెకది సుతారాము ఇష్టం లేదు. పెళ్లైనప్పటినుంచి నన్ను ఎన్ని రకాలుగా వేధించిందో ఆ జ్ఞాపకాలు నన్ను వదలడం లేదు. ఆమెకిప్పుడు చెముడు కూడా తోడవటంతో నా కడుపులో రగిలే కసికి మంచి లెటౌట్. కాని ఆమె తెలివేంది. ఏవే శారదా, నన్ను తిట్టుకుంటున్నావా? నీ చేతిలో ఇలా పడాలని నాకు రాసుందే అంటుంది. కాని నేనేం లెక్క చేయను. మొన్న మా ఆయనకి వినిపించేలాగా ఈ పేడ ఎప్పుడు వదులుతుందో. బావున్నప్పుడు నేను సాధించి చంపుకు తింది, ఇప్పుడు మంచాన పడి నాకంటూ ఓ జీవితం లేకుండా చేసింది. చచ్చి కూడా దయ్యమీనను పీకుతుంటుందేమో అన్నాను. ఆయన ముఖం నానమైంది. శారదా, కనీసం ఓ మనిషిని ఆలోచించు. గతాన్ని తవ్వుకునే ప్రయోజనం ఏంటి? ఆమె నిస్సహాయ స్థితిలో ఉంది అన్నారు. ఆమె కంటే ముందు నేనే పోతే అదే అదృష్టం. మీకు మీ అమ్మాయిగా ముఖ్యం అని మరింత మండిపడ్డాను. పక్షవాతంతో ఆమె మంచాన పడ్డాక ఆమెకి సేవ చేయడానికి ఓ మనిషిని పెట్టాం. కాని ఈమె చేదస్థానికి అధికారానికి తట్టుకుని పనిచేయలేక ఆ మనిషి మానేసి వెళ్లిపోయింది. అలా ఇద్దరు మారాక తప్పనిసరిగా నేనే చేస్తున్నాను. ఆమె ఎన్ని రకాలుగా నన్ను బాధ పెట్టిందో తలుచుకుంటే దుఃఖము కోపము వస్తాయి. ప్రతిదానికి ఆంక్షలు. నేను చేసే ప్రతి పనిలో తప్పులెంచడం, చిన్న తప్పుని భూతద్దంలో అందరికీ చూపి నన్ను 4 మాటలని తృప్తిపడే ఆమె నైజం. ఎన్నో రాత్రులు ఒంటరిగా ఏడ్చాను. ఆయన ఏమీ పట్టనట్లు తన మానాన తాను మధ్యస్థంగా ఉండిపోయేవారు. ఎన్ని కలలు కన్నాను. రిటైర్ అవుతూనే ఎప్పుడో మానేసిన వీణతీగలు సరిచేయించి మళ్లీ సాధన మొదలెట్టాలని, సరస్వతమ్మ గారి దగ్గర కొన్ని అన్నమాచార్య కీర్తనలు నేర్చుకోవాలని, ఇంటి ముందర జాగాలు కొన్ని మొక్కలు పద్ధతిగా పెంచాలని అన్నీ కలలుగానే మిగిలిపోయాయి. రోజంతా ఈమె సేవ, ఇంటి పని, విసుగుకి ఓ ముసుగుల టీవీ, ఇంతే బతుకు. నా కొడుక్కి నెల క్రితమే పెళ్లైంది. కొడుకు కొడలు ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. పరుగుల జీవితం వాళ్ళది. వాడు ప్రొద్దున 7 ఇంటికి వెళ్ళిపోతాడు. కోడలు 8 ఇంటికి లేచి తయారై 9 ఇంటికల్లా వెళ్తుంది. రాత్రి ఒకరి వెనుక ఒకరు లేదా ఇద్దరు కలుసో వస్తారు. మొదటి రోజు కోడలు 8 ఇంటికి లేస్తే నాకు ఆశ్చర్యం వేసింది. పెళ్లైన కొత్తలో ఓ రోజు 7 ఇంటికి లేస్తే అత్తగారేమో చీపురు నా ముందర విసరకొట్టి, ఇంటి పని ఎవరు చేస్తారు తల్లి, 7 ఇంటికి లేస్తే ఈ కాలం వాళ్ళకి సంసారం చేయడం తెలీదు అంది. తర్వాతెప్పుడు ఆలస్యంగా లేవలేదు. కాని అప్పటి కాలానికి ఇప్పటికీ పోలికెక్కడా. వీళ్ళకి పాపం ఎన్నో టెన్షన్లు. నా ఆలోచనలోంచి కాలింగ్ బెల్ వినిపిస్తే లేచాను. తలుపు తెరిస్తే నా కోడలు

సరిత వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళని ఆహ్వానించి మర్యాదలు చేశాను. మొదటిసారి స్మితని వదిలి నెల రోజులున్నాం వదిన, చూడాలనిపించేసింది, వచ్చేసాం అంటూ బేలగా అందామి. అరే మీ అమ్మ ఇల్లు, మీ ఇల్లు కాదా, తప్పకుండా రావాల్సిందే అన్నాను. ఆడపిల్లల్ని కన్నవాళ్ల బాధ అలాగే ఉంటుంది కదా అనుకుంటూ, వాళ్ళు నేను మా అత్తగారికి చేస్తున్న సేవల్ని పదే పదే పొగుడుతుంటే మొదటిసారిగా అపరాధ భావం కలిగింది. ఎంత ఓపికమ్మా మీకు, ముఖం మీద డవ్వు చెదరకుండా అత్తగారికి ఇంత సేవ చేస్తున్నారంటే నిజంగా పుణ్యజీవి తల్లి మీరు అన్నారు స్మిత నాన్నగారు. వాళ్ళున్నన్ని రోజులు నా నిజస్వరూపానికి ఒక తొడుగు తగిలించాను కదా. మరి నా కొడుకు కొడలు ఇంట్లో ఉన్నప్పుడు ఆ పరద తప్పనిసరిగా ఉంటుంది. మా ఆయన ముందు ఎవరూ లేనప్పుడు నా గుండెలో ద్వేషం అలా అగ్నిపర్వతమై లేచి జ్వాలలు కక్కి ఆయన్ని బాధ పెడుతుంటే ఓ రాక్షసానందంతో ఏం దొరుకుతుంది నాకు, నా మనసులో ఘర్షణ. స్మిత రోజు ఇలా 8 లేస్తుందా అడిగింది వాళ్ళమ్మ. ఇంకా పెళ్ళైన కొత్త కదా, బాధ్యతలు మీద పడితే వాళ్లే తెలుసుకుంటారు, ఎంజాయ్ చేయనియండి అన్నాను. 2 వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత రోజు స్మిత పృథుడే లేచింది. నా పూజ కాగానే కాఫీ ఇచ్చింది. కాస్తంత ఆశ్చర్యం వేసినా ఊరుకున్నాను. ఇంట్లో ఉన్నంతసేపు నా పనిలో తనే తనే సాయం చేస్తోంది, తెలియనివి అడిగి తెలుసుకుంటోంది. ఈ మధ్య అత్తగారిని తిట్టుకోబోతే 1000 పొగడ్తలు గుర్తొచ్చి కాస్త సిక్కేస్తోంది. ఆమెని తిట్టుకోకుండా ఓ మానవత దృక్పథంతో నిస్సహాయ వ్యక్తికి సేవ చేస్తున్నా అని నాకు నేనే చెప్పుకోవడం వల్ల కాస్తంత మనసుకి హాయిగా ఉంటోంది. వింతగా ఉంది కాని ఒకరిని తిట్టుకోవడం వల్ల నా మనసు కూడా ఎంతగా కష్టపడుతుందన్నమాట. ఆ రోజు ప్రొద్దుటే 6 సెల్లోంచి హ్యాపీ బర్త్డే టు యూ అంటూ శ్రావ్యంగా వినిపించింది. కళ్ళు తెరిస్తే ఎదురుగా లేత గులాబీలతో అందమైన పుష్పగుచ్చం, దాని ప్రక్కనే ఓ చిన్న స్టాండ్ మీద మెరుస్తున్న అక్షరాలతో ఓ కవిత, సందేశం లాంటిది రాసిన కార్డు. అమ్మంటే అనురాగం, అమ్ముంటే ఆనందం, అమ్మ పంచేది ప్రేమామృతం, అమ్మ సాటి అమ్మే, అమ్మ కలకాలం సంతోషంగా ఉండాలని, మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని. సతీష్, స్మిత. ముఖం కడుక్కుని రాగానే కోడలు కాఫీ ఇచ్చి, అత్తయ్య ఈరోజు మీరు వంటింట్లో ఏ పని చేయకూడదు, నాకు ఈరోజు వీక్లీ ఆఫ్, మీరు ఇప్పుడే పుట్టిన పాపాయి మరి అంది. ఈయన సతీష్ శుభాకాంక్షలు చెప్పారు. నేను స్నానం చేసిరాగానే కోడలు కొత్త చీర రవిక తీసిపెట్టింది. నాకు తెలియకుండా ఎప్పుడు కుట్టించిందో రవిక, లేత నీలం రంగు గద్వాల్ చీరే, సాయంత్రం కట్టుకుంటాలేమ్మా అంటే వినలేదు. మీరు మావయ్య గుడికెళ్ళరండి అంది. చీర కట్టుకుని ఆయనతో కలిసి అత్తగారికి దండం పెట్టాను. మొత్తైదుగా కలకాలం హాయిగా ఉండు తల్లి అంది. ఎందుకో కళ్ళల్లో నీళ్లొచ్చాయి. ఆమె పుట్టినరోజెప్పుడో తెలియదు, ఎప్పుడూ జరుపుకున్నట్టు గుర్తులేదు. కానీ ఇంట్లో అందరి పుట్టినరోజులకి ఆమె తలంటు పోసేది, తీపి చేసేది. ఆమెకి మా మామగారితో 2 ఇద్దరికీ 15 వ్యత్యాసం. 16 పెళ్ళైతే 25 వైధవ్యం. సవతి పిల్లలు, తన పిల్లలు అందరూ కలిపి 6 పిల్లల్ని బాధ్యతగా అప్పించి పెద్ద చేసి ఆస్తి నిలబెట్టుకోవటంలో ఆమె ఎన్ని కష్టాలు పడి ఉంటుందో, ఆ కాఠిన్యం వెనుక ఏ కారణాలున్నాయో. ఆమెకు సంగీతం నేర్చుకోవాలని ఉన్నా వేదరికం వల్ల నేర్చుకోలేకపోయిందట. నేను బాగా కీర్తనలు పాడతానని అందరితో గొప్పగా చెప్పుకునేది, నన్ను మాత్రం ఎదురుగా ఎప్పుడూ మెచ్చుకునేది కాదు. ఇంకా అధికారంగా అందరి ముందర అడిగేది, శోభిల్లు సప్తస్వర పాడవే అంటూ. నా కోడలు ఇంటికి వచ్చి 2 అయ్యింది. నేను ఆమెని ఏవీ తప్పులు పట్టను, సాధించను, కానీ ప్రేమగా ఇష్టంగా కూడా ఎక్కువ మాట్లాడను. మక్కయ్య కోడల్ని గమనించాక నాకు ఈ కాలం కోడళ్ళంటే భయం వేసిన మాట నిజమే. అందుకే అంటీ ముట్టనట్టుగా కాస్తంత దూరంగా ఉండటమే మంచిదనుకున్నాను. కానీ తను మాత్రం చాలా అభిమానంగా ఉంటుంది. పుట్టింటి సంగతులు, ఆఫీస్ విషయాలు మాట్లాడుతుంది, స్నేహంగా ఉంటుంది. నాకు మత్తగాని చూస్తే మొదటినుంచి భయం, అందులోంచి పుట్టిన ద్వేషం తప్ప ఎప్పుడూ ఇష్టంగా ఉండిన జ్ఞాపకం లేదు. ఇప్పుడైతే మంచాన పడింది, కానీ బాగున్నప్పుడు సోమరిగా కూర్చోవడం ఎప్పుడూ చూడలేదు. ఏదో ఒక పని కల్పించుకుని చేస్తుండేది. సాయంత్రం నాకు చెప్పకుండా స్మిత నా స్నేహితురాల్ని పిలిచింది డిన్నర్కి. పదార్థాలన్నీ బయట నుంచి తెప్పించింది. ఎలాగైనా ఈ కాలం పిల్లలు ప్రతీదీ చక్కగా ప్రణాళికబద్ధంగా చేస్తారనిపించింది. భర్తగారిని మెల్లగా వీల్ చైర్లో తీసుకొచ్చి కూర్చోబెట్టాను. ఆమెకి అందరితో మాట్లాడాలన్న ఆశ. సరదాగా గడిచింది సాయంత్రం. నా నేస్తారందరూ నేను మా అత్తగారికి చేస్తున్న సేవని రకరకాలుగా పొగుడుతున్నారు. ముసలివాళ్ళని ఎలాగోలా వదిలించుకోవాలని వృద్ధాశ్రమాల్లో చేరుస్తున్న ఈ రోజుల్లో
నాలాంటి వాళ్లు నూటికో కోటికో ఒకరుంటారు.

అన్నారు. నాకెందుకో పాతాళంలోకి కుంగిపోతున్నట్టుంది. ఇంతలో మత్తగారు నా ఫ్రెండ్ సరితతో అనడం వినిపించింది. నేను ఎన్ని కష్టాలు పడ్డా దేవుడు మంచి కోడల్నిచ్చాడు. కన్న బిడ్డ కన్నా ఎక్కువగా చేస్తుంది. ఆ గొంతులో ఎంతో ప్రేమ. కాని నన్ను చూస్తూనే ఆమె అధికారంగా కాసిని మంచినీళ్లు తీసుకురావే అంది. అనుకోకుండా ఆ రోజు రాత్రి చక్కటి వర్షం కురిసింది. రోడ్ల మీదున్న దుమ్మంతా పోయి నల్లగా అందంగా మెరుస్తున్నాయి. శ్రోతలు, ఇంతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో ప్రక్షాళనం కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది మన రేడియో విష్ణు 90.4. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు MD DM గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2. సెల్ 8865 5873.
0: హాయ్ లిస్నర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు టైమ్ లైన్. భీమవరం పట్టణంలో శ్రావణ మాసం సందర్భంగా అమ్మవారి ఆలయాలు భక్తులతో కళకళలాడాయి. పంచారమ క్షేత్రం గునిపొడి సోమేశ్వర జనార్దన స్వామి ఆలయంలో ఉన్న అన్నపూర్ణమ్మవారికి శుక్రవారం పంచామృతాలతో అభిషేకాలు, సహస్రనామ కుంకుమ పూజలు నిర్వహించారు. సాయంత్రం విశేష పుష్పాలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు. వెంటవారి తోటలో ఉన్న బాలాత్రిపుర సుందరి అమ్మవారికి ఆలయ ప్రాంగణం తమలపాకుల దండలతో అలంకరించి కుంకుమ పూజలు నిర్వహించారు. 2nd పట్టణం శ్రీరాంపురం కూడలిలో కనకదుర్గమ్మ ఆలయంలో అమ్మవారిని వివిధ రకాల పుష్పాలు, స్వర్ణ, రజత ఆభరణాలతో అలంకరించి శ్రీచక్రానికి సహస్రనామ పూజలు భక్తుల సహకారంతో చేసినట్లు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. శ్రావణ మాసం 2nd శుక్రవారం సందర్భంగా ఆకివీడు పురదేవత, పెద్దింట్లమ్మ, రోజువారీ మార్కెట్ వద్ద వసువులమ్మ, మాదివాడ ప్రాంతంలోని గంగానమ్మ, భద్రావమ్మ, గుమ్మలూరులోని కనకదుర్గమ్మ, అజ్జమూరులోని అజ్జలమ్మ వాళ్లను ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. వీరవసరం కోటి సత్యమ్మవారిని కరెన్సీ నోట్లతో అలంకరించడంతో దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చారు. భీమవరం మండలం చిన అమీరం పంచాయతీ కొత్తపేటలో రామాలయం నిర్మాణానికి ఎమ్మెల్యే పులపత్తి రామాంజనేయులు శుక్రవారం శంకుస్థాపన చేశారు. శ్రీవాణి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మాణం జరుగుతుందన్నారు. దాతలు, భక్తుల సహకారంతో ట్రస్ట్ పర్యవేక్షణలు, నిర్మాణ పనులు జరుగుతాయన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, స్థానిక పెద్దలు, నిర్మాణ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. కాళ్ళకురులు వెంకన్న ఆలయం వద్ద మాడవీధుల విస్తరణ అభివృద్ది పనులకు 150,000 రూపాయల విరాణం సమకూరినట్లు దేవస్థానం చైర్మన్ అడ్డాల శివరామరాజు తెలిపారు. కైకలూరుకు చెందిన బుద్ధరాజు నరసింహరాజు దంపతుల కుమారుడు హరి శ్రీనివాస వర్మ 150,000 రూపాయలు అందించినట్లు తెలిపారు. మనసు పలికే మధుర భావమే కవిత అని పలువురు ప్రతినిధులు అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం వెంకటరమ థియేటర్ కాంప్లెక్స్ లో నిర్వహించిన కవిత దినోత్సవంలో మాట్లాడారు. రచయితలు కలిగొట్ల గోపాల శర్మ, డాక్టర్ ఎస్ సత్యనారాయణరాజు మాట్లాడుతూ అంతరించిపోతున్న భాషలు

20 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వృద్ధుల సంఘం గౌరవ అధ్యక్షులు, వైద్యులు ఎంవీఎస్ సూర్యనారాయణరాజు, సంఘం అధ్యక్షులు బొబ్బిలి బంగారయ్య, మార్టిన్ బాబు, ఢిల్లీ సతీష్ కుమార్, పల్లి అప్పిరెడ్డి తదితర లయన్స్ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఏవియన్ ఇన్ఫ్లుయెంజా, బర్డ్ ఫ్లూ పై అవగాహన కార్యక్రమాన్ని భీమవరంలో నిర్వహించారు. 2 రోజుల పాటు నిర్వహించిన కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ, పశు సంవర్ధక శాఖ, ఆహార భద్రత, విద్య తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శిక్షణ పొందిన సిబ్బందికి ధృవీకరణ పత్రాలు అందజేశారు. డిఎస్ఓ రవి, వైద్యాధికారులు సుధాకర్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సినీ నటి షావుకారు జానకి మృతిపై వీరవసరం కళాపరిషత్ అధ్యక్షులు గుండా రామకృష్ణ, సభ్యులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. కళాపరిషత్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రంగస్థల సినీ నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె మృతి ఈ రెండు రంగాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ఈ కార్యక్రమంలో కళాపరిషత్ సభ్యులు పాల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. స్థానిక నగరేశ్వర, మహిషాసుర మర్దిని, వాసవి కన్యక పరమేశ్వరి ఆలయాన్ని శుక్రవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి కుటుంబ సమేతంగా సందర్శించారు. ఆలయ అర్చకులు వారికి వేద ఆశీర్వాదం అందించారు. నగరేశ్వర స్వామికి పూజలు, అమ్మవార్లకు కుంకుమ పూజలు చేశారు. యువ గుబ్బల రామపెద్దింటలరావు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి వారిని సత్కరించారు. స్థానిక వాసవి శాంతిధామ్లో మరకత వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని అమ్మవారికి పూజలు నిర్వహించారు. శ్రావణ మాసం 2వ శుక్రవారం సందర్భంగా భీమవరం ఇలవేల్పు మావిళ్లమ్మను 4 లక్షల గాజులతో అలంకరించారు. ఉదయం సుప్రభాత సేవ, సహస్రనామ కుంకుమ పూజ చేశారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా గాజుల అలంకరణలు ఏర్పాటు చేసిన వరలక్ష్మీదేవి ప్రతిమ భక్తులను ఆకట్టుకుంది. ఆలయ సహాయ కమిషనర్ బిఎం నగేష్ మాట్లాడుతూ అమ్మవారికి 100,000 గాజులతో అలంకరించాలని సంకల్పించామని, అంచనాకు మించి భక్తులు సమర్పించడంతో సుమారు 4 లక్షల కంకణాలతో తీర్చిదిద్దామన్నారు. శ్రావణ మాసం 2వ శుక్రవారాన్ని పురస్కరించుకుని శ్రీశైల మహాక్షేత్రంలో దేవస్థానం ఆధ్వర్యంలో ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. ఆలయానికి ఉత్తర భాగంలో ఉన్న చంద్రావతి కళ్యాణ మండపంలో వ్రతాలకు ఏర్పాట్లు చేశారు. వేదికపై కొలువుతీరిన వరలక్ష్మీదేవి, శ్రీ భ్రమరంబ మల్లికార్జున స్వామివార్ల ఉత్సవ మూర్తులకు అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. 1800 మంది మహిళలు పాల్గొని గోత్రనామాలతో వ్రతం చేపట్టారు. వారందరికీ అమ్మవారి చీర, గాజులు, ప్రసాదాలు అందజేసి స్వామి అమ్మవార్ల దర్శనం చేయించారు. ఆలయవో ఎం శ్రీనివాసరావు దంపతులు పాల్గొన్నారు. అరుదుగా పూసే పువ్వుల్లో బ్రహ్మ కమలం ఒకటి. పాలకొల్లు మండలం లంగల్కొడేరుకు చెందిన వేగేశ్ని మురళి కృష్ణరాజు అనే రైతు నివాసంలో ప్రత్యేకంగా కుండీలు నాటిన మొక్కలు బ్రహ్మ కమలం పువ్వులు పూసి కనువిందు చేస్తోంది. వరలక్ష్మి వ్రతం రోజున ఈ పువ్వు వికసించడంతో గ్రామస్తులు, మహిళలు వచ్చి పుష్పాన్ని చూసి వెళుతున్నారు. జాతీయ స్థాయి అథ్లెటిక్ పోటీలకు ఎదగడమే లక్ష్యమని, దానికోసం ఎంత కష్టమైనా భరిస్తాను అని పాలా సాహితీ ప్రియదర్శిని తెలిపారు. తణుకులోని ముళ్లపూడి వెంకట్రమ పాలిటెక్నిక్ కాలేజీలో డిప్లొమా చదువుతున్న ఆమె అథ్లెటిక్స్ లో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లిదండ్రులు దుర్గాప్రసాద్, బంగాదేవి క్రీడలపై తనకున్న ఆసక్తిని గురించి అథ్లెటిక్స్ లో చిట్టూరు ఇంద్రయ్య కాలేజ్ గ్రౌండ్ లో సాయిబాబు అనే కోచ్ వద్ద రన్నింగ్, లాంగ్ జంప్లలో శిక్షణ తీసుకుంటున్నాను. మరిప్పటి వరకు జిల్లా స్థాయి ఛాంపియన్షిప్ పోటీల్లో 13 సార్లు రన్నింగ్ లో మొదటి స్థానంలో నిలిచాను. 2 సార్లు రాష్ట్రీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నానని తెలిపింది. మరి సందర్భంగా విజయమ్మస్ వెంకటేశ్వరరావు, రేవతి దంపతులు 15,000 రూపాయలు విలువగల స్పోర్ట్స్ షూను అందజేశారు. ఈ కార్యక్రమంలో వాకర్ సభ్యులు మనవర్తి వెంకటేశ్వరరావు, పెరిచెల్ల కృష్ణరాజు, చీకటి శ్రీనివాసరావు, బేడికొండ నాగయ్య పలువురు సభ్యులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి టైమ్ లైన్ విశేషాలు. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మెడకలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీబోడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2 కాంటాక్ట్ 9494

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గుండెకు సంబంధించిన డాక్టర్ గారిచే ఉచిత మెగా మెడికల్ క్యాంప్
1: ఆగస్ట్ 25, 2026 అనగా మంగళవారం ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొను అనుభవం కలిగిన వైద్య నిపుణులు డాక్టర్ పి సిరిల్, ఎంబీబీఎస్ డిసి క్లినికల్ కార్డియాలజిస్ట్.
1: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం గుండెదడ, గుండెపోటు, గుండె బలహీనత సంబంధిత సమస్యలు, కాళ్లవాపులు, బీపీ, షుగర్, దగ్గు, చేయి నొప్పి,
0: అధికంగా చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం, ఆయాసం, కళ్లు తిరగడం మొదలగు అన్ని రకాల గుండెకు సంబంధించి వ్యాధులు చూడబడును.
1: ఈసీజీ 2D ఎకో ఉచితంగా చేయబడును.
0: డాక్టర్ గారి సలహా మేరకు అవసరమైన వారికి రక్త పరీక్షలలో 50% రాయితీ ఇవ్వబడును.
1: మరిన్ని వివరాలకి సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9989342009.
2: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్, భీమవరం.
2: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
2: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666. ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తి

0: ఆఫర్లను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695. మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం అంజనీ టైల్స్ సొంతం.

శ్రోతలందరికీ ఆణిముత్యాల కార్యక్రమానికి స్వాగతం. ప్రతి శ్రోత మదిలో సినిమా పాటలకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. సినీ పాటల రచయితలు వారి సాహిత్యంతో పదాలను కొత్త పుంతలు తొక్కిస్తూ ఉంటే, సంగీత దర్శకులు వారి సృజనతో ఎప్పటికప్పుడు కొత్త కొత్త బాణీలతో సంగీతాన్ని కొత్త మలుపులు తిప్పుతూ ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు సాహిత్యంతో మేళవించిన సంగీత లోకం గురించి ఎంత అభివర్ణించినా తక్కువే అవుతుంది. మనసుకి హత్తుకునే పాటలు ఎన్నో ఉన్నాయి. నాటి పాటలు వింటూ ఉంటే ఎప్పటికీ శ్రోతల మదిలో నిలిచిపోయే ఉంటాయి. ఆ పాటలు వారికి ఎప్పుడూ దూరం కావు అని ప్రతి ఒక్కరికి అనిపిస్తూ ఉంటుంది. మరి అలాంటి పాటలు మీకు అందించే కార్యక్రమం మన రేడియో విష్ణు 90.4 ప్రసారం చేసే ఆణిముత్యాలు కార్యక్రమం. మరి ఈనాటి ఆణిముత్యాలు కార్యక్రమంలో ముందుగా జంధ్యాల రచన దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు, జయప్రద ముఖ్య పాత్రల్లో నటించి 1983 ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం అమరజీవి. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన మల్లెపూల మారాణికి బంతిపూల పారాణి పాట వింటారు. సాహిత్యం వేటూరి సుందరామూర్తి అందించగా సంగీతం చక్రవర్తి అందించారు. మరి పాట విందామా?

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. అమర్జీవి చిత్ర నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు చేసిన మల్లెపూల మారాణికి పాట విన్నారు కదా. ఇప్పుడు ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు, రాజా సులోచన ముఖ్య తారాగణంగా 1961 విడుదలైన చిత్రం ఇద్దరు మిత్రులు. ఈ చిత్రం నుంచి మీరు వినబోయే పాట ఖుషీ ఖుషీగా నవ్వుతూ. దాశరథి గీతానికి ఘంటసాల, సుశీల నేపథ్యగానం అందించగా సాలూరి రాజేశ్వరరావు సంగీతం సమకూర్చారు. మరి పాట విందామా?

0: Vinayaka Multi Speciality Hospital, Dr. CBRS Gajapati Raju Sagiraju, PDCC Surgical Gastroenterologist Laparoscopic Surgeon, Dr. GN Divyateja Sagiraju, MS OBG Gynec and Laparoscopic Surgeon,
1: Dr. PDM Swaroop MD General Medicine,
0: Dr. Lakshmi Chandana Urologist, Urogynecologist, Dr. G. Fanindra Girinath MD Pediatrics,
1: Dr. S. Purnachand MD Interventional Pulmonologist Emergency Critical Care Team,
2: Dr. P. Praveen MS Orthopedics, Dr. Machavarupu Mahesh MBBS DNB MS Neuro Surgery Brain and Spine Surgeon, Dr. N. Madhuri MBBS MS MCH Surgical Oncology FI MAS Cancer Surgeon.
0: Vinayaka Multi Speciality Hospital, JP Road, Bhimavaram.
3: Chigula Samasito Badapade Varki, Vishnu Danta Vaijakala Sela, Chigula Vyadala Vibhaga on this Tuna Gopa Subhavarta, Chigula Nundi, Raktan Karanone, Bandito Badapartunara, Me Noti Durvasana Samasiga Marinda, Palukadali, Tenedaniki, Kastangaunda, Palapai Perukuna Garalavalna, Nalagurulo Navadanika Sokaringaunda, Me Chigula Rangu Marinda, E Samaselalo, Yedo Vakatimika Aurodhanga Vunte, Vishnu Danta Vaijakala Selaloni, Chigula Vyadala Vibhagani, Iroje Sampradinchandi, Prati Budavaram, Pala Cleaning, Deep Cleaning, Chiguru Samandita Surgery Lu, Uchitanga Chebadano, Ausarva in a Prati Vokaru, E Sadavaka Sani, Sadvinigan Cheskondi, Chigula Vyadalundi, Upasamanam Pondandi, Marinivuralakai Sampradinchandi, Vishnu Danta Vaijakala Sela, Vishnupur Bhimavaram. ఇద్దర్ మిత్రులు చిత్ర నుంచి సుశీల ఘంటసాల ఆలపించిన పాట విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు టి సుబ్బిరామిరెడ్డి నిర్మాణంలో రాజా చంద్ర దర్శకత్వంలో శోభన్ బాబు విజయశాంతి ముఖ్య పాత్రల్లో 1986లో తెరకెక్కిన చిత్రం జీవన పోరాటం. ఈ చిత్రం నుంచి కెజే యేజ్దాస్ గానం చేసిన మరిచిపో నేస్తమా పాట వింటారు. చక్రవర్తి సంగీతం సమకూర్చగా వేటూరి గీతరచన చేశారు. మరి ఈ పాట మా శ్రోతల కోసం.

అల్లరి పిల్లలు చిత్రం నుంచి బి సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు వి మధుసూదన్ రావు దర్శకత్వంలో ఎన్టీ రామారావు, శోభన్ బాబు, కాంతారావు, కాంచన, గీతాంజలి ముఖ్య పాత్రధారులుగా 1965లో విడుదలైన చిత్రం వీరాభిమన్యం. శోభన్ బాబు కథానాయకుడుగా నటించిన తొలి చిత్రం ఇది. ఈ చిత్రం నుంచి మీరు వినబోయే ఆరుద్ర గీతం చూచి వలచి చెంతకు పిలిచి పాట వింటారు. ఘంటసాల పి సుశీల పడిన ఈ గీతానికి కెవి మహదేవన్ స్వరాలు అందించారు. మరి పాట వినండి.

0: లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గుండెకు సంబంధించిన డాక్టర్ గారిచే ఉచిత మెగా మెడికల్ క్యాంప్
2: August 25, 2026 అనగా మంగళవారం ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు.
1: ఈ క్యాంప్ లో పాల్గొను అనుభవం కలిగిన వైద్య నిపుణులు డాక్టర్ పి సిరిల్, MBBS DC క్లినికల్ కార్డియాలజిస్ట్.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం గుండెదడ, గుండెపోటు, గుండె బలహీనత సంబంధిత సమస్యలు, కాళ్ళవాపులు, BP, షుగర్, దగ్గు, చేయి నొప్పి,
1: అధికంగా చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం, ఆయాసం, కళ్ళు తిరగడం మొదలగు అన్ని రకాల గుండెకు సంబంధించి వ్యాధులు చూడబడును.
2: ECG 2D ఉచితంగా చేయబడును.
1: డాక్టర్ గారి సలహా మేరకు అవసరమైన వారికి రక్త పరీక్షలలో 50% రాయితీ ఇవ్వబడును.
2: మరిన్ని వివరాలకి సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.
1: సెల్ 9989342009. వీరాభిమన్యు చిత్రించి ఒక మంచి పాట విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు BS రంగా దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు, పద్మిని కృష్ణకుమారి ప్రముఖ తారాగణంగా 1967 విడుదలైన చిత్రం వసంత సేన. ఈ చిత్రం నుంచి ఘంటసాల గానం చేసిన కిలకిల నగవుల నవమోహిని పాట వింటారు.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్. Opposite Indian Oil Petrol Bunk, Undi Road, Bhimavaram. Cell 9989838444.
2: వసంత సేన చిత్రం నుంచి ఒక మంచి పాట విన్నారు కదా. ఈనాటి ఆణిముత్యాలు కార్యక్రమంలో చివరిగా టి మాధవరావు దర్శకత్వంలో కృష్ణ విజయ నిర్మల, కృష్ణం రాజు, విజయలలిత ప్రధాన పాత్రధారులుగా

0: 1970లో విడుదలైన చిత్రం తాళిబొట్టు. ఈ చిత్రం నుంచి ఆచార్య ఆత్రేయ గీతం పాడమంటే పాడుతాను పాట వింటారు. పి సుశీల పాడిన ఈ పాటకి కెవి మహాదేవన్ స్వరాలు అందించారు. మరి ఈ పాట విందామా?
1: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన వంశీ గ్యాస్ట్రో అండ్ లివర్ కేర్. డాక్టర్ దంతలూరి వెంకటేశ్వర రాజు, MBBS, MD, DM, మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ అండ్ హెప్టాలజీ. గ్యాస్, లివర్, ప్యాంక్రియాస్, గాల్ బ్లాడర్, బిలియరీ ట్రాక్ట్ మరియు అన్ని జీర్ణాశయ సమస్యలకు ప్రత్యేక ఆధునిక చికిత్స అందించబడును. ఎండోస్కోపీ, పీరియాడిక్ ఎండోస్కోపీ, కొలినోస్కోపీ, ఇవియల్ బ్యాండింగ్, డైల్యూటేషన్, ఫైబ్రోస్కాన్, ERCP వంటి అధునాతన సౌకర్యాలతో ఉన్న ఎండోస్కోపిక్ సెంటర్
2: సంప్రదించండి. వంశీ గ్యాస్ట్రో అండ్ లివర్ కేర్, ఆనంద బ్లడ్ బ్యాంక్ స్ట్రీట్, ఆపోజిట్ విజయ క్యాంటీన్, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9502232334.
0: తాళిబొట్టు చిత్రం నుంచి ఒక మంచి పాట విన్నారు కదా. ఈనాటి ఆనముత్యాలు కార్యక్రమంలో అలా నాటి మేటి పాటలు విన్నారు కదా. ఈనాటి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఆనముత్యాలు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: FM 90.4.
1: హాయ్ హలో లిస్నర్స్, వెల్కమ్ టు మహిళ. మీరు వింటున్నారు రేడియో ఇష్ను 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. నేను మీ ఆర్జే ఉదయ. లిస్నర్స్, మహిళలు నావికాదళంలోకి అడుగు పెట్టడమే పెద్ద విషయం. అలా ఎంపికై లెఫ్టినెంట్గా విధులు నిర్వహిస్తున్న విశాఖపట్నానికి చెందిన పాతర్లపల్లి స్వాతి ఏటికేడు కొత్త సవాళ్ళను అందుకుంటూ రికార్డులు సృష్టిస్తోంది. సముద్రంలో 29,000 నాటికల్ మైళ్ళ ప్రయాణం పూర్తి చేసుకున్న మొదటి భారతీయ మహిళగా చరిత్రకెక్కింది. గోవాలోని నౌకాదళ విభాగంలో పనిచేస్తున్న ఆమెకు ముందు నుంచి సెయిలింగ్ అంటే ప్రాణం. ప్రపంచవ్యాప్తంగా ఏ సముద్రంలో అయినా తెరచాప పడవ నడపగల ప్రతిభ ఆమె సొంతం. నిజానికి గాలి దిశ ఆధారంగా తెరచాపను చాకచక్యంగా మారుస్తూ సముద్రంలో సుదీర్ఘ దూరం ప్రయాణించాలంటే ఎంతో నైపుణ్యం ఉండాలి. ఇందుకోసం స్వాతి మార్గసూచి నైపుణ్యాలతో పాటు పడవ మర్మత్తులపైన సమగ్ర శిక్షణ పొందింది. దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ నుంచి మొదలుపెట్టి గోవా చేరుకుని తరువాత విశాఖపట్నం, మళ్లీ గోవా, ఇలా మొత్తంగా ఆమె 29,000 నాటికల్ మైళ్ళ ప్రయాణించి మొదటి భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది. 2017 జనవరి 1 కేప్ టు రియో 2017 పేరిట జరిగిన పోటీల్లో కేవలం 2 మహిళల్ని మాత్రమే భారత నౌకాదళం ఎంపిక చేయగా వారిలో మన స్వాతి ఉంది. ఈ దూరాన్ని 20 రోజుల 20 గంటల 28 నిమిషాల సమయంలో వేగంగా పూర్తి చేసిన భారత బృందంగా కూడా గుర్తింపు అందుకుంది. సో లిసనర్స్, మరి ఈ రోజు మహిళలో మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే అవుతుంది, విని ఆనందించండి.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு MD DM கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రో స్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695.
3: వెల్కమ్ బ్యాక్ టు మహిళ లిస్నర్స్.

వర్షాకాలంలో ఏ డిజైన్ అనే కోణంలో కన్నా ఎలాంటి వస్త్రాల్ని ఎంచుకోవాలనే దానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. తడిసిన త్వరగా ఆరిపోయే తేలికపాటి వస్త్ర రకాల్ని ఎంచుకోవాలి. మట్టి మరకలు పడ్డ త్వరగా వదిలిపోయేలా ఉండాలి. క్రేప్, షిఫాన్, సిల్క్, పాలిస్టర్, నైలాన్, ఖాదీ వస్త్రాలకు ఆ ప్రత్యేకతలన్నీ ఉంటాయి. వీటిల్లో దేన్నైనా ప్రయత్నించవచ్చు. ఇప్పటి వరకు ఒకదానికొకటి భిన్నమైన రంగులను వాడేసి ఉన్నారా? ఇప్పుడు పూర్తిగా ఏకవర్ణ రంగుల్నే ఉపయోగించండి. అంటే పూర్తిగా పైనుంచి కింద వరకు ఒకే రంగు అన్నమాట. లేత పేస్టల్ రంగుల్ని తగ్గించి ముదురు ఛాయల్లో పసుపు, ఎరుపు, కాషాయం, ఆకుపచ్చ, నీలం, నలుపు వంటివి ఎంచుకుంటే బాగుంటుంది. దుస్తులు ఏవైనా సరే మరీ నేలను తాకేవి ఉండకూడదు. స్కర్ట్లు, గౌన్లు, ప్యాంట్లు ఇలా ఏదైనా సరే మడమ కంటే కాస్త పైభాగంలో ఉండేలా చూసుకోవాలి. తక్కువ బరువున్న డెనిమ్ లెగ్గింగ్లను ఎంచుకోవచ్చు. అలానే దేశీ లుక్లో కాస్త కొత్తగా కనిపించాలనుకున్నప్పుడు ట్రెంచ్ కోట్స్, విండ్ చీటర్స్, జాకెట్స్ వంటివి ఎంచుకోవచ్చు. ఇవి అందంగా కనిపించేలా చేయడంతో పాటు చలిగాలి నుంచి రక్షణ కల్పిస్తాయి. ఈ కాలానికి కంప్యూటరైజ్డ్ ప్రింట్లు చక్కగా నప్పుతాయి. కాస్త పెద్దగా ఉండే పోల్కా డాట్లు, పెద్ద పూలు, ఆకులు బాగుంటాయి. లేదనుకుంటే సాదాగా ఉండే ట్యూనిక్లు, టీషర్ట్లను వేసుకోవచ్చు. టై అండ్ డై రకాలు హ్యాండ్ పెయింటింగ్ చేసినవి బాందిని డిజైనర్ బ్రోకెట్ తరహాలో దుస్తులకు దూరంగా ఉండడం మంచిది. ఇవి నీటిలో తడిస్తే రంగు దిగి పాడైపోతాయి. అలానే చుడి, పటియాల, బరువైన జీన్స్ వంటివి ఎంచుకోకపోవడమే మంచిది. ఎక్కువ కుచ్చిళ్ళు, భారీ పనితనం, జరీ ఉన్న దుప్పట్టాల వాడకాన్ని తగ్గించాలి. మరీ కోల్డ్ షోల్డర్స్, హాఫ్ షోల్డర్స్, కీ హోల్స్ వంటివి లేకుండా చక్కగా బోట్ నెక్, రౌండ్ నెక్ వంటితో సరిపెట్టుకుంటే మంచిది. వర్షాకాలంలో ఏ తరహా దుస్తుల్ని ఎంచుకుంటున్నామన్నది ఎంత ముఖ్యమో అందుకు తగ్గ యాక్సెసరీలు అంతే అవసరం. బాగా దూరంగా ఉండాలి. చోకర్లు, నెక్లెస్లు, బ్రేస్లైట్లు వంటి వాటికన్నా ఇయర్ డ్రాప్స్, దిద్దులకు స్థానం ఇవ్వండి. లోహంతో చేసినవి కాకుండా కలర్ బీట్, క్రిస్టల్స్తో చేసినవి బాగుంటాయి. కాన్వాస్ షూలు, లెదర్, ఎత్తు చెప్పులు మానేసి రబ్బర్ ఫ్లోటర్స్, ఫ్లిప్ ఫ్లాప్స్, లాంగ్ బూట్ వంటివి ప్రయత్నించవచ్చు. జుట్టుని ఈ కాలంలో అస్సలు వదిలేయద్దు. పోనీ లేదా ఫిష్ టైల్ ప్రయత్నించండి. ఈ కాలంలో ఒంటి మీద వేసుకునే నగల కంటే రబ్బర్ బ్యాండ్లు, క్లిప్లతో కేశాలంకరణకు ప్రాధాన్యం ఇస్తే కొత్త లుక్ ఉంటుంది. అన్నీ ఉన్నాయి మరి హ్యాండ్ బ్యాగ్ అని అంటారా? ఖచ్చితంగా ఈ కాలానికి బ్యాక్ ప్యాకే నప్పుతుంది. లేకపోతే స్లింగ్కి ప్రాధాన్యం ఇవ్వచ్చు. మరి రెయిన్ కోట్లు, గొడుగుల సంగతి ఏంటనేనా? రకరకాల ప్రింట్లు, వివిధ డిజైన్లతో ఉన్న వాటికి ఓటేయచ్చు. సో లిసనర్స్, మరి ఈరోజు మహిళలో మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే అవుతుంది, విని ఆనందించండి.

0: al mar.
1: చెవి పోట ముక్కు దిబ్బడ గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పీసీఓడీ, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
4: వెల్కమ్ బ్యాక్ టు మహిళ. సో లిసనర్స్, మరి ఈ రోజు మహిళలో నాటుకోడి కూర ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, ఎముకలతో సహా నాటుకోడి కేజీ, ధనియాలు 2 చెంచాలు, కొబ్బరి కూర 1/2 చెంచా, గసగసాలు 2 చెంచాలు, మసాలా కోసం లవంగాలు, యాలకులు 2 చొప్పున, దాల్చిన చెక్క చిన్న ముక్క, అల్లం వెల్లుల్లి ముద్ద 3 చెంచాలు, ఉప్పు రుచికి తగినంత, పసుపు 1/2 చెంచా, కారం 3 చెంచాలు, ధనియాల పొడి 2 చెంచాలు, గరం మసాలా పొడి 1/2 చెంచా, టమాటోలు 2 సన్నగా తరగాలి, నూనె 1 కప్పు, పచ్చిమిర్చి 8, ఉల్లిపాయలు 3, కరివేపాకు 5 రెబ్బలు. మరి నాటుకోడి కూర ఎలా తయారు చేయాలంటే, నాటుకోడిని శుభ్రంగా చేసి చిన్న ముక్కలుగా కొట్టి పెట్టుకోవాలి. ధనియాలు, గసగసాలు దోరగా వేయించి పొడి కొట్టుకోవాలి. దీనికి కొబ్బరి కూరను కూడా కలిపి కాసిన్ని నీళ్లు చల్లి ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు బాణల్ని పొయ్యి మీద పెట్టి నూనె వేయించాలి. నూనె వేడి చేయాలి. అందులో లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, అల్లం వెల్లుల్లి ముద్ద వేయించాలి. 2-3 నిమిషాలయ్యాక కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఇప్పుడు చికెన్ ముక్కలు, పసుపు, కారం, ధనియాల

పొడి, టమాటో ముక్కలు, ఉప్పు కూడా వేసి బాగా కలపాలి. ఆపై కావలసినన్ని నీళ్లు వేసి 20 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. దీనిపై గసగసాల ముద్ద వేసి తక్కువ మంట మీద ఉడికించుకొని దింపేయాలి. అంతే అండి నాటికొడి కూర తయారు చేసుకునే విధానం. సో లిసనర్స్, మరి ఇదండి ఈనాటి మహిళా కార్యక్రమం. తిరిగి ప్రసారమయ్యే మహిళలు మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ రేడియో విష్ణు 90.4. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే ఉదయ.

కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334112.

0: विष्णु एफएम 90.4।
1: హలో లిసనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మరి ఈ రోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మనం మరికొన్ని కొత్త విషయాలు తెలుసుకోబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం? ఆ విషయాలేంటో చూసేద్దాం. మరి సెల్ ఫోన్ తో చాలా సమస్యలు వస్తున్నాయట, ఆ విషయాలేంటో తెలుసుకుందాం. సెల్ ఫోన్ ను అతిగా వాడటం వల్ల వచ్చే అనర్థాలు తెలిసిందే. తాజాగా యూనివర్సిటీ ఆఫ్ జెనీవా పరిశోధకులు చేపట్టిన ఓ అధ్యయనంలో దీని ప్రభావం పురుషుల్లోని శుక్రకణాల మీద కూడా ఉంటుందని వెల్లడైంది. అయితే పాతకాలం నాటి వాటితో పోలిస్తే కొత్తగా వస్తున్న 4G 5G నెట్వర్కులతో పెద్ద ఇబ్బంది లేనట్లు వాళ్ల అధ్యయనంలో తేలింది. ఎందుకంటే 2G 3G ఫోన్ల నుంచి వెలువడే విద్యుత్తేస్కాంత ప్రభావం శుక్రకణాల మీద ఎక్కువగా ఉంటున్నట్లు గుర్తించారట. ఇందుకోసం వీళ్లు 20ల్లోని యువకుల్నే ఎంపిక చేసి మరీ పరిశీలించారట. అందులో రోజుకి 20 సార్లకు పైగా ఫోన్ వాడిన వాళ్లలో మిల్లీలీటర్కి 4,45,00,000 శుక్రకణాలు ఉన్నాయట. అదే వారానికి ఒక్కసారి మాత్రమే ఫోన్ వాడేవాళ్లలో ఈ కౌంట్ 5,65,00,000 పైగా ఉందట. కాబట్టి సంతానం కోసం ప్రయత్నించే వాళ్లు ఈ విషయంలో జాగ్రత్త పడాలని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అందుకేండి మీరు ఎంత వీలైతే అంతవరకు సెల్ ఫోన్ వాడకం తగ్గించండి. మరి ఇలాంటి మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం ఒక చక్కని పాట అయితే ప్లే అవ్వబోతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్ పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-23-7796-23-7295.
1: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యాలకి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాలయందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు. ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
2: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్.

0: Opposite Indian Oil Petrol Bank, Undi Road, Bhimavaram. Cell 9989838444.
1: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి ఉప్పుతో ముప్పులు చాలా ఎక్కువట, ఆ విషయాలేంటో తెలుసుకుందాం. బీపీ ఉన్న వాళ్ళని ఉప్పు తగ్గించమనడం సహజం. అయితే ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా ఉప్పును ఎంత తగ్గిస్తే అంత మంచిది అంటున్నారు టులానే విశ్వవిద్యాలయ పరిశోధకులు. చాలా మందికి ఉప్పు సరిపోలేదు అనుకుంటూ తినేటప్పుడు మరి కాస్త చల్లుకునే అలవాటు ఉంటుంది. దీనివల్ల 40% మందికి మధుమేహం వచ్చే ప్రమాదముందట. ముఖ్యంగా ప్రీ డయాబెటీస్ ఉన్నవాళ్లు పంచదార ఒక్కటే కాదు, ఉప్పు కూడా తగ్గించుకోవాలని చెబుతున్నారు. ఈ విషయంపై వీళ్లు ఎలాంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉన్న 400,000 మందిని ఎంపిక చేసి మరీ అధ్యయనం చేశారట. అందులో కొందరికి అదే పనిగా ఉప్పు చల్లుకునే అలవాటు ఉంటే మరికొందరికి అసలు అలవాటే లేదట. దాదాపు 10 తరువాత వాళ్లందరినీ పరిశీలించినప్పుడు ఉప్పు చల్లుకునే వాళ్లలో 40% మందికి మధుమేహం వచ్చిందట. తక్కువగా తినేవాళ్లలో మధుమేహ బాధితుల సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఎందుకంటే ఉప్పు అనేది ఆహారం ఎక్కువ తీసుకునేలా చేస్తుందని, దాంతో బరువు పెరగటంతో పాటు ఇన్ఫ్లమేషన్ కి గురవుతున్నారని వివరిస్తున్నారు. అంతేకాదండి, ఉప్పు అధికంగా తినేవాళ్ల బిఎంఐ కూడా ఎక్కువగా ఉందట. కాబట్టి ఉప్పును ఎంత తగ్గిస్తే అంత మంచిది. ముందు డైనింగ్ టేబుల్ మీద సాల్ట్ షేకర్ను తీసేస్తే చాలండి, చాలా వరకు సమస్య తగ్గుతుంది అన్నది పరిశీలకుల వివరణ. మరి ఉప్పుతో ఏ సమస్యలు వస్తాయో తెలుసుకున్నారు కదా, మరింకెందుకు ఆలస్యం? తక్కువ ఉప్పు వాడండి, ఉప్పుతో వచ్చే సమస్యలు నివారించుకోండి. మరి ఇలాంటి మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవ్వబోతుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గుండెకు సంబంధించిన డాక్టర్ గారిచే ఉచిత మెగా మెడికల్ క్యాంప్
1: ఆగస్ట్ 25, 2026 అనగా మంగళవారం ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొను అనుభవం కలిగిన వైద్య నిపుణులు డాక్టర్ పి సిరిల్, ఎంబీబీఎస్, డిసి, క్లినికల్ కార్డియాలజిస్ట్.
1: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం గుండెదడ, గుండెపోటు, గుండె బలహీనత సంబంధిత సమస్యలు, కాళ్ళవాపులు, బీపీ, షుగర్, దగ్గు, చేయి నొప్పి,
0: అధికంగా చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం, ఆయాసం, కళ్ళు తిరగడం మొదలగు అన్ని రకాల గుండెకు సంబంధించిన వ్యాధులు చూడబడును.
1: ఈసీజీ 2D ఎకో ఉచితంగా చేయబడును.
0: డాక్టర్ గారి సలహా మేరకు అవసరమైన వారికి రక్త పరీక్షలలో 50% రాయితీ ఇవ్వబడును.
1: మరిన్ని వివరాలకి సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9989342009.
2: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్, భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ ఆప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి చాలా మందికి గుడ్డులో పచ్చసొన తినొచ్చా లేదా అన్న సందేహం ఉంటుంది. ఆ విషయాలేంటో తెలుసుకుందాం. గుడ్డు ఆరోగ్యానికి మంచిదన్నది అందరికీ తెలుసు, కానీ అందులోని పచ్చసొన చెడు కొలెస్ట్రాల్ ను పెంచుతుందన్న భయంతో చాలా మంది అది తీసేసి తింటుంటారు. దాంతో యూనివర్సిటీ ఆఫ్ కనెక్టికట్ పరిశోధకులు దీని గురించి సమగ్రంగా పరిశీలించారు. 35 ఏళ్లలోపు యువకుల్ని ఎంపిక చేసి వాళ్లను 2 వర్గాలుగా విభజించారు. ఒక వర్గానికి కేవలం ఎగ్ వైట్స్ మాత్రమే ఇచ్చి 2వ గ్రూప్లోని వాళ్లకు మొత్తం గుడ్డు ఇచ్చారట. తరువాత వాళ్ల జీవక్రియని, రోగ నిరోధక శక్తిని, రక్త నమూనాల్ని కూలంకషంగా పరిశీలించారట. అందులో మొదటి విభాగంలోని వాళ్లకన్నా మొత్తం గుడ్డు తినేవాళ్లలో కోలిన్ శాతం పెరిగినట్లు గుర్తించారు. గుడ్డు పచ్చసొనలో ఉండే ఈ కోలిన్ మెదడు, నాడీ వ్యవస్థ పనితీరుకి, జ్ఞాపక శక్తికి, కండర నియంత్రణకి తోడ్పడుతుంది. సాధారణంగా కోలిన్ గుండె జబ్బులకు కారణమైన ట్రైమిథలమైన్ ఎన్ ఆక్సైడ్ అనే హానికర పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుందట. అయితే మొత్తం గుడ్డు తిన్న వాళ్లలో ఈ పదార్థం విడుదల కాలేదట. పైగా రక్తంలో కొలెస్ట్రాల్ కూడా పెరగలేదట. అంతేకాదండి, కేవలం తెల్లసొన తిన్న వాళ్లలో ఇన్సులిన్ నిరోధాన్ని పెంచే ఐసోల్యూసిన్ అనే పదార్థం కూడా విడుదలైందట. అదే మొత్తం గుడ్డు తిన్న వాళ్లలో ఇలా జరగలేదు. పైగా మొత్తం గుడ్డు తిన్న వాళ్లలో రక్తహీనత కూడా తగ్గిందట. దీన్ని బట్టి గుడ్డును మొత్తంగా తినడమే మంచిది అని తెలుస్తోంది.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9867-4258.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
0: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి అందరూ రోజు ఎన్నో కొన్ని అడుగులు వేస్తే ఆరోగ్యానికి మంచిది అంటుంటారు. అసలు ఎన్నో కొన్ని అంటే ఎన్ని అడుగులు? 100?

0: వేలా అన్న సందేహం చాలా మందికి ఉంటుంది. ఇంకా ఇప్పుడు ఆ సందేహం అవసరమే లేదు. రోజు ఎన్ని అడుగులు వేస్తే మంచిది అన్న విషయాలేంటో తెలుసుకుందాం. నడకతో మధుమేహం, గుండె జబ్బు వంటి జీవనశైలి వ్యాధుల నుంచి రక్షించుకోవచ్చన్నది తెలిసిందే. అయితే రోజుకి 8,000 అడుగులు వేస్తే మరణాన్ని వాయిదా వేయవచ్చని స్పెయిన్లోని యూనివర్సిటీ ఆఫ్ గ్రెనడా పరిశోధకులు శాస్త్రపూర్వకంగా చెబుతున్నారు. గతంలో 10,000 అడుగులు వేస్తే మంచిది అని చెబుతూ వచ్చారు. కానీ తాజాగా 100,000 మందిని పరిశీలించినప్పుడు అంత అవసరం లేదని, 7,000 నుంచి 9,000 అడుగుల్లోపు నడవడం వల్లే మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. కాస్త అటు ఇటుగా 8,000 అడుగులు అంటే సుమారు 6.4 కిలోమీటర్లు నడిచినా చాలట. ఎందుకంటే 10,000 అడుగులు వేస్తే మంచిదన్న కారణంతో కొందరు కష్టంగా ఉన్నా ఆ నంబరు వచ్చే వరకు నడుస్తున్నారు. అలా ఎక్కువ నడిస్తే నష్టమేమీ ఉండదు. కానీ అధిక పరువు ఉన్నవాళ్లు వేగంగా నడవలేరు కదండి. పైగా కష్టపడి నడవటం వల్ల గుండె మీద ఒత్తిడి పడుతుంది. అంతేకాదు, అంతా ఒక్కరోజులోనే ఈ సంఖ్యకు చేరుకోలేకపోవచ్చు. కాబట్టి 2,500 నుంచి 3,000తో మొదలుపెట్టి నెమ్మదిగా ప్రతి 15 రోజులకి 500 చప్పున పెంచుకుంటూ వెళ్లినా మేలే. బరువున్నవాళ్లు 1,000తో మొదలుపెట్టినా చాలు. అలాగే వృద్ధాప్యంలో ఉన్నవాళ్లు తమ శక్తి మేరకే లక్ష్యాన్ని పెట్టుకోవాలి అని వివరిస్తున్నారు నిపుణులు. ఇదండి మరి ఈ రోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మరలా రేపు ఇదే సమయానికి ప్రసారమయ్యే కార్యక్రమంలో మరికొన్ని కొత్త విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, మీ ఆర్జే అఫ్రీన్.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజని టైల్స్.
3: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికి అందుబాటులో ఉన్నవి అంజని టైల్స్.
4: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజని టైల్స్.
2: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
4: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
2: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
3: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.

0: ఉల్లిపాయలు ఏ పరిస్థితుల్లోనైనా బాగా పెరుగుతాయి, కానీ అవి వర్షాకాలంలో పెరిగేటప్పుడు మాత్రం పాడయ్యే అవకాశం పెరుగుతుంది. వెచ్చని తేమ వాతావరణంలో ఉల్లిపాయలకు తెగుళ్లు ఎక్కువ పడతాయి. ఆఫ్రికాలో తరచుగా తీర ప్రాంతాల్లో ఉల్లిపాయలకు తెగులు పడతాయి. ఇక్కడి ఉల్లిపాయ మొక్కలు దాదాపు రాత్రంతను పగలు కొంతసేపు తడిగా ఉంటాయి. మీ ఉల్లి పొలంలో నీళ్లు నిలిచే చోట మొలచిన ఉల్లిపాయలు తెగుళ్ల బారిన పడవచ్చు. ఉల్లిపాయలకు పట్టే రకరకాల తెగుళ్ల లక్షణాలు రకరకాలుగా ఉంటాయి, కానీ అనేక తెగుళ్లను ఒకే విధంగా అదుపు చేయవచ్చు.
1: ఉల్లిపాయకు తెగులు సోకినా సోకుతున్నా మొదట్లోనే వాటి ఆకులు చుట్టుకుపోవడం కనిపిస్తుంది. దాన్ని అలా వదిలేస్తే అది మిగిలిన వాటిని కూడా పాడు చేస్తుంది.
0: కొన్ని తెగుళ్లు ఆకుల మీద గోధుమ రంగులో కోలగా కనిపించే మచ్చగా మొదలవుతాయి. ఆ మచ్చలు ఆకు వెంట సాగే పసుపచ్చని చారలుగా మారతాయి. ఆ పసుపచ్చ చారలు గోధుమ రంగులోకి మారాక ఆకులు చుట్టుకుపోతాయి. తెగుళ్లు ఎలా కనిపిస్తాయో తెలుసుకున్నాం కాబట్టి వాటిని ఎలా అరికట్టాలో, ఎలా అదుపు చేయాలో చూద్దాం. కోతల తర్వాత ఈ తెగుళ్లకు కారణమయ్యే సూక్ష్మక్రిములు మట్టిలో కనిపిస్తాయి. ఒక సీజన్లో ఉల్లిపాయలు పండించిన పొలంలో తర్వాతి 3 సంవత్సరాల పాటు మట్టిలో తెగుళ్లు పూర్తిగా నశించే వరకు వేరే పంటలు పండించాలి.
1: ఒక్కోసారి ఏమవుతుందంటే ఈ ఉల్లికి ఇప్పుడు తెగులు పట్టినా మళ్ళీ ఉల్లిపాయలే వేస్తే ఆ తెగులు దానికి కూడా పడుతుంది, కాబట్టి వేరే ఏదైనా పండించాలి.
0: మెరుగైన కొన్ని రకాలు ఇతర రకాల కన్నా తేమ పరిస్థితులని బాగా తట్టుకుంటాయి. అలాంటి ఏ రకాలని పెంచాలో మీ స్థానిక డీలర్లను గాని ఎక్స్టెన్షన్ ఏజెంట్ని గాని కనుక్కోండి. మీ పొలంలో అవి ఎలా ఎదుగుతాయో చూడడానికి వాటిని కొద్ది కొద్దిగా నాటండి.
1: రకం ఉల్లిపాయలన్నీ పాడైపోయాయి, వాళ్ళ కొంచెం కూడా దక్కలేదు. కానీ నేను వేసిన ఈ కొత్త రకాన్ని భారీ వర్షం కూడా ఏమీ చేయలేదు. ఇది ఇంకా ఆరోగ్యంగా బలంగానే కనిపిస్తుంది.
0: సారం తగ్గిన మట్టిలో మొలచిన బలహీనమైన మొక్కలకి తెగుళ్లు దాడి చేస్తాయి. ఆరోగ్యకరమైన మొలకలు రావాలంటే మీ సీడ్ బెడ్ లో కంపోస్ట్ ని గాని బాగా కుళ్ళిన ఎరువును గాని చేర్చాలి. ముఖ్యంగా వర్షాకాలంలో బంకమట్టి పొలాల్లో ఉన్న మీ మడుల ఎత్తు పెంచాలి. దాంతో అదనపు నీళ్లు కిందకి జారిపోతాయి. విత్తనాలను వరుసల్లో నాటుతూ నాట్ల మధ్య తగినంత ఖాళీని వదిలితే ప్రతి మొలక బలంగా వస్తుంది.
1: తగినంత ఎడం ఉంటే గాలి పారుతుంది, కాబట్టి మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి. కానీ బాగా ఒత్తుగా నాటితే వేడి పెరిగి తెగుళ్లకి కారణమవుతుంది. గాలి బాగా తగులుతున్న మొక్కలు బాగా ఎదగడం మీకే కనిపిస్తుంది, కానీ ఒత్తుగా నాటినవి మాత్రం సరిగ్గా ఎదగవు.
0: ఆరోగ్యంగా ఉన్న మొలకలని మాత్రమే నాటాలి. తెగులు పట్టి బలహీనంగా ఉన్న వాటిని వదిలేయండి. ఉల్లిపాయలు బాగా పెరగాలంటే తగినంత నీరు మాత్రమే కావాలి. కానీ నీళ్లు ఎక్కువ పెడితే ఉల్లిపాయలు పాడవుతాయి, అలాగని మరీ తక్కువ నీరు పెడితే మొక్కలకు సరిపోదు. కాబట్టి నీళ్లు పెట్టే ముందు ప్రతిసారి నేల ఎంత తేమగా ఉందో చూడాలి. మీ మొక్కలకు పొద్దున్నే నీళ్లు పెడితే వాటికి పగటిపూటనే ఆరిపోవడానికి సమయం ఉంటుంది. మొక్కలు రాత్రంతా తడిగా ఉంటే తెగుళ్లకి తేలికగా గురవుతాయి. కలుపు మొక్కలు గాలి పారడాన్ని అడ్డుకోగలవు, కాబట్టి మీ పొలంలో క్రమం తప్పకుండా కలుపు తీస్తూ ఉండాలి. ఉల్లిపాయలు ఎంత ఎక్కువసేపు తడిగా ఉంటే వాటికి అంత తేలికగా తెగుళ్లు పడతాయి. మీరు శ్రద్ధగా మీ పంటను క్రమం తప్పకుండా గమనిస్తూ ఉంటే ఎటువంటి తెగులు పట్టకుండా అరికట్టవచ్చు. దక్షిణ ఘానాలోని కేటాకు చెందిన మైక్ థామ్సన్ చెప్తున్నట్లు తెగులు పట్టిన ఉల్లిపాయలను వేరు చేయాలి, కానీ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని గుర్తుంచుకోండి.
1: పెరిగిన ఉల్లిపాయల నుంచి మట్టి కింద పడితే మిగిలిన ఉల్లిపాయలు కూడా పాడవుతాయి, కాబట్టి తెగులు పట్టిన ఉల్లిపాయలని ఒక బకెట్లోకి చేర్చి మీ పొలానికి దూరంగా పాతిపెట్టాలి.
0: మైక్ తన స్థానిక వ్యవసాయ వస్తువుల డీలర్ దగ్గర ప్రయోజనకరమైన జీవులు గల ఆకుల ఎరువులను కూడా కొంటాడు. ఈ జీవులు మట్టిని, ఉల్లిపాయ మొక్కలను ఆరోగ్యంగా చేయడానికి సహాయపడతాయి. స్ప్రేయర్లో నింపిన నీళ్లలో ఒక చిన్న కప్పుడు ద్రవాన్ని కలిపి మీ పొలంలో పిచికారీ చేయండి. దానివల్ల మొక్కలకు తెగుళ్లు సోకే అవకాశం తగ్గుతుంది. జూలియానా ఔటే, ఆమె తోటి రైతులు సేంద్రియ ఉల్లిపాయలను పండిస్తారు. వారు ఉల్లిపాయలకు పట్టే తెగుళ్లకు స్వయంగానే పరిష్కారాన్ని కనిపెట్టారు.
2: కొన్ని తెగుళ్లు సోకినప్పుడు మిరపకాయలని, వేపాకులను వాడతాం. వాటి

0: ని మెత్తగా రుబ్బి జల్లెడ పట్టి పిచికారీ చేస్తాం. అది సరిగ్గా పనిచేయకపోతే దానికి నల్ల సబ్బుని కలుపుతాం.
1: ఏది పిచికారీ చేసినా ఆ తడి ఉల్లిపాయ ఆకులను అంటకుండానే వాటి మీద ఉండే మైనపు పొర మీద నుండి తేలిగ్గా కారిపోతుందని గమనించండి. కాబట్టి ఆకులను చక్కగా తడపడానికి కొద్దిగా సబ్బు కలపడం ఎప్పుడూ మంచిదే. మీ పొలానికి ఏదైనా తెగులు పడితే కోతల తర్వాత ఉల్లిపాయ మొక్కల అవశేషాలను తొలగించండి లేదా పాతిపెట్టండి.

మనం నేర్చుకున్నదేమిటి? ఉల్లిపాయలకు పట్టే తెగుళ్ల వల్ల ఆకులు చుట్టుకుపోతాయి, మీ దిగుబడి తగ్గిపోతుంది. వెచ్చగా తేమగా ఉండే వాతావరణంలో ఉల్లిపాయలకి తెగుళ్లు తేలికగా పడతాయి. మట్టి, నాట్లు, తెగులు సోకిన పంట అవశేషాల ద్వారా తెగుళ్లు వ్యాపిస్తాయి. ఒక పొలంలో ఉల్లిపాయలను 3 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే నాటాలి. కంపోస్ట్ మీ ఉల్లిపాయ మొలకలకి బలాన్నిస్తుంది. నీళ్లు తేలిగ్గా జారిపోయేలా పాదుల ఎత్తు పెంచండి. వర్షాకాలంలో కూడా బాగా ఎదిగే రకరకాల నాణ్యమైన విత్తనాలను వాడండి. మొలకల మధ్య తగినంత ఎండ ఉంచాలి, అప్పుడు వాటికి తగినంత గాలి తగులుతుంది. తెగులు సోకిన మొక్కలను పెరికి ఒక బకెట్లో వేసి దూరంగా పాతిపెట్టాలి. ప్రయోజనకరమైన జీవులున్న ఆకుల ఎరువుని మీ పంట మీద పిచికారీ చేయాలి. కోతల తర్వాత ఉల్లిపాయ మొక్కల అవశేషాలను పూర్తిగా తొలగించాలి. మీ ఉల్లిపాయలు ఆరోగ్యంగా ఉంటే మీరు మీ కుటుంబానికి మరింత ఆదాయం దక్కి సంతోషిస్తారు.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీబోడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858. విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ లివర్ గాల్ బ్లాడర్ బైలియరీ ట్రాక్ట్ ప్యాంక్రియా సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ కొలనోస్కోపీ డబుల్ బెలూన్ ఎండోస్కోపీ పీడియాట్రిక్ ఎండోస్కోపీ ఈఆర్సీపీ కొలాంగియోస్కోపీ ఫైబ్రోస్కాన్ హై రెజల్యూషన్ మానోమెట్రీ పిహెచ్ ఇంపిడెన్స్ హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్ గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్ ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ ల్యాబ్ టెస్ట్ ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ సెకండ్ ఫ్లోర్ యాక్సిస్ బ్యాంక్ పక్కన జేపీ రోడ్ భీమవరం 2 సెల్ 8665585773.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ, ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: FM 90.4.
1: Hi everybody, good afternoon. Are you waiting for Vijnana Darshini? Okay listeners, marinaati mana Vijnana Darshini karyakramamlo manandarki sambandhinchina vaidyaniki paramainatuvanti amshalni meeku andijestundi Mandadi Vishnu 90.4.
2: సీతారామా ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, భీమవరం ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్.

0: రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదిరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9867-4258.
1: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గుండెకు సంబంధించిన డాక్టర్ గారిచే ఉచిత మెగా మెడికల్ క్యాంప్
2: ఆగస్ట్ 25, 2026 అనగా మంగళవారం ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు.
1: ఈ క్యాంపు లో పాల్గొను అనుభవం కలిగిన వైద్య నిపుణులు డాక్టర్ పి సిరిల్, ఎంబీబీఎస్ డిసి క్లినికల్ కార్డియాలజిస్ట్.
2: ఈ క్యాంపు లో జరుగు వైద్యం గుండెదడ, గుండెపోటు, గుండె బలహీనత సంబంధిత సమస్యలు, కాళ్ల వాపులు, బీపీ, షుగర్, దగ్గు, చేయి నొప్పి,
1: అధికంగా చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం, ఆయాసం, కళ్లు తిరగడం మొదలగు అన్ని రకాల గుండెకు సంబంధించి వ్యాధులు చూడబడును.
2: ఈసీజీ 2D ఎకో ఉచితంగా చేయబడును.
1: డాక్టర్ గారి సలహా మేరకు అవసరమైన వారికి రక్త పరీక్షలలో 50% రాయితీ ఇవ్వబడును.
2: మరిన్ని వివరాలకి సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9989342009.
3: వెల్కమ్ బ్యాక్ టు విజ్ఞాన దర్శిని. లిజనర్స్, ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో ఇప్పుడు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. జీవుల మనుగడకు మూలాధారం మెటబాలిజం అనే జీవ ప్రక్రియ. ఇందులో ఒకటి నిర్మాణ క్రియ. నూతన జీవ కణాలనేవి పుడుతుంటాయి. రెండు విచ్ఛిన్న క్రియ. ఇందులో జీవ కణాలు క్షీణించి నాశనమవుతుంటాయి. ఇక పరస్పర విరుద్ధములైన ఈ ప్రక్రియల మధ్య ప్రాణిలో నిరంతర ఘర్షణ అనేది జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక ప్రక్రియ ఆధిక్యతలో ఉంటుంది. ఇక పెరిగే దశలో పుట్టే కణాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వృద్ధాప్యంలో నశించే కణాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ విరుద్ధ ప్రక్రియల మధ్య ఘర్షణ ఉన్నంతకాలం జీవం ఉంటూనే ఉంటుంది, లేనినాడు అంతమవుతుంది. అందువల్ల విరుద్ధ శక్తులు చెట్టా పట్టాలేసుకుని జీయట్లు పాడుకో. వాటి మధ్య ఐక్యత అనేది తాత్కాలికం, ఘర్షణ శాశ్వతం. ఇక ఒక శక్తి మరొక శక్తిపై ఆధిక్యత సంపాదించడానికి ప్రయత్నించడం వల్లే ఈ ఘర్షణ అనేది సంభవిస్తుంటుంది. అయితే ఈ ఘర్షణ వల్లే పదార్థం అనేది చలనంలో ఉంటుంది, పరిణామం చెందుతోంది. ఇక వైరుధ్యాలనేవి విశ్వవ్యాపితమే అయినా విశ్వమంతటా ఒకే వైరుధ్యం లేదు, అనేక ఉంటాయి. ఇక ఒకే వస్తువులో వివిధ వైరుధ్యాలు అన్నీ కలిసి ఉంటాయి. కాబట్టి ఒకే పరిమాణానికి వైరుధ్యాలనేవి అనేకం కారణమవుతూ ఉంటాయన్నమాట. ఉదాహరణకి మనం ఉండే పల్లె ప్రాంతాన్ని తీసుకుందాం. భూస్వాములకు, రైతు కూలీలకు మధ్య వైరుధ్యం ఉంటుందా ఉండదా? ఇక భూస్వాములకు, భూస్వాములకు మధ్య వైరుధ్యం కూడా ఉంటుంది. రైతులకు, కూలీలకు మధ్య వైరుధ్యం ఉంటుంది. మళ్ళీ వారిలో వారికి వారికి అంతర్గత వైరుధ్యం ఉంటుంది. అలాగే ప్రకృతిలో, సమాజంలో ప్రతి దానిలో అనేక వైరుధ్యాలనేవి దాగి ఉంటాయి. ఈ వైరుధ్యాల్లో ఏది ప్రధానం, ఏది ద్వితీయం? అంటే ప్రధాన వైరుధ్యం ఏదో ఒక్కటే ఉంటుంది. అది చలనంలో, అభివృద్ధిలో నిర్ణయాత్మకమైనదిగా ఉంటూ నాయకత్వ పాత్రను వహిస్తూ ఉంటుంది. ఇక పరిష్కారానికై అన్నింటినీ తోసుకుని ముందుకు వస్తుంది. మరి దీని ప్రభావం మిగతా వైరుధ్యాలపై కూడా ఉంటుంది. ఇక ఇది పరిష్కరింపబడితేనే మిగిలినవి కూడా పరిష్కారమవుతాయి, అవునా?

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
2: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్ మిట్సుబిషి డైకిన్ ఎల్జి సామ్సంగ్ లాయిడ్ బ్లూ స్టార్ వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్ ఉండి రోడ్ భీమవరం. సెల్ 9849124000.
3: వెల్కమ్ బ్యాక్ టు విజ్ఞాన దర్శిని. ఈనాటి మన కార్యక్రమంలో మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు జీవ పరిమాణాన్ని తెలుసుకుందాం. ప్రకృతి పరిసరాలకు ప్రాణులకు మధ్య వైరుధ్యం ఉంది, అవునా? ఒకే జాతి జీవుల మధ్య వైరుధ్యం ఉంది, ఒక జీవజాతికి మరో జీవజాతికి మధ్య వైరుధ్యం ఉంది. ఇక తరతరాలుగా వచ్చే అనువంశిక లక్షణాలకు జీన్స్ లోని మ్యూటేషన్స్ వల్ల వచ్చే నూతన

లక్షణాలకు మధ్య వైరుధ్యం ఉంది. ఇందులో ఏది ప్రధాన వైరుధ్యం? జీవ పరిణామానికి ప్రధాన కారణం ఏది? ఇక పరిణామవాదానికి ఉదాహరణగా తీసుకున్న జిరాఫీనే ఇప్పుడు ఒక్కసారి దాని గురించి తెలుసుకుందాం. మ్యూటేషన్స్ వల్ల పొడవు మెడగల నూతన జాతి అనేది అవతరించింది. ప్రకృతితో, పరిసరాలతో వైరుధ్యాన్ని పరిష్కరించుకోగలిగింది. ఇక తన జాతి జీవులలోకెల్లా బలమైందిగా తయారైంది. ఎక్కువ సంతానోత్పత్తిని పొందగలిగింది. కనుక ఒక జీవులోని అనువంశిక లక్షణాలకు, మ్యూటేషన్స్ వల్ల వచ్చే నూతన లక్షణాలకు మధ్య వైరుధ్యమే జీవ పరిణామానికి ప్రధాన కారణం. అవునా? ఇక వైరుధ్యాల్లో గమనించాల్సిన మరో ముఖ్యాంశం అనేది ఉంది. ఒక వస్తువులో మార్పు లేదా అభివృద్ధికి దానిలో అంతర్గతంగా ఉండే విరుద్ధ శక్తుల ఘర్షణ అనేది ఒక కారణం. ఇక ఆ వస్తువుకు వెలుపల ఉన్న వాటితో ఘర్షణ అనేది మరొక కారణం. మొదటిది ఆంతరంగిక కారణం, రెండవది బాహ్య కారణం. ఇప్పుడు ఎగ్జాంపుల్కి కోడిగుడ్డు పిల్లగా మారుతుంది, అందుకు కొంత వెచ్చదనం కావాలి. అవునా? అప్పుడు గుడ్డులోని జీవ కణాలలో మార్పులు జరిగి 3 వారాల పిమ్మట కోడి పిల్ల పుడుతుంది. ఇక అదే వెచ్చదనాన్ని ఒక గుండెరాయికి ఇస్తే కోడి పిల్ల పుడుతుందా? లేదు. కనుక వేడిమ అనేది బాహ్య కారణం. గుడ్డులోని జీవ కణాల మార్పులు అనేవి ఆంతరింగిక కారణం అవుతుంది. ఈ ఆంతరింగిక కారణాలే ప్రధానమైనవి, మౌలికమైనవి కూడా. ఈ బాహ్య కారణాలు ఆంతరంగిక కారణాల ద్వారా పనిచేస్తాయి. అవి పరిమాణానికి దోహదం చేస్తుంటాయి. ఇక జీవులలో ఉండేటువంటి అనువంశిక లక్షణాలకు, మ్యూటేషన్స్ వల్ల వచ్చే నూతన లక్షణాలకు మధ్య వైరుధ్యం ఆంతరంగిక కారణం. ఈ ప్రకృతి పరిసరాల్లోని మార్పులు, ఇతర జీవజాతుల్లో ఘర్షణ తదితరాలు బాహ్య కారణాలవుతాయి. అలాగే విశ్వాంతరాళంలో ఆకర్షణ వికర్షణలు, పరమాణువులో ప్రోటాను ఎలక్ట్రాన్, రసాయనిక పరిమాణంలో సంయోగ వియోగాలు, జీవులలో నూతనంగా పుట్టే జీవకణాలు, నశించే పాత జీవకణాలు తదితర విరుద్ధ శక్తుల మధ్య ఘర్షణ అనేది బయట నుండి పరమాత్ముడి ప్రభావం వల్ల వచ్చినవేమీ కావు, అయితే వాటిలోనే సహజంగా ఉన్నాయి. అందువల్ల వైరుధ్యాలను గుడ్డిగా, యాంత్రికంగా, దేనికది విడిగా వేరు చేసి చూడకూడదు. వాటి మధ్య పరస్పర సంబంధాన్ని పరిశీలించాలి. ప్రధాన వైరుధ్యాన్ని పట్టుకోవాలి. ఆంతరింగిక కారణాల్ని, బాహ్య కారణాల్ని కనుగొనాలి. అప్పుడే పరిణామవాదాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలం.

0: చెవి పోట ముక్కు దిబ్బడ గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యాలకి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాలయందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
3: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేగిరాజు, ఎండీ, డిఎం, గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రెజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
4: మా శ్రోతలు వింటున్నారు విజ్ఞాన దర్శిని కార్యక్రమాన్ని. కార్యక్రమంలో ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. వైరుధ్యాల విశ్వజనీయతనే కాదు, వాటి ప్రత్యేకతలను కూడా గమనించాలి. ఇక తేడాలను గుర్తించాలి, వాటిని కలగా పులగం చేయకూడదు. ఈ విశ్వాంతరాళంలో ఆకర్షణ వికర్షణ మధ్య వైరుధ్యం వేరు, ప్రకృతికి ప్రాణులకు మధ్య వైరుధ్యం వేరు. ఇక ప్రకృతికి మానవుడికి మధ్య

ఏ వస్తువును గాని పరిమాణాన్ని గాని పరిశీలించే ముందు దానిలోని వైరుధ్యాన్ని ప్రధానాంశాన్ని కనుగొనాలి. అప్పుడే అసలు విషయాన్ని పట్టుకోగలుగుతాం. ఇక పరిమాణాత్మక మార్పు నుండి గుణాత్మక మార్పుకు పరివర్తన చెందడమే అభివృద్ధి అవునా? మన చుట్టూ ప్రపంచంలో అనేక వస్తువులున్నాయి. అవన్నీ ఒకే రకంగా ఉన్నాయా? లేవు కదా. అంత పదార్థమైన అంతులేని వైవిధ్యం కలిగి ఉంది. ఇక ప్రతి వస్తువులను గుర్తించగలుగుతున్నావు. ఇది నీరు అని, అది ఆవిరి అని, ఇలా ప్రతి దానిని పేరు పేరున పిలుస్తున్నావు. ఇదెలా సాధ్యమవుతోంది? ఇక ప్రతి వస్తువు కొన్ని ప్రత్యేక ధర్మాలు కలిగి ఉంటుంది. ఉదాహరణకి నీరు తీసుకోండి. అది ద్రవ పదార్థం. రుచి, రంగు, వాసన లేవు. ఇక దాని సాంద్రత 1 గ్రాము. 2 హైడ్రోజన్, 1 ఆక్సిజన్ పరమాణువులతో కూడి ఉంటుంది. మరి ఇలాంటి ధర్మాలన్నీ కలిపితే దాని గుణమే బయటపడుతుంది అవునా? మరి గుణాన్ని బట్టి ఫలానా వస్తువు అని అంటూ ఉంటాం. కనుక గుణం మొత్తం వస్తువును గూర్చిన సాధారణ స్వభావాన్ని, దాని అంతఃసారాన్ని తెలుపుతుంది. ఆ వస్తువును వాస్తవంగా మిగతా వాటి నుంచి ప్రత్యేకించి చూపుతుంది. సమస్త వస్తువులు గుణాన్ని కలిగి ఉంటాయి అవునా? మరి గుణాన్ని కనుగొనడం ద్వారానే వస్తువును గుర్తించగలుగుతున్నాం. అలాగే గుణంతో పాటు ప్రతి వస్తువు పరిమాణం కూడా కలిగి ఉంటుంది. సంఖ్య, కొలత, సైజు, బరువు ఇలా మొదలైన వాటిని బట్టి పరిమాణాన్ని గుర్తించగలం. ఇక పరిమాణం, గుణం ఈ రెండు వేర్వేరు కాదు, ఒకే వస్తువులోని 2 అంశాలన్నమాట. పరిణామం గుణంగా, గుణం పరిణామంగా నిరంతరం మార్పు చెందుతూనే ఉంటుంది. ఈ విరుద్ధ శక్తుల మధ్య ఘర్షణే పదార్థ పరిణామానికి మూలమని తెలుసుకున్నాం కదా. మరైతే ఈ పరిమాణం ఎలా, ఏ విధంగా సాగుతోంది? అంటే పరిణామ క్రమాన్ని ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా సాఫీగా సాగే సాధారణ పెరుగుదలగా గతి తర్కం అనేది భావించదు. ఉదాహరణకి నీటిని వేడి చేయండి. మొదట్లో ఎలాంటి మార్పు కనిపించదు. నీరు నీరుగానే ఉంటుంది. కానీ అలా వేడి చేసుకుంటూ పోతే అది 100 సెంటీగ్రేడ్ డిగ్రీలకు చేరగానే అది ఆవిరిగా మారిపోతుంది అవునా? ఇక నీటిని చల్లార్చండి. 0 సెంటీగ్రేడ్ డిగ్రీలకు చేరగానే మంచు గడ్డగా తయారవుతుంది. అదేవిధంగా వడ్లగింజలనేవి చల్లుతూ ఉంటాం. 3-4 రోజులయ్యేసరికి అవి వరి మొక్కలుగా మొలకెత్తుతాయి అవునా? ఇక ప్రాణవాయువులో 2 పరమాణువులు ఉంటాయి. మరొక పరమాణువుని చేర్చి చూడండి. అప్పుడు ఓజోన్ అనే కొత్త రసాయనిక పదార్థం అనేది ఏర్పడుతుంది. మరి లిసనర్స్, ఈనాటి మన విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో మనం చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. మనం పరిమాణాత్మక మార్పు నుండి గుణాత్మక మార్పుకు పరివర్తన చెందడమే అభివృద్ధి అని తెలుసుకున్నాం కదా. ఈ అభివృద్ధి కూడా ఇక 2 దశలుగా జరుగుతూ ఉంటుంది. ఈ 2 దశల గురించి తిరిగి ప్రసారమయ్యే విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో తెలుసుకుందాం. నమస్కారం.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIల నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోస, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865 5873.
2: ఆఫ్టర్ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు అది సంగతి. చూడగానే బంగారమేనా అనిపిస్తుంది, కాదని తెలిసినా బంగారంలానే ఉంది కదా అని ముచ్చట పడిపోతూ ఉంటాం. ఎందుకంటే బంగారం లాంటి మెరుపంటే మనకి ఎంతో మక్కువ కాబట్టి. ఇత్తడి అనగానే అందరికీ ముందుగా వెనకటి వంటింటి సామాన్లు, భారీ గంగా

గాయాలు, గుండెగలు, డేగిసాలు ఇవే గుర్తొస్తాయి. ఏడాదికి ఒకసారైనా వాటిని చింతపండుతో రుద్ది మేలిమి బంగారంలో మెరిసిపోతున్నాయని సంతోషపడుతూ మళ్లీ ఆటకెక్కిచ్చే సాంప్రదాయానికి ఎప్పుడు కాలం చెల్లిపోవచ్చుగాక. అలాగని దాని వాడకం మాత్రం తగ్గిపోలేదు. ఏనాటికైనా ఇత్తడి పుత్తడి కాకపోతుందా అని ఆలోచించే ఆశాజీవుల సంగతి ఎలా ఉన్నా ఉన్న వాటిని మార్చి లేదా వాటిని వినూత్నంగా ఉపయోగించే వాళ్ళు చాలా మందే ఉన్నారు. ఈనాటి అవసరాలకు అనుగుణంగా సరికొత్త ఫర్నిచర్ సరసని వాటిని అలంకరిస్తున్నారు. ముఖ్యంగా గృహాలంకరణలో ఆంటిక్ ఫర్నిచర్ తో భాగంగా ఇత్తడి వాడకం పెరిగింది. వంటింట్లో ఇత్తడి వాడకం తగ్గిపోతుందనుకుంటే పొరపాటే. చిమ్నీలు, వార్డ్రోబ్ ఫిట్టింగ్లు, కట్లరీ సెట్లు, జగ్లు ఇతరత్ర వంటింటి సామాగ్రిలో ఇత్తడి హవాస్ కొనసాగుతూనే ఉంది. నాటి సాంప్రదాయ ఇత్తడి కాస్త ఆధునికతను సంతరించుకుని తలుపులు, కిటికీల నాబ్లు, బాత్రూంల కుళాయిల ఫిట్టింగుల్లో తలతల్లాడుతోంది. బకెట్లు పాతకాలం నాటివి అయినా ఇప్పుడు బాత్ టబ్లు కూడా పుత్తడి లాంటి ఇత్తడితోనే అలంకరించుతున్నాయి. మరి లిజనర్స్, విన్నాం కదండి, మరి పుత్తడి లాంటి ఈ ఇత్తడి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఇది మీకోసం ప్లే అవుతుంది, విని ఆనందించండి.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గుండెకు సంబంధించిన డాక్టర్ గారిచే ఉచిత మెగా మెడికల్ క్యాంప్
1: ఆగస్ట్ 25, 2026 అనగా మంగళవారం ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొను అనుభవం కలిగిన వైద్య నిపుణులు డాక్టర్ పి సిరిల్ ఎంబీబీఎస్ డిసి క్లినికల్ కార్డియాలజిస్ట్.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం గుండెదల, గుండెపోటు, గుండె బలహీనత సంబంధిత సమస్యలు, కాళ్ళ వాపులు, బీపీ, షుగర్, దగ్గు, చెయ్యి నొప్పి,
0: అధికంగా చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం, ఆయాసం, కళ్ళు తిరగడం మొదలగు అన్ని రకాల గుండెకు సంబంధించి వ్యాధులు చూడబడును.
1: ఈసీజీ 2D ఎకో ఉచితంగా చేయబడును.
0: డాక్టర్ గారి సలహా మేరకు అవసరమైన వారికి రక్త పరీక్షలలో 50% రాయితీ ఇవ్వబడును.
1: మరిన్ని వివరాలకి సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్ జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9989342009.
3: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్, భీమవరం.
3: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
3: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
4: ఒక చక్కటి పాట అయితే వినేశారు కదండి, ఇప్పుడు కొత్తగా ఫర్నిచర్ కూడా ఇత్తడితోనే మెరుస్తుంది. మంచాలు, సోఫాలు, కార్నర్ స్టాండ్లు, టీపాయలతో పాటు టేకు, రోజ్బుడ్ వంటి కలప సామాగ్రి మీద ఇత్తడి రేకులను అలంకరించడం ద్వారా ఫర్నిచర్ కి కొత్త అందాన్ని ఇస్తుంది. ఇత్తడి రేకులతో చక్కని కొమ్మల్ని, ఆకుల్ని ఎంతో అందంగా చెక్కుతూ అమర్చేసే కళాత్మక తరకాఫీ ఫర్నిచర్ వాడకం ఎంతో పెరిగింది. బాల్కనీలోను, లివింగ్ రూమ్ లోను అలంకరించే మొక్కల కుండీల రూపంలోనూ అందంగా మెరుస్తుంది. నీళ్లు పోసి పూలు అలంకరించే ఇత్తడి ఉర్లీలు గృహాలంకరణలో కొత్త సొబగిలను నింపుతున్నాయి. క్యాండిల్ హోల్డర్లు, ఫ్లవర్ వాజ్లు, టేబుల్ ల్యాంపులు, అద్దాలు, ఫోటో ఫ్రేమ్లు వంటి అలంకరణ వస్తువుల్లోనూ ఇత్తడి చక్కగా ఒదిగిపోతుంది. కళాత్మక వస్తువులైతే లెక్కే లేదు. ఇలాంటి వాటి అన్నిటికీ ఎక్కువగా యాంటీక్ బ్రాస్ తోనే చేయడం విశేషం. ధ్వనిని పుట్టించే గుణం కారణంగా హారన్లు, గంటలతో పాటు కార్నెట్, ట్రంపెట్ వంటి సంగీత పరికరాలను తయారీలోనూ ఇత్తడిదే పైచేయి. మన పూజ గదులకు ఇత్తడి గంటలను అలంకరించే సాంప్రదాయం పెరిగింది. మరి లిజనర్స్ విన్నారు కదండి ఈ ఇత్తడి మహత్యం గురించి. మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకోసం ప్లే అవుతుంది, విని ఆనందించండి.

అరిందా, పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: FM 90.4.
1: హాయ్ హలో లిజనర్స్, వెల్కమ్ టు మస్ టైం పాస్ విత్ మీ ఆర్జే సౌమ్య. ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకి వచ్చేసానండి. మరి ఆ టాపిక్ ఏంటో, ఆ ముచ్చట్లు ఏంటో తెలుసుకునే ముందు లెట్స్ హ్యావ్ ఎ స్మాల్ బ్రేక్. వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం.
2: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
3: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టి కేర్, భీమవరం.
3: ప్రముఖ ఈఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
3: ఆదిత్య ఈఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీస్.

0: ఇప్పటిదాకా టాపిక్ ఏంటని చాలా ఎక్కువ వెయిట్ చేసేసారు కదా, అదేనండి ఒక పేరు. లక్షలాది గుండెల్లో ఒక ఎమోషన్, ఒక స్టైల్, జనరేషన్స్ని ఇన్స్పైర్ చేసిన ఒక సిగ్నేచర్, ఒక జర్నీ. ఆర్డినరీ మ్యాన్ నుంచి మెగాస్టార్గా ఎదిగిన ఒక అన్ఫర్గెటబుల్ జర్నీ. ఎస్, మన చిరంజీవి గారండి. ఈరోజు మన అందరికీ చాలా స్పెషల్ డే. ఈరోజు మన మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు అండి. డాన్స్ అయినా, డైలాగ్ అయినా, స్టైల్ అయినా, స్క్రీన్ ప్రజెన్స్ అయినా, బాస్ అంటే ఎలా ఉండాలో తెలుగు సినిమాలకి చూపించిన మనిషి. మరి మన మెగాస్టార్ బర్త్డే సందర్భంగా మన లిజనర్స్తో కొన్ని స్పెషల్ మెమొరీస్, ఫేవరెట్ మూవీస్ అండ్ ఫేవరెట్ సాంగ్స్ గురించి మాట్లాడుకుందామా? మన ఫస్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం.
1: హలో, నమస్తే మేడం. హైదరాబాద్ మేడం, నెల్లూరు నుంచి.
0: నమస్తే కాదర్బాష గారు, గుర్తుపట్టారా నన్ను? మేలో మాట్లాడాను, అసలు గుర్తేలేనా నేను మీకు?
1: గుర్తుంటాను.
0: మీ కూతురు ఇంటికి వెళ్ళారు, మనవలతో ఆడుకుంటూ నాకు ఫోన్ చేశారు. ఫోన్లేండి, ఇప్పటికైనా గుర్తుపట్టారు. మరి ఈరోజు టాపిక్ ఏంటో తెలుసా అండి? బాగున్నానండి.
1: చెప్పండి, ఏం టాపిక్?
0: మన మెగాస్టార్ చిరంజీవి గారు పుట్టినరోజు కదా అండి, మరి ఆయన గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను.
1: అడగండి.
0: మీ ఫేవరెట్ చిరంజీవి గారు సినిమా ఏంటి?
1: స్టాలిన్ మేడం.
0: ఏంటండి?
1: స్టాలిన్, టాగూరు.
0: టాగూర్?
1: టాగూర్ నాకు ఇష్టం మేడం, చాలా బాగుంటది, అద్భుతమైన మూవీ అది.
0: ఓ నైస్ అండి. మీరు ఫస్ట్ టైం చిరంజీవి గారిని స్క్రీన్ పైన ఎప్పుడు చూసారు?
1: నేను ఫస్ట్ టైం చిరంజీవి సినిమా కావిల్లో మేడం, ఖైదీ. ఖైదీ చూశాను మేడం, అది కూడా బంపర్ హిట్, సూపర్ పిక్చర్ మేడం, అది చాలా బాగుంటుంది ఆ సినిమా కూడా.
0: ఓకే అండి, మరి ఏం సాంగ్ విందాం అనుకుంటున్నారు? చిలుకా క్షేమమా,
1: అది సినిమా పేరు.
0: ఓకే,
1: అది మీరు గుర్తురాటం లేదు సినిమా పేరు.
0: ఓకే,
1: రౌడీ అల్లుడా, గరానమ్మ కూడా ఉంది మేడం.
0: ఓకే అండి. ఓకే, మరి సాంగ్ ని ఎవరి కోసం డెడికేట్ చేద్దాం అనుకుంటున్నారు?
1: సాంగ్ అల్లగడ్డ పోలయ్య గారు, ఎస్ఎంఎస్ సర్దార్ భాయ్, మొహమ్మద్ రఫీ.
0: ఓకే అండి, మీరు చెప్పిన వారందరికీ ఈ సాంగ్ని డెడికేట్ చేస్తున్నాము. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మీకు నచ్చిన సాంగ్ని వినండి, మరి ఆనందించండి. వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.

0: ఓకే లిజనర్స్, మరి చక్కటి పాటనైతే వినేశారు కదా, మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో అండి, గుడ్ ఈవినింగ్ అండి.
0: గుడ్ ఈవినింగ్ అండి, మీ పేరు?
1: మా పేరు రోహిత అండి.
0: హలో లోహిత గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: భీమవరం నుంచి అండి.
0: ఓ నైస్, భీమవరం నుంచేనా? మా రేడియో కూడా భీమవరంలోనే ఉంది తెలుసా అండి మీకు?
1: తెలుసండి, విష్ణు కాలేజ్ అండి.
0: ఓకే, మరి ఈరోజు టాపిక్ వినేశారా మీరు?
1: విన్నానండి, మెగాస్టార్ చిరంజీవి బర్త్డే అంటే కదండి.
0: అవునండి. మరి ఫేవరెట్ మూవీ ఏంటి మీది?
1: ఫస్ట్ ఫస్ట్ డాడీ అండి.
0: ఓ నైస్ అండి.
1: తర్వాత ముగ్గురు మొనగాళ్ళు, జై చిరంజీవి, ఖైదీ నంబర్ 150, చాలా ఉన్నాయండి. అసలు బాలేని సినిమా ఒక్కటి కూడా ఉండదండి.
0: అవునండి, ఆయన సినిమా
1: మన శంకర వరప్రసాద్ గారు సినిమా ఆయనే తీశారండి.
0: అవునండి.
1: అవునండి, మీకెవరంటే ఇష్టం అండి హీరో?
0: ఎందుకులేండి, కొట్టేస్తారు నన్ను. సరే,
1: చెప్పండి, పర్లేదు.
0: చిరంజీవి గారు అంటేనే ఇష్టం అండి.
1: అవునండి. ఓకే అండి.
0: ఓకే, మరి చిరంజీవి గారిలో మీకు నచ్చే క్వాలిటీ ఏంటి? డాన్స్, యాక్టింగ్, స్టైల్ ఆర్ పర్సనాలిటీ?
1: యాక్టింగ్ అంటే ఇష్టం అండి. అంటే యాక్టింగ్ అంటే కొంచెం అదే నవ్వుతా నవ్వుతా మాట్లాడతారు, బాగా చేస్తారు. అన్ని క్వాలిటీస్ మంచివి, అన్ని క్వాలిటీస్ బాగానే ఉంటాయి.
0: అవునండి. మరి చిరంజీవి గారిది ఏమన్నా మంచి సాంగ్ విందాం అనుకుంటున్నారా?
1: ఇదేంటి, డాడీ మూవీలో నుంచి గుమ్మాడి గుమ్మాడి అని సాంగ్ ఉంటది కదండి, ఆ సాంగ్ మా డాడీ కోసం డెడికేట్ చేస్తాం. మా డాడీ అయితే లేరండి, వినాలనుకుంటున్నాను.
0: ఓకే అండి.
1: అలాగే నందిని ఫ్రెండ్ కి హాయ్, రేడియో విషయంలో నందిని ఫ్రెండ్ ఉంటది ఒకటి, మీకు కూడా హాయ్ అండి.
0: హాయ్ అండి. ఓకే అండి, మీ నాన్నగారి కోసం ఈ సాంగ్ డెడికేట్ చేస్తూ మీకోసం ఈ చక్కని పాట మరి వినండి, ఆనందించండి.

0: ఓకే లిజనర్స్, మరి చక్కని పాటను అయితే వినేశారు కదా. మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, నమస్తే అమ్మా సౌమ్య జిడ్డు తల్లి, శుభ సాయంత్రం.
0: నమస్తే అండి, శుభ సాయంత్రం. మీ పేరు?
1: నా పేరు బండారు త్రిమూర్తుల గుప్తా, పెద్దాపురం.
0: ఓకే అండి, మరి రోజు టాపిక్ వినేశారా?
1: మెగాస్టార్ గారు బర్త్డే కదండి వేళ.
0: అవునండి, మరి

0: ఎలా అడుగుతాను నేను? మెగాస్టార్ గారి మూవీలో థియేటర్లో మీకు మోస్ట్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఏంటి?
1: నాకు మెమరబుల్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే 1987 వచ్చినటువంటి September 2 విడుదలైనటువంటి కాకినాడ పద్మప్రియ ఏసీ థియేటర్ లో నేను చూసినటువంటి స్వయం కృషి సినిమా అంటే నాకు చాలా ఇష్టం.
0: వామో, అసలు తూచి తప్పకుండా భలే చెప్పేశారు కదా డేట్ టైమ్ సంవత్సరం.
1: సినిమాలో పాటలన్నా అన్ని ఇష్టం అండి. అలాగే చిరంజీవి గారిది మన విజయభంగ తల్లి సర్ చేసే షో మాదిరిగా, సరదాగా షో మాదిరిగా ఇందుకు వెళ్ళడం లేదంటే సందేహం వలదు. చెక్కిన తర్వాత ఎందెందు వెతికినా అందందే కలిసినట్టుగా వారు ఏ సినిమాలో సరే బాగా చేస్తారు, వారు ఏ సినిమా బాగానే ఉంటది.
0: అసలు మీరు
1: అంటే మరి మీరు స్పెసిఫిక్ గా చెప్పన్నారని సైన్ చెప్పాను తప్ప మొత్తం వారి సినిమాలు అన్ని దాదాపు వారి మొదటి సినిమా పురాతన సినిమా దగ్గర నుంచి ప్రాణం కరి సినిమా దగ్గర నుంచి మన మన మన శంకర శంకర వరప్రసాద్ సినిమా వరకు కూడా ఇంకా బాగానే ఉంటున్నాయి, ఇంకా బాగుంటాయి, ఇంకా బాగుంటాయి కలిపి కూడా.
0: అవునండి అవును.
1: ఆ వారి కోసం చెప్పంటే నాకు తెలిసిన వివరాలు చెప్పేస్తాను ఒక 2 నిమిషాల్లో.
0: ఫాస్ట్ ఫాస్ట్ గా చెప్పండి, మరి మనకి నెక్స్ట్ కాలర్ కూడా లైన్ లో వెయిట్ చేస్తూ ఉన్నారు. సరే 2 నిమిషాలు టక్ టక్ చెప్పేసండి.
1: అదేంటి ఎందుకంటే మనకు గోదావరి జిల్లా అంటే మనకి అభిమానం కాబట్టి ప్రత్యేకంగా చెప్తానమాట వీరికోసం.
0: అవునండి.
1: పశ్చిమ గోదావరి జిల్లా లో ఉన్నటువంటి మొగల్తూరు లో పుట్టారండి మన వరప్రసాద్ గారు, శంకర శంకర వరప్రసాద్ గారు, చిరంజీవి గారు. మన అందరూ ముద్దుగా తిరుగుని పిలుచుకుంటాం కదా.
0: అవునండి.
1: ఆ కృష్ణరాజు గారు పుట్టిన ఊరే మొగల్తూరు అండి. ఆ మొగల్తూరులో వీరు కూడా పుట్టారు. కృష్ణరాజు గారు నటన చూసే వీరు కూడా నటించాలని నటన మీద ఆసక్తి కలగడం జరిగింది. అదే విధంగా వారి నాన్నగారు కానిస్టేబుల్ గారు కాబట్టి మా కొడుదల వెంకట్రావు గారు ఆయనకి ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉండేవి. ఎక్కడ పడితే అక్కడ చదువు వీరికి మారిపోవాల్సి వస్తుందని చెప్పేసి వాళ్ళ అమ్మగారి ఇంట్లో ఉద్దేశారు. చిన్నప్పుడు విద్యాభ్యాసం అంతా కూడా మొగల్తూరులోనే జరిగింది చిరంజీవి గారిది. చిరంజీవి గారు వాళ్ళ నాన్నగారు కొండదల వెంకట్రావు గారు, వాళ్ళ అమ్మగారి పేరు అంజనీదేవి గారు అండి. అంజనీదేవి గారి ప్రొడక్షన్ వారు నిర్మాతగా సినిమా తీయడం రుద్రవేణ సినిమాతో ప్రారంభించారు. వారి మొదటి సినిమా నిర్మాతగా మొదటి సినిమా రుద్రవేణ అండి.
0: ఓకే అండి.
1: అంజనా ప్రొడక్షన్ వాళ్ళ అమ్మగారి పేరు మీద బ్యానర్ అండి. ఇప్పుడు కూడా వాళ్ళ అమ్మగారి పేరు మీద సినిమాలు తీస్తూ ఉంటారు వారు. ఆ తర్వాత వాళ్ళ తమ్ముడు గారు నాగేంద్రబాబు గారు నిర్మాత వ్యవహరిస్తూ ఉంటారు ఆ సినిమాకు.
0: అవునండి.
1: ఈ విధంగా చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి, చాలా విశేషాలు ఉన్నాయి. ఏంటండి మీరు అదే చెప్పేస్తే చెప్పద్ద నెక్స్ట్ కాలర్స్ అంటారు, మా ఫ్యామిలీ సిద్ధాలు భయపెట్టేస్తుంది నాకు.
0: అసలు లేదండి, చాలా బాగా చెప్తున్నారు, నాకు తెలియని విషయాలు ఎన్నెన్నో చెప్తున్నారు. అసలు మీరు అలా వింటూ ఉన్నాను నేను అంతే.
1: చాలా సంతోషం అమ్మా. మధ్య మధ్య మీరు అడగపోతే మీరు నా మాట బాగా వినిపిస్తుందో లేదో నాకు అనిపిస్తుంది.
0: అబ్బో అసలు అలా చెప్తా ఉంటే నాకు నోట్లోంచి మాట రావట్లేదు అనుకోండి. అసలు మీరు
1: మీరు ఒక్కోసారి అలాగే తిరుపతి కాదు అలాగే అండి చెప్పండి అంటూ ఉన్నారనుకోండి నాకు ఇంకా ప్రోత్సాహంగా ఉంటుంది మాట్లాడదానికి చెప్పడానికి.
0: అలాగేనండి, ఈసారి మీరు కాల్ చేసినప్పుడు ఖచ్చితంగా ఉంటాను నేను.
1: ఓకే తల్లి. అదే విధంగా నిన్నంటే నిన్నే నేను మన షో లేదు కాబట్టి బిలేటెడ్ గా ఒక శుభాకాంక్షలు చెప్పాలి మీకు.
0: చెప్పండి.
1: చిరంజీవి గారితో ఎన్నో సినిమాలు దాదాపు అందరు హీరోయిన్స్ అందరూ కూడా చిరంజీవికి రాధ గారికి ఎక్కువ ఉన్నాయి అనుకుంటారు, కానీ రాధ గారి కంటే కూడా రాధిక గారికి ఎక్కువ ఉన్నాయండి చిరంజీవి గారితో నటించిన సినిమాలు.
0: ఓకే అండి.
1: చాలా మంది చిరంజీవి గారు రాధ గారి సినిమాలు ఎక్కువ కాంబినేషన్ ఎక్కువ అనుకుంటారు. నిజంగా చెప్పాలంటే మీరు తర్వాత లెక్కేసుకున్నా చిరంజీవి గారికి రాధిక గారికి ఎక్కువ సినిమాలు ఉంటాయి 2-3.
0: ఓకే.
1: ఒక 17 సినిమాలు ఉన్నాయండి ఇద్దరికి.
0: అబ్బో నైస్ అండి.
1: వారి పుట్టినరోజు నిన్న, రాధికా శరత్ కుమార్ పుట్టినరోజు నిన్న August 21.
0: ఓకే అండి.
1: అందువల్ల బిడ్డ గారు రాధిక గారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ప్రెజెంట్లీ చిరంజీవి గారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. వారిలో క్వాలిటీ అడిగారు కదా మీరు చిరంజీవి గారిలోని.
0: అవునండి.
1: వారు మంచిగా నటించడమే కాదండి, చక్కగా హావభావాలు దాంతో పాటు పాస్టర్ కూడా మేళవిస్తూ నటిస్తారు. చక్కగా టైమింగ్ ప్రకారం వారు టైమింగ్ ప్రకారం వారు డైలాగ్ డెలివరీ చేస్తారు. అప్పుడప్పుడు నవ్విస్తారు, కవ్విస్తారు, నటిస్తారు, సీరియస్ చూపిస్తారు. భలేగా ఉంటుందండి. నా చిరంజీవి గారు యాక్టింగే కాదు, చిరంజీవి గారు నటన చాతురి కూడా నాకు కూడా చాలా

0: చెప్పండి.
1: అవునండి, మరి మీ రేడియో నుంచి ఏం సాంగ్ విందాం అనుకుంటున్నారు?
0: అదేంటి, చిరంజీవి గారు ఆదిగా నటించిన సినిమాలు పాట అడుగుతాను, ప్లే చేద్దాం సౌమ్య గారు.
1: చేస్తాను, చెప్పండి.
0: అభిలాష చిత్రంలో ఎస్ జానకి, ఎస్కే బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీతరెడ్డి వేటూరి సుందరామూర్తి గారు, సంగీత ఇళయరాజ.
1: ఓకే.
0: నవ్వింది మళ్ళీ చెండు అనే పాట చాలా హుషారుగా ఉంటాను.

0: చెప్తాను హాయ్ చెప్తాను అంటే అది ఆ విషయంలో మాత్రం మమ్మల్ని నేను సదా నూటికి నూరు చేత అభినందిస్తాను ఆచరిస్తాను బంగారు స్వామి గారు.
1: థ్యాంక్ యూ అండి.
0: మీరొకరు నెక్స్ట్ నందిని చెప్తారు మీ కోరుడి ఆమెను తాడమంటారు మీరిద్దరు మరీ మరీ ప్రేమగా మరీ ఆశ్చర్య పంచిపెడతారు మాకు.
1: అయ్యి బాబాయ్ మరీ ఎక్కువ పొగడేస్తున్నారు మీరు నన్ను.
0: పగడదు కాదండి వాస్తవం చెప్తున్నారు వీరి శ్రోత కూడా నా మాటలు ఒప్పుకుంటారు నిజంగా ఆయన అందరూ నిజమే అంటారు చూడండి ఎవరో ఒకరు అంటారు.
1: సరే అండి.
0: అయితే రాధిక గారికి చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తూ అభిలాష్ సినిమాలో పాట ప్లే చేయండి. ఈ పాట ముఖ్యంగా చిరంజీవి గారికి రాధిక గారికి వారు కూడా వింటే కంటాంతరాల్లో కూడా వినిపిస్తారు కాబట్టి మన రేడియో విషయం ప్రసారం వారు కూడా వింటే మరి సంతోషం వింటే చాలా సంతోషం. ఒకవేళ వినకపోయినా వారు ఫ్యాన్స్ కన్నా ఆనందపడతాను. ఇక మా రెగ్యులర్ సోదరు పేరు చెప్పి సెలవు తీసుకుంటాను.
1: ఓకే అండి. మీరు చెప్పినట్టుగానే మీకోసం ఈ చక్కటి సాంగ్ ని ప్లే చేస్తున్నాము. మరి వినండి వింటూనే ఉండండి.

0: retaca.
1: ఓకే లిజనర్స్, మరి చక్కని పాటను అయితే వినేశారు కదా, మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
2: నమస్తే మేడం.
1: నమస్తే అండి, మీ పేరు?
2: బండారు శంకరయ్య.
1: హలో బండారు శంకరయ్య గారు, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం చంద్రలూరుపాడు మేడం మాది.
1: ఓకే అండి, మరి రోజు టాపిక్ వినేశారా?
2: వినేసేసినా.
1: మరి మెగాస్టార్ చిరంజీవి గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా?
2: అంత దూరం మనకు తెలియదు, కానీ సినిమాలు మటుకు బాగుంటాయి మేడం.
1: మరి మెగాస్టార్ చిరంజీవి గారి ఫేవరెట్ సాంగ్ ఏంటి?
2: నాకు నచ్చింది ఖైదీ సినిమా.
1: ఓకే, ఖైదీ సినిమాలో ఏం సాంగ్ అంటే ఇష్టం మీకు?
2: గోరింత పూసింది అని పాట ఉంటుంది మేడం.
1: ఓకే,
2: ఆ పాట బాగుంటుంది మేడం. ఖైదీ 10 సార్లు చూసిన.
1: ఓ నైస్ అండి. ఇంకో క్వశ్చన్ అడగమంటారా?
2: అడగండి.
1: ఫస్ట్ టైం చిరంజీవి గారిని స్క్రీన్ మీద ఎప్పుడు చూసారు?
2: అభిలాష.
1: అభిలాష, ఓకే. థియేటర్ లో చూసారా?
2: బాగుంటుంది మేడం.
1: థియేటర్ లో చూసారా మీరు?
2: థియేటర్ లో అప్పుడు ఏడున్నాయి.
1: అవునండి,
2: అప్పుడు లేవు.
1: అవునండి.
2: కున్నమి నాగు కానీ, కున్నమి నాగులో బాగా చేసిండు మేడం ఆయన, చిరంజీవి గారు.
1: అవునండి,
2: ఆ నాగు పాము ఎట్లా నాలుక ఎట్లా అదే విధంగా చేసిండు, మంచి పేరు వచ్చింది ఆయనకి.
1: అవునండి,
2: ఖైదీ ఇంకా టాప్. అసలు ఆయనకి పేరు వచ్చింది ఖైదీ.
1: అవునండి,
2: ఆ షూటింగ్ కూడా తీసింది మా జిల్లాలోనే.
1: అలాగా,
2: చాలా రోజులు తీసండి ఇక్కడ.
1: ఓకే,
2: సినిమా బాగుంటుంది మేడం.
1: అవునండి, మరి ఏం సాంగ్ విందాం అనుకుంటున్నారు?
2: అదే అన్ని ఉంటాయి అనుకో, ఇది ఈ పాట విందామని మేడం. ఇది అది గోరింట పూసింది ఖైదీ సినిమా. ఆ పాట
1: ఖైదీ సినిమా నుంచి గోరింట పూసింది సాంగ్.
2: మా మిత్రుడు బండారు త్రిమూర్తులు గుప్తా గారికి, నెల్లిమెల్లి వెంకటరెడ్డి గారికి, పాలెం పోలయ్య గారికి, కర్నూలు బ్రహ్మయ్య గారికి, మా బామర్ది సోమనాథ జనార్దన్ గారికి, బుచ్చి తపలా మస్తాన్ బాయ్ గారికి మేడం.
1: ఓకే అండి, మీరు చెప్పిన వారందరి కోసం ఈ సాంగ్ ని డెడికేట్ చేస్తూ ప్లే చేస్తున్నాం. మరి వినండి, ఆనందించండి.

നല്ല ചണ്ട് നച്ചിന്റെ കേൾവണ്ട് റൊമാൻസു കമ്മി

0: ఓకే లిజనర్స్, మరి చక్కని పాటనైతే వినేసాం కదా. మనం నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో నమస్తే, శుభ సాయంత్రం మేడం.
0: శుభ సాయంత్రం అండి, మీ పేరు?
1: నెల్లూరు జిల్లా గుచ్చిరెడ్డిపాలెం నుంచి మస్తాన్ భాషా మేడం.
0: హలో మస్తాన్ భాషా గారు, ఈరోజు టాపిక్ వినేశారా?
1: లేదు మేడం, ఒకసారి చెప్పండి మేడం.
0: ఈరోజు మన మెగాస్టార్ గారి పుట్టినరోజు అండి.
1: అవును మేడం, ఈరోజు మన అభిమాన నటుడు మెగాస్టార్ గారి పుట్టినరోజు మేడం.
0: అవునండి,
1: హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మా కుటుంబ సభ్యులందరి తరఫున, మా ఫ్రెండ్స్ అందరి తరఫున, ఎస్పెషల్లీ విష్ణు ఎఫ్ఎం టీమ్ సభ్యులందరి తరఫున, ఎస్పెషల్లీ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి జన్మదిన శుభాకాంక్షలు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, ఆయన ఎల్లప్పుడూ చిరునవ్వుతో మంచి మంచి సినిమాలు చేసి మనకు అందించాలని మనసారా కోరుకుంటున్నాను మేడం.
0: ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మరి మెగాస్టార్ చిరంజీవి గారి యాక్ట్ చేసిన మీ ఫేవరెట్ మూవీ ఏంటి?
1: ఫేవరెట్ మూవీ అన్ని బాగానే ఉంటాయి కాదంటే లేదు.
0: అందులో బాగా హైలైట్
1: అది మేడం అన్నయ్య.
0: అన్నయ్య, ఓకే.
1: అదే దాంట్లో సౌందర్య గారు ఏంది కొద్దిగా ఇది ఉంటది, దాంట్లో మెగాస్టార్ చిరంజీవి గారి ఆత్మ బయటికి వచ్చి మాట్లాడినట్టు చూపిస్తారు మేడం.
0: ఓకే అండి,
1: చాలా ఫన్నీగా ఉంటది అది.
0: ఓకే,
1: అంటే అది దాన్ని చూపించే అంతరాయం ఏంటంటే, అంతరార్థం ఏంటంటే, ఇప్పుడు మనం ఒక పని చేసేటప్పుడు అది రైట్ ఆరంగా అని మన మనసులో అనుకుంటాం. అనుకున్నప్పుడు రెండు రకాలుగా మనసులో ఘర్షణ జరగద్ది. ఇలా ఇలా చేయాలని ఒకసారి, లేదు ఇలా చేస్తే బాగుండాలని ఒకసారి ఘర్షణ జరగద్ది. అలాగా జరిగిన దాన్ని ఏంటంటే, వీళ్ళు కళ్ళకు కట్టినట్టుగా బయటికి చూపిస్తారు. మనలోనే రెండు పాత్రలు ఉంటాయి, దాన్ని బట్టి మనం ఇదవుతా ఉంటాం అని చెప్పి చూపించేదానికి జనాలకి చాలా చక్కగా డైరెక్టర్ గారు పెట్టారు హ్యాట్స్ ఆఫ్ ఆయనకి.
0: అవునవును, ఏం చూపిద్దాం అనుకుంటున్నారు
1: దాంట్లో? ఏదైనా దాంట్లో పాటలు చెప్పండి మేడం, నేను కోరుకుంటాను. అన్ని బాగానే ఉంటాయి.
0: లిస్ట్ మా దగ్గర ఏమి ఉండదండి, మీరు చెప్తే ప్లే చేస్తామంటే. చిరంజీవి గారు ఏదైనా ఒక సాంగ్ అందులోంచే కాక ఏమన్నా వేరేది
1: అందులోంచి కాక,
0: అందులోంచి కాకపోయినా పర్లేదు, చిరంజీవి గారిది ఏదైనా ఒక మంచి పాట.
1: ఇది మేడం లేకుంటే, కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో ఓ చందమామ, ఆ పాట మేడం.
0: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాం. మరి ఈ సాంగ్ని ఎవరికైనా డెడికేట్ చేయాలనుకుంటున్నారా?
1: ఎవరికి లేదా మేడం, ఎస్పెషల్లీ మనం ఫస్ట్ మా ఇంట్లో మా అమ్మగారు నాన్నగారు రామారావు ఫ్యాన్స్, తర్వాత ఇంకా నెక్స్ట్ చిరంజీవి మెగాస్టార్ గారి ఫ్యాన్స్. అలాంటే అలా కాదు మేడం, కొద్దిగా మనం అభిమానించడం ఎక్కువ మెగాస్టార్ గారిని, అంతేగాని అందరూ మాకు సమానంగానే ఉంటది. అన్ని అందరి సినిమాలు చక్కగా చూస్తాం, బాగుంటాయి. ఆయన అంటే కొద్దిగా అభిమానం ఎక్కువ. ఆయనకి ఎస్పెషల్లీ డెడికేట్ చేస్తూ ఆయనకి

0: రోజు ఈ పాట. ఆయన ఎల్లప్పుడు మన కోసం మంచి మంచి సినిమాలు తీయాలని కోరుకుంటూ సెలవు మేడం.
1: ఓకే అండి, మీరు అడిగినట్టుగానే మీకోసమే చక్కని సాంగ్ ని ప్లే చేస్తున్నాం. మరి వినండి.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం

0: ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపిరోడ్, భీమవరం.
0: ఫోన్ 0818 16 23 77 96 23 7295.

0: ఈరోజే మీ గ్రామ పంచాయతీని కలవండి, ఈ ఉద్యమంలో భాగస్వాములు అవ్వండి.
1: ఓకే లిజనర్స్, మరి మంచి చక్కని పాటను అయితే వినేశారు కదా. మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
2: నమస్కారం మేడం.
1: నమస్తే అండి, మీ పేరు?
2: కర్నూలు జిల్లా ఆస్పర్ మండలం తంగరడన్న గ్రామం హరినాథ్ రెడ్డి. మేడం బాగున్నారు? మేడం
1: బాగున్నానండి. మరి రోజు టాపిక్ వినేశారా?
2: నేను తర్వాత మీరు చెప్పినప్పుడు వింటాను మేడం.
1: ఓకే అండి, ఈ రోజు మరి నా మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు అండి.
2: అవును మేడం.
1: ఓకే, ఆయన గురించి ఒక క్వశ్చన్ అడగనా?
2: అడగండి మేడం. అడగండి.
1: చిరంజీవి గారిలో మీకు నచ్చే క్వాలిటీ ఏంటి? డాన్సా, యాక్టింగ్, స్టైల్ ఆర్ పర్సనాలిటీ, ఇందులో ఏది ఎక్కువ నచ్చుతుంది మీకు?
2: మాకంటే ఒక మామూలుగా మేడం స్టోరీ పిక్చర్ అంటే మగ ధీరుడు ఉంది కదా మేడం.
1: ఓకే,
2: అట్లా యాక్షన్, అట్లా స్టోరీ ఫిలిం బాగుంటది మేడం. నాకు ఫైట్లు కాదు మేడం, మంచి స్టోరీ మేడం.
1: అవునండి,
2: మంచి స్టోరీ అయితే ఇష్టపడతాను మేడం.
1: ఓకే, ఇంకో క్వశ్చన్ అండి.
2: చెప్పండి మేడం.
1: మీ లైఫ్ లో చిరంజీవి మూవీ ఇన్స్పిరేషన్ ఇచ్చిన మూమెంట్ ఏదైనా ఉందా?
2: ఏం లేదు మేడం, అని చూస్తాను మామూలుగా. ఖైదీ మేడం కొద్దిగా నాకు ఇంట్రెస్ట్ ఫస్ట్ లో.
1: ఓకే,
2: ఖైదీ సినిమా మేడం.
1: ఓకే అండి, మరి ఏం సాంగ్ విందాం అనుకుంటున్నారు?
2: దొంగమ్మ గురించి కోకమ్మ చెప్పమ్మ పాట మేడం.
1: ఓకే అండి, మరి ఈ సాంగ్ ఎవరికైనా డెడికేట్ చేయాలనుకుంటున్నారా?
2: మా కుటుంబ సభ్యుల కోసం, మీకోసం, వింటున్న అందరి కోసం మేడం.
1: ఓకే అండి,
2: అందరికి విజయ మేడానికి ప్రత్యేకంగా మీకు నమస్కారాలతో పాట కూడా మీకోసం మేడం.
1: ఓ థ్యాంక్ యూ అండి, మీరు చెప్పిన వారందరి కోసం ఈ సాంగ్ ని డెడికేట్ చేస్తూ ప్లే చేస్తున్నాము. మరి వినండి, వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.

0: ఓకే లిజనర్స్, మరి మన చక్కటి పాటను అయితే వినేసాం కదా, మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: మేడం గారు గుడ్ ఈవినింగ్.
0: గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు?
1: మేడం అశోక్. మేడం గారు.
0: హలో అశోక్ గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: మేడం మార్కాపురం. మేడం
0: ఓకే అండి, మరి రోజు టాపిక్ వినేసారా?
1: విన్నాను మేడం, చిరంజీవి గారి గురించి చెప్పాలి.
0: చెప్పండి. మరి
1: చిరంజీవి గారి గురించి అంటే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా పైకి వచ్చారు, చాలా గొప్ప స్థాయిలో ఉన్నాడు మేడం.
0: ఓకే, మరి చిరంజీవి గారి గురించి ఒక క్వశ్చన్ అడగనా?
1: అడగండి మేడం.
0: ఫస్ట్ టైం చిరంజీవి గారిని స్క్రీన్ మీద ఎప్పుడు చూసారు?
1: స్టేజ్ మీద అంటే ఎక్కడ చూడలేదు మేడం, మూవీస్ లోనే.
0: పోనీ చిరంజీవి గారి ఫస్ట్ మూవీ ఏంటి మీరు చూసింది?
1: ఫస్ట్ మూవీ జయదేవ్ వీడు అసలు సుందర్ అనుకుంటా మేడం. దాని తర్వాత కొదన సింహమో లేకుంటే జయదేవ్ వీడు అసలు వస్తుంది, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఫస్ట్ చూసా.
0: ఓకే అండి, మరి మీరు ఏదైనా సాంగ్ వినాలనుకుంటున్నారా?
1: మేడం చూడాలనుంద మూవీలో మనస్సా ఎక్కడున్నా ఇదేనా రావడం అనే సాంగ్.
0: ఓకే అండి, మరి సాంగ్ ఎవరికైనా డెడికేట్ చేద్దాం అనుకుంటున్నారా?
1: లిజనర్స్ అందరికి వస్తాం మేడం.
0: ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలా మన మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే ఎంతో స్పెషల్గా మన కాలర్స్తో మాట్లాడుకున్నాం కదా అండి. మన మెగాస్టార్ చిరంజీవి గారు మరెన్నో బర్త్డేస్ ఇలానే హ్యాపీగా చేసుకోవాలని కోరుకుంటూ మళ్ళీ వచ్చే మస్ట్ టైంపాస్ కార్యక్రమంలో కలుసుకుందాం.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గుండెకు సంబంధించిన డాక్టర్ గారిచే ఉచిత మెగా మెడికల్ క్యాంప్
1: ఆగస్ట్ 25, 2026 అనగా మంగళవారం ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు.
0: ఈ క్యాంపు లో పాల్గొను అనుభవం కలిగిన వైద్య నిపుణులు డాక్టర్ పి సిరిల్, MBBS DC క్లినికల్ కార్డియాలజిస్ట్.

0: క్యాంపులో జరుగు వైద్యం గుండెదడ, గుండెపోటు, గుండె బలహీనత సంబంధిత సమస్యలు, కాళ్ళవాపులు, బీపీ, షుగర్, దగ్గు, చేయి నొప్పి,
1: అధికంగా చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం, ఆయాసం, కళ్ళు తిరగడం మొదలగు అన్ని రకాల గుండెకు సంబంధించిన వ్యాధులు చూడబడును.
0: ఈసీజీ 2D ఉచితంగా చేయబడును.
1: డాక్టర్ గారి సలహా మేరకు అవసరమైన వారికి రక్త పరీక్షలలో 50% రాయితీ ఇవ్వబడును.
0: మరిన్ని వివరాలకి సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9989342009.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: శ్రీ లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565854.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గుండెకు సంబంధించిన డాక్టర్ గారిచే ఉచిత మెగా మెడికల్ క్యాంప్
1: ఆగస్ట్ 25, 2026 అనగా మంగళవారం ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం

0: రెండు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు.
1: ఈ క్యాంపులో పాల్గొను అనుభవం కలిగిన వైద్య నిపుణులు డాక్టర్ పి సిరిల్, ఎంబీబీఎస్ డిసి క్లినికల్ కార్డియాలజిస్ట్.
0: ఈ క్యాంపులో జరుగు వైద్యం గుండెదడ, గుండెపోటు, గుండె బలహీనత సంబంధిత సమస్యలు, కాళ్ళవాపులు, బీపీ, షుగర్, దగ్గు, చేయి నొప్పి,
1: అధికంగా చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం, ఆయాసం, కళ్ళు తిరగడం మొదలగు అన్ని రకాల గుండెకు సంబంధించిన వ్యాధులు చూడబడును.
0: ఈసీజీ 2D ఎకో ఉచితంగా చేయబడును.
1: డాక్టర్ గారి సలహా మేరకు

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666. ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695. మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
2: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
3: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
3: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
2: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గుండెకు సంబంధించిన డాక్టర్ గారిచే ఉచిత మెగా మెడికల్ క్యాంప్
1: ఆగస్ట్ 25, 2026 అనగా మంగళవారం ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొను అనుభవం కలిగిన వైద్య నిపుణులు డాక్టర్ పి సిరిల్ ఎంబీబీఎస్ డిసి క్లినికల్ కార్డియాలజిస్ట్.
1: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం గుండెదడ, గుండెపోటు, గుండె బలహీనత సంబంధిత సమస్యలు, కాళ్లవాపులు, బీపీ, షుగర్, దగ్గు, చేయి నొప్పి,
0: అధికంగా చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం, ఆయాసం, కళ్లు తిరగడం మొదలగు అన్ని రకాల గుండెకు సంబంధించి వ్యాధులు చూడబడును.
1: ఈసీజీ 2D ఉచితంగా చేయబడును.
0: డాక్టర్ గారి సలహా మేరకు అవసరమైన వారికి రక్త పరీక్షలలో 50% రాయితీ ఇవ్వబడును.
1: మరిన్ని వివరాలకి సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్ జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9989342009.
2: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్, భీమవరం.
2: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
2: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: హాయ్ హలో గుడ్ ఈవినింగ్ లిసనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం విత్ మీ అజయ్ గాయత్రి. వెల్కమ్ టు థీమ్ మార్క్. సో లిసనర్స్, మరి ఇవాళ థీమ్ మార్క్ కార్యక్రమంలో మీకోసం తెలుగు తమిళ హిందీలోని బ్లాక్ బస్టర్ మూవీస్ నుంచి సూపర్ సాంగ్స్ అయితే వచ్చేసానండి. మరి ఆ సాంగ్స్ ఏంటో వినే ముందు లెట్స్ హావ్ ఎ షార్ట్ బ్రేక్. అంటిల్ దెన్ కీప్ లిసనింగ్ టు రేడియో విష్ణు 90.4, వినండి మరి వింటూనే ఉండండి.
1: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యాలకి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
2: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ లు మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
3: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
4: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
4: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 నుండి 5:30 వరకు.
4: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
4: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
4: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
4: ఫోన్ 0881-6237-96-23-7295.
0: వెల్కమ్ బ్యాక్ టు థీమ్ మార్క్. సో లిసనర్స్, మరి వాళ్ళ మన ఫస్ట్ సాంగ్ ఏంటంటే నీ జతగా నేనుండాలి ఫ్రమ్ ద మూవీ ఎవడు. రామ్ చరణ్, అనుశృతి హాసన్, ఆమీ జాక్సన్ లిటోల్ తో నటించిన ఈ బ్యూటిఫుల్ మూవీకి మ్యూజిక్ అయితే దేవిశ్రీ ప్రసాద్ అందించగా, కార్తిక్, అంశ్రేయ ఘోషల్ కలిపి అనిపించిన ఈ సూపర్ సాంగ్ ఈ లిరిక్స్ అయితే సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు అందించారు. మరి వీళ్ళందరూ కాంబినేషన్ వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ కోసం ప్లే చేసేయబోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ తెలుగు సాంగ్ అయితే విన్నారు కదా. మరి మీకోసం మేము ప్లే చేసేయబోతున్నా ఈ హిందీ సాంగ్ ఏంటంటే తేరే బినా ఫ్రమ్ ద మూవీ గురు. అభిషేక్ బచ్చన్ అండ్ ఐశ్వర్య రాయ్ లీడ్ రోల్ గా నటించిన ఈ బ్యూటిఫుల్ మూవీకి మ్యూజిక్ అయితే ఏఆర్ రెహమాన్ అందించగా, ఏఆర్ రెహమాన్ అండ్ చిన్మయ్ కలిపి ఆలపించిన ఈ సఫెద్ సాంగ్ కి లిరిక్స్ అయితే గుల్జర్ గారు అందించారు. మరి వీళ్ళందరూ కాంబినేషన్ వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ కోసం ప్లే చేసేయబోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, శాంసంగ్.

0: లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్ ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
2: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.
3: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే విన్నారు కదా. మరి మీకోసం మేము ప్లే చేసేపోతున్న ఈ తెలుగు సాంగ్ ఏంటంటే సింగారి ఫ్రమ్ ద మూవీ డ్యూడ్. ప్రదీప్ రంగనాథన్ అండ్ మమిత కలిపి నటించిన ఈ బ్యూటిఫుల్ మూవీకి మ్యూజిక్ అయితే సాయి అభియాంకర్ అందించగా, సాయి అభియాంకర్ ఆలపించిన ఈ సపెత్ సాంగ్ కి లిరిక్స్ అయితే రామ్ జోగేష్ శాస్త్రి గారు అందించారు. మరి వీళ్ళందరూ కాంబినేషన్ వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ కోసం ప్లే చేసేపోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: వినాయకా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం
3: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ భీమవరం డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ లివర్ గాల్ బ్లాడర్ బైలియరీ ట్రాక్ ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోప్

0: यूनिट द्वारा एंडोस्कोपी, कोलोनोस्कोपी, डबल बेलून एंट्रोस्कोपी, पीडियाट्रिक एंडोस्कोपी, ERCP, कोलेंगियोस्कोपी, फाइब्रोस्कैन, हाई रेजोल्यूशन मैनोमेट्री, pH इंपीडेंस, H पाइलोरी इवोल्यूशन कोसम यूरिया ब्रेथ टेस्ट, ग्लूकोज ब्रेथ टेस्ट, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665-58773.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695.
3: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే విన్నారు కదా. మరి మీకోసం మేము ప్లే చేసేబోతున్న ఈ తెలుగు సాంగ్ ఏంటంటే సువి సువి ఫ్రమ్ ద మూవీ దే కాల్ హిమ్ ఓజీ. పవన్ కళ్యాణ్ అండ్ ప్రియాంక మోహన్ లిటిల్ గా నటించిన ఈ బ్యూటిఫుల్ మూవీకి మ్యూజిక్ అయితే తమన్ అందించగా, శృతి గారు ఆల్పించిన ఈ సూపర్ సాంగ్ లిరిక్స్ అయితే కళ్యాణ్ చక్రవర్తి గారు అందించారండి. మరి వీళ్ళందరి కాంబినేషన్ వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ కోసం ప్లే చేసేబోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఓకే లిజ్నా, సగ బ్యూటిఫుల్ తెలుగు సాంగ్ విన్నారు కదా. మరి మీకోసం మేము ప్లే చేసేబోతున్న ఈ హిందీ సాంగ్ ఏంటంటే సంగరకన ఫ్రమ్ ద మూవీ దగ్గర అలియా భట్ అండ్ వేదాంగరైన కలిపి నటించిన ఈ టపెట్ మూవీకి మ్యూజిక్ అయితే అచిత్తక్కర్ అందించగా, అలియా భట్ వేదాంగరైన లీడర్స్ కు నటించిన ఈ విఫర్ మూవీకి మ్యూజిక్ అయితే అచింత టక్కర్ అందించగా, అజిత్ సింగ్ ఆల్పించిన ఈ సపెట్ సాంగ్ కి లిరిక్స్ అయితే వరుణ్ గారు అందించారండి. మరి వీళ్ళందరూ కాంబినేషన్ వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ కోసం ప్లే చేసిపోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. సో లిజన్ ఒక మంచి హిందీ సాంగ్ అయితే విన్నారు కదా, మరి మీకోసం ఒక సూపర్ హిట్ తమిళ సాంగ్ అయితే ప్లే చేసిపోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.
1: सुर में गाना सीखिए पाधानीसा ऐप के साथ AI powered पर्सनल म्यूजिक टीचर फ्रॉम सारेगामा.
2: वेरी सैड ना.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్

0: పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఓకే లిజనర్స్, మరి వాటి మన లాస్ట్ సాంగ్ ఏంటంటే మీసాల పిల్ల ఫ్రమ్ ద మూవీ మన శంకర్ వరప్రసాద్. మెగాస్టార్ చిరంజీవి, నయన తారాలు ఈ రోజుకి నటించిన ఈ బ్యూటిఫుల్ మూవీకి మ్యూజిక్ అయితే భీమ్ సెస్రోలియో అందించగా, నారాయణ్ అండ్ శ్వేతామోహన్ కలిపి ఆలపించిన ఈ సోపెట్ మూవీకి మ్యూజిక్ అయితే భాస్కర్ భట్లాగారు అందించారండి. మరి వీళ్ళందరి కాంబినేషన్లో వచ్చిన ఈ సోపెట్ సాంగ్ కోసం ప్లే చేసేయబోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

లిసనర్స్ విన్నారు కదండి, మీ అందరికీ ఈరోజు సూపర్ హిట్ సాంగ్స్ నచ్చినాయని అనుకుంటున్నాను. మరి రేపు వచ్చే ప్రోగ్రాంలో మరికొన్ని సూపర్ హిట్ సాంగ్స్ మీ ముందుంటా. అండ్ లైన్ స్టేట్ యూనిట్ రేడియో విష్ణు 90.4 ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే గాయత్రి.

ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.